ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 30వ తేదీ మంగళవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్, 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. సమయం 5:57. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన సంకలనం శ్రీ స్వామి యతిరాజానంద్ పఠనం కె కామాక్షమ్మ.
1: 19వ శతాబ్దం భారతదేశ చరిత్రలో ఒక సంధియుగం. పరానుకరణ రూపదాస్యానికి దారితీస్తున్న భారత జాతి దుస్థితిని పోగొట్టి ధర్మగ్లానిని హతమార్చడానిక అన్నట్లు వివేకానందుడు ఆవిర్భవించాడు. వివేకానందుని పిలుపు వల్ల తాత్కాలికంగా నిద్రాణమై ఉన్న భారత జాతి మేల్కొంది. వీరి సనాతన ధర్మ ప్రబోధం వల్ల పాశ్చాత్య దేశాలను, నవనాగరికులను ప్రసిద్ధిగాంచిన అమెరికా జనులను ముగ్ధులను గావించారు. వీరి ప్రబోధం ప్రపంచ భాగ్యోదయానికి దోహదమైంది. యువతరానికి సందేశమిస్తూ వివేకానంద స్వామి, "స్వార్థరహితులు, పవిత్ర హృదయులైన కొద్దిమంది యువతులు యువకులు నా వద్దకు రండి. ప్రపంచాన్ని కదిల్చివేస్తాను. సత్యం, పవిత్రత, నిస్వార్థత ఇవి ఎవరిలో ఉంటాయో వారిని సృష్టిలోని ఏ శక్తి నశింపజేయజాలదు. ఈ ఉపకరణలు కలిగి ఉన్న వ్యక్తి సమస్త విశ్వం తనని ఎదిరించినా ప్రతిఘటించి నిలవడానికి సమర్థుడైన వాడవుతాడు. ఉన్నత ఆదర్శ భావాలను ప్రతి మానవుని ఇంటి గుమ్మం వద్దకు కొనిపోగల వ్యవస్థను కార్యరంగాన ఆరంభించాలి. ఇదే నా జీవితంలో నిండి ఉన్న ఆశ. ప్రపంచంలో మీకప్పుడప్పుడు కష్టం కలిగినట్లయితే బాధపడకండి. అది త్వరలోనే తొలగిపోయి చక్కబడుతుంది. నీతిమంతులు కండు, సాహసోపేతులు కండు, పరిపూర్ణ మానవులు కండు. మత సిద్ధాంతాలతో మీ తల దిమ్మెక్కించుకోవద్దు. పిరికి పందలే నేరాలు చేస్తారు. సాహసవంతులు తలపులోనైనా ఆ విధంగా చేయరు. వీరు వారు అనక ఎల్లరినీ ప్రేమించడానికి ప్రయత్నించండి. మీరు ధీరులై మీ సన్నిహిత సంరక్షణలోనున్న వారిని సాహసోపేతులుగా, నీతిమంతులుగా, దయాళువులుగా తీర్చిదిద్దండి. మీకు సాహసం, నైతిక ప్రవర్తనం తప్ప వేరే మతం వద్దు. బలహీనత వద్దు. నరాలను బలహీనపరిచే వినోద కార్యక్రమం ఎటువంటిదైనా సరే చూడవద్దు. ధైర్యశాలికి, బలవంతునికి కావలసినవన్నీ వాటంతటవే వస్తాయి. మన దేశ దౌర్భాగ్యానికి కారణం మన జాతి వ్యక్తిత్వాన్ని కోల్పోవడమే. మంచి తలపలు, ఊహలు మీకు కలగాలి. మీరు సజ్జనులు, ఉదాత్తులు కావాలి. ఆధ్యాత్మికత చైతన్యవంతమైన శక్తి. దానిని జడపదార్థంగా, అంటే చార్వాక స్థాయికి దిగజార్చకుండా మీరు జడపదార్థాన్ని చైతన్య శక్తిగా మార్చివేయండి. మీ కళాశాల చదువు ముగియగానే ఇతరుల సేవ యందు నిమగ్నులు కండి. అప్పుడు మీకు కలిగే ఆనందం ఒక ఖజానా ధనం, వజ్రాలు, మాణిక్యాలు మీ వశమైనప్పుడు కలిగే ఆనందం కంటే ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది. మీ హృదయ రక్తం ధారపోసి ఇతరుల కోసం అహోరాత్రాలు పాటుపడినట్లయితే మీ జీవితంలో సాధించిన స్థానం, సంతోషం కోటీశ్వరునికి కూడా రాదు. లోకం మూఢ విశ్వాస శృంఖలాలతో బంధింపబడి ఉంది. అటువంటి మతావలంబులంటే నాకు జాలి ఎక్కువ. భగవంతుని ఉనికి ఎందు విశ్వాసం లేని వానిని నాస్తికుడని ప్రాచీన మతాలు పలికి ఉన్నాయి. స్వశక్తి ఎందు విశ్వాసం లేని వానిని నాస్తికుడని నా నవీన మతం పలుకుతోంది. ఆకలి తీర్చడం మొదటి పని, మతబోధ చేయడం ఆ తర్వాత పని. ఈశ్వర దర్శనం అపేక్షింతువేని మానవ సేవ చెయ్యాలి. ఒక మతానికి ఈశ్వరుడెవడో అతడే సర్వమతాలకు ఈశ్వరుడు. ఒక మతం యథార్థమైతే తక్కిన మతాలన్నీ యథార్థాలైనవిగానే ఉండి తీరాలి. ఒకరి మతాన్ని చెరపకుండా ప్రజలను ఉద్ధరిస్తాం అన్నది మన మూలమంత్రం కావాలి. ప్రతి ఆత్మ అవిద్యా మేఘాలతో ఆవరింపబడి ఉన్న సూర్యబింబం. ఒక ఆత్మకి మరొక ఆత్మకి గల భేదం ఈ మేఘాల యొక్క దళసరితనం మీదనే ఆధారపడి ఉంటుంది. నా ఆదర్శాన్ని 4 మాటల్లో చెప్పాలంటే, మానవుల్లో దివ్యత్వం ఉండడాన్ని వారికి తెలియజేయడం, ఆ దివ్యత్వాన్ని తమ జీవిత కార్యాలన్నింటిలోనూ ప్రస్ఫుటం చేయడం ఏ విధంగానో వారికి తెలియజేయడం.

0: అన్నారు. ప్రతి ఒక్కరిలోనూ అపార శక్తి ఉంది, దానిని వ్యక్తం చేయడానికే సాధన చెయ్యాలి. అనంతమైన మనఃసృష్టికి నిలయమైన మానవుడు చిన్న చిన్న కలలు కంటాడు. మనం మొదట దైవస్థితికి రావాలి, ఆ తరువాత ఇతరులు పొందడానికి తోడ్పడాలి.
1: చింతన విన్నారు. సంకలనం శ్రీ స్వామి యతిరాజానంద్, పఠనం కె కామాక్షమ్మ గారు.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో పెద్ద పశువులు వానాకాలంలో జాగ్రత్తలు ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సూచనలు వింటారు.
1: వానాకాలంలో మనకి కొన్ని ఇబ్బందులు ఉన్నట్టుగానే పశువులకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటా ఉంటాయి. కాస్త జాగ్రత్తలు తీసుకొని వానలో తడవకుండా, మురికి నీళ్లు తాగకుండా, కలుషితమైనటువంటి పదార్థాలు తినకుండా మన పిల్లల్ని మనం కాపాడుకుంటూ ఉంటాం. కానీ అంతే జాగ్రత్త మనం పశువులకు సంబంధించి తీసుకుంటున్నామా అనేది మటుకు ఆలోచించాలి. ఒకసారి సాధ్యం కాకపోవచ్చు, కానీ వీలైనంత వరకు ఖచ్చితంగా మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. లేదు అన్నట్లయితే కనుక పశువులకు కొన్ని రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వానాకాలంలో ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. మామూలుగా మనం ఈ పొలం పనుల్లో బాగా మునిగిపోయి ఉంటాం. ఒకసారి వాటిని పట్టించుకోవడం కూడా కుదరదు కూడా. అలాంటప్పుడు మనము వీటిని నిర్లక్ష్యం చేస్తే, మరి వాటంతటా అవి ఏది పడితే తింటూ ఉంటే, ఏది పడితే తాగుతూ ఉంటే కొన్ని సమస్యలు వస్తాయి. ఈ వానాకాలంలో ముందు జాగ్రత్త చర్యగా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు ముందుగానే తీసుకుని ఉన్నట్లయితే మన పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రధానంగా సమస్యలు ఎక్కడొస్తాయంటే కొట్టాల దగ్గర. కొట్టాలలో పూర్తిగా నీరు నిలబడకుండా, గుంటలు లేకుండా చేసుకోం, అలా వదిలేస్తూ ఉంటాం. పశువులు తిరుగుతూ ఉంటాయి, గిట్టలు గట్టిగా ఉంటాయి కాబట్టి ఆ మట్టి అంతా కూడా కొట్టుకుపోయి గుంతలు గింతలు అవుతూ ఉంటాయి. అక్కడ నీరు నిలబడతా ఉంటుంది, అక్కడే పొనుకుంటూ ఉంటాయి. దానివల్ల ఏమిటి సమస్య అంటే, ప్రధానంగా పాలిచ్చేటువంటి పాడి పశువులు ఈ చిత్ర చిత్రగా ఉన్నటువంటి నేలల్లో అవి పడుకున్నట్టయితే కనుక, ముఖ్యంగా పాలిచ్చిన వెంటనే పడుకున్నట్టయితే కనుక, ఆ పాల దారల్లోకి ఆ మురికి తగిలినట్లయితే కొన్ని రకాల సూక్ష్మజీవులు లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దానివల్ల ఏమవుతుంది, పశువులకి పొదుగు వాపు వ్యాపి వస్తుంది. ఈ పొదుగు వాపు వ్యాధి వచ్చిందంటే గనక రైతుకు చాలా నష్టం. వాటిలో కూడా రకరకాలు ఉంటాయి. మామూలుగా నాలుగు గదులుంటే ఒక్కొక్క గదికి విడివిడిగా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది, నాలుగు గదులకి అవకాశం ఉంది, పొదుగంతా పాడైపోయేటువంటి అవకాశం ఉంది. ఈ జాగ్రత్త మాట ఖచ్చితంగా తీసుకోవాలి. వీలైతే చెమ్మచెమ్మగా ఉన్నటువంటి ఈ కొట్టంలో పశువులు పాలిచ్చిన వెంటనే పడుకోకుండా, వాటికి పాలిచ్చిన తర్వాత మనం ఏదైనా దాణా పెడితే కొంచెంసేపు అవి తినుకుంటూ నిలబడతాయి. అప్పటికి అవి ఆ పాల దారులు మూసుకుపోతాయి, తర్వాత సమస్య తగ్గుతుంది. వీలైనంత వరకు కొట్టం అంతా కూడా పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. అక్కడ సున్నం కానీ లేకపోతే మనము ఈ బ్లీచింగ్ పౌడర్ కానీ ఏదో ఒక దాన్ని జల్లి సూక్ష్మజీవులు లేకుండా చేసుకోవటం కూడా చాలా చాలా ముఖ్యం. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చాలా

0: చల్లటి గాలి కూడా వీస్తూ ఉంటుంది ఈ వానాకాలం. గొట్టాలకి చుట్టూరా మనము పట్టలు లాంటివి కట్టుకోవాలి. అట్లా అని చెప్పేసి పూర్తిగా మూసేయకూడదు. పూర్తిగా మూసేస్తే గొట్టాలు ఏమైందంటే అమోనియా గ్యాసు ఉత్పత్తి అక్కడక్కడే ఉంటుంటుంది. అట్లా కాకుండా గాలి ఎలుతురు సోకేలాగా పెట్టుకొని అవసరమైనంత ఈ వాన జల్లు పడకుండా చలి వేయకుండా పట్టలు కట్టుకోవాలి. మనకి ఈ వానాకాలంలో ఇంటి చుట్టూరు కానీ ఆ దొడ్లలో కానీ నీరు ఎక్కడైతే ఎక్కువగా నిలవ ఉంటుందో ఈ దోమలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి, ఈగలు కూడా ఎక్కువతూ ఉంటాయి. ఈ దోమలు ఈగలు ఎప్పుడైతే ఎక్కువతాయో వాటి వలన కొన్ని రోగాలు పశువులకి సోకుతూ ఉంటాయి. ఇవి ముఖ్యంగా మనం జాగ్రత్త పడాలి. ఎక్కడ నీరు నిలబడకుండా మనం కనుక గ్రామాల్లో జాగ్రత్త తీసుకోగలిగితే మనకే కాదు మన పశువులకు కూడా మంచిదే. సాధారణంగా ఈ వానాకాలంలో పెద్ద పశువుల్లో ఈ గొంతువాపు ఒకటి, జబ్బవాపు ఒకటి, ఈ రెండు బాగా ఇబ్బంది పెడతూ ఉంటాయి. గొంతువాపు ఎక్కువగా మనకి ఈ బెరగొడ్లలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ గేదెల్లో వచ్చేటువంటి ఈ గొంతువాపుని మనం నిర్లక్ష్యం చేస్తే పశువును కూడా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకసారి చాలా తొందరగా పశువు చనిపోతుంది. అందుకనే పశువును గమనిస్తూ ఉండాలి. ఏదైనా పశువు గాలి పీల్చుకోవడానికి కష్టపడుతుందా, ఇబ్బంది పడుతుందా, గురకేమన్నా వస్తుందా, గాలి పీల్చుకోలేక శబ్దం ఏమన్నా వస్తుందా చూసుకుంటూ ఉండాలా మన పశువులకి. అప్పుడు మనకు అర్థమవుతుంది, వెంటనే పశు వైద్యం సలహాతోటి వైద్యం చేయించుకోవాలి, లేకపోతే మటుకు ప్రమాదం. ఇకపోతే తెల్ల పశువుల్లో ముఖ్యంగా బలమైనటువంటి 6 నెలల నుంచి 2 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి కోడదూడలకు కానీ పెయ్యదూడలకు కానీ జబ్బ వాపు వస్తూ ఉంటుంది. జబ్బంతా కూడా వాపు వస్తుంది, వెనక జబ్బు ముఖ్యంగా, ఒకసారి ముందు జబ్బకు కూడా వస్తుంది. మనం నొక్కామనుకోండి లోపల ఏదో గాలి ఉన్నట్టుగా బుర్ర బుర్ర బుర్ర అంటుంటుంది, ఇది కూడా ప్రమాదం. అసలు మామూలుగా ఈ 2 జబ్బులు, గొంతు వాపు కానీ జబ్బు వాపు కానీ, ముందే వ్యాధి నిరోధక టీకాలు వేయించుకుంటే రావు. మనం నిర్లక్ష్యం చేస్తే మటుకు ఈ వైద్యం మటుకు ఖచ్చితంగా చేయించాలి. అలాగే వాన నెలల్లో ఎక్కువగా తడిస్తే ఈ గిట్టలకి పుండ్లు కూడా వస్తూ ఉంటాయి. ఇకపోతే లేత గడ్డిని ఎక్కువగా తినిపిస్తే కనుక పొట్ట ఉబ్బరం వచ్చేటువంటి అవకాశం పెద్ద పశువుల్లో. అలా కాకుండా మామూలు పచ్చిగడ్డితో పాటుగా కాస్త మనం ఎండుగడ్డి కూడా కలిపి మేపుతూ ఉంటే సమస్యలు చాలా వరకు ఉండవు. ఇక మరో ముఖ్యమైన విషయం, ఒక్క విషయం మాట్లాడుకుందాం, ఏంటంటే ఈ వానలకి తడిచినటువంటి మేపును మేపినా లేదా తడిచినటువంటి దాణాన్ని మేపినా ప్రమాదకరం. ఎందుకంటే తడిచి నిల్వ ఉందనుకోండి లోపల ఒక రకమైన బూజులు వస్తూ ఉంటాయి, ఆ బూజుల్లో కొన్ని రకాలైనటువంటి విషపూరితమైన అఫ్లోటాక్సిన్ లాంటి పదార్థాలు అభివృద్ధి చెందుతాయి. అవి గనక ఆ శరీరాల్లోకి వెళ్తే పశువులకి ప్రమాదకరం, గర్భస్రావాలు కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. దాణాన్ని మేపుని మరి తడవకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా దాణాన్ని తడవకుండా మనం జాగ్రత్తగా కాపాడుకుంటే సమస్యలు చాలా వరకు ఉండవు.
1: ఇంతవరకు మీరు పెద్ద పశువులు వానాకాలంలో జాగ్రత్తలు ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన సూచనలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు జిల్లా ప్రాంత వ్యవసాయదారులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో ప్రాంతంలో ఒక మోస్తరు జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ కొన్ని ప్రదేశాల్లో పడే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. భారీ వర్ష సూచన కూడా కొన్ని ప్రదేశాలకు పడే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. అలాగే రాగల 2 రోజుల వరకు వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండదు. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో సముద్రంలో చేపలు పట్టే వారికి వాతావరణ సమాచారం. ఆంధ్ర తీరంలోను, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలోను, యానాం తీర ప్రాంతంలోను ఈ రోజు నుండి రాగల 3 రోజుల వరకు తీరం నుండి తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఈ గాలుల ఉధృతి గంటకు 60 కిలోమీటర్ల వేగానికి పెరగవచ్చని, అందువల్ల ఈ రోజు నుండి రాగల 3 రోజుల వరకు ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలోను, యానాం తీర ప్రాంతంలోను సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని సూచిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఈరోజు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆధునిక పద్ధతులలో కూరగాయల సాగు అధిక లాభాలతో రైతులకు బాగు, ఈ అంశంపై పార్వతీపురం జిల్లా కురుపాం ఉద్యాన అధికారిణి సిహెచ్

సిహెచ్ గిరిజాకుమారి గారి ప్రసంగం, జానపద గీతం, అనంతరం వ్యవసాయ సమాచారంలో కాకినాడ జిల్లా రైతాంగానికి వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం తెలుసుకుంటారు.

ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఈరోజు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్లోని విశాఖ పర్యటనకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని ఒక హోటల్లో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ స్నాతకోత్సవంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. 2020 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన మొత్తం 373 మంది విద్యార్థులకు డిగ్రీ పీజీ పట్టాలను రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్ట్రపతి బంగారు పతకాలు అందజేసి సత్కరించనున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నిన్న పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణలో ఎక్కడా లోపం తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ,
1: ట్రైబల్ యూనివర్సిటీ కాన్వకేషన్ గురించి గౌరవ రాష్ట్రపతి గారు మన విశాఖపట్నానికి రానున్నారు. మేడం కి స్వాగతం పలకడానికి ఈ రోజు అన్ని రకాలుగా కూడా సన్నాహాలు జరిగినాయి. ఒక పక్క నుంచి సెక్యూరిటీ ఆస్పెక్ట్ గాను, ఒక పక్క నుంచి అడ్మినిస్ట్రేషన్ వైడ్ గా కూడా మేడం కి ఎక్కడ ఇబ్బంది కలగకుండా గౌరవంగా ఆహ్వానించి సన్మానించుకుని కాన్వకేషన్ పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి మేడం ని గౌరవంగా వీడ్కోలు పలకడానికి ఈ రోజు విశాఖపట్నం అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ కూడా రెడీగా ఉంది. సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో కూడా అన్ని కూడా చర్యలు తీసుకున్నాం.
0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో కూడా పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఆయన నిన్న అమరావతిలోని సచివాలయంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. రాజధాని పనులపై ఇక నుంచి 2 నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం 51,000 కోట్ల రూపాయల విలువైన పనులు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అభివృద్దిలో ఉన్న పనుల వివరాలను వారు ముఖ్యమంత్రికి వివరించారు. పనులు వేగంగా చేసేందుకు అవసరమైన మానవ వనరులు, యంత్రాలు, ఇతర సామాగ్రిని ముందుగానే సిద్దం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు నిర్మాణ సంస్థలకు సూచించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా నిధులను ప్రభుత్వం ఈరోజు జమ చేయనుంది. సాయంత్రం శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి మొదటి విడతలో 2 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,482 కోట్ల రూపాయలు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు నేరుగా జమ అయ్యేలా వ్యవసాయ ఆర్థిక శాఖలన్నీ ఏర్పాట్లు పూర్తి చేశాయి. మొదట ఈ కార్యక్రమాన్ని ఖమ్మం

0: జిల్లా మదిరిలో నిర్వహించాలని నిర్ణయించినా ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని చివరి నిమిషంలో వేదికను హైదరాబాద్కు మార్చారు. సింగపూర్, ఫిన్లాండ్ దేశాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విద్యా విధానాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. గతేడాది 10వ తరగతి ఇంటర్మీడియట్లలో ఉత్తమ ఫలితాలు కనబరిచిన విద్యార్థులను పాఠశాల విద్యాశాఖ తరపున మంత్రి లోకేష్ నిన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలో సత్కరించారు. 55 మంది 10వ తరగతి విద్యార్థులకు 30,000 రూపాయలు నగదు బహుమతిని, 61 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ల్యాప్టాప్లను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, భవిష్యత్తులో దేశం మొత్తం ఏపీ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడాలని, వచ్చే ఏడాది 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు వస్తున్న పెట్టుబడుల్లో 3వ వంతు రాయలసీమకే వస్తున్నాయని, ఫలితంగా స్థానిక యువతకు వేలల్లో ఉద్యోగాలు లభించనున్నాయని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్లలో భారీ ఎత్తున పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు, సాగునీటి పనులు చేపట్టినట్లు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఢిల్లీలో నిన్న జరిగిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంరక్షణ మండలి సమావేశంలో ఆయన పాల్గొని రాష్ట్రంలో అమలవుతున్న సంజీవని పథకం గురించి వివరించారు. డిజిటల్ వైద్య సేవలను గ్రామీణ స్థాయికి అందుబాటులోకి తీసుకురావటానికి సంజీవని పథకం ఇదోతికంగా ఉపకరిస్తోందని మంత్రి తెలిపారు. డిజిటల్ వైద్య సేవలు, ఏఐ కృత్రిమ మేధ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 11 కోట్ల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్ని రూపొందించి రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, వీటిలో 60% గత 2 ఏళ్లలోనే రూపొందించామని మంత్రి వెల్లడించారు. ప్రజలతో నిత్యం సంబంధాలున్న శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తేవాలని అన్నారు. ప్రజలు ఆన్లైన్లో ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించాలని, వాయిస్ మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో సుమారు 3,000 ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య ఉందని, రాబోయే 3 నెలల్లో సమస్య పరిష్కరించేలా టెలికాం సంస్థలతో మాట్లాడాలి అని ముఖ్యమంత్రి సూచించారు. బియ్యం ఉత్పత్తి సేకరణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో 300 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుండగా కేవలం 36 లక్షల టన్నులే వినియోగమవుతున్నాయని చెప్పారు. బియ్యం పరిశ్రమ అభివృద్దికి ఎగుమతులే తదుపరి పెద్ద అవకాశంగా మారాయని ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. బియ్యం మిల్లర్లు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లను చేరుకునేందుకు వీలుగా ఉండేందుకు ప్రత్యేక బియ్యం ఎగుమతి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తోందని, ప్రస్తుతం ఆ విధానం తయారీ దశలో ఉందని ఉత్తమ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేస్తారని ఎప్సెట్ చైర్మన్, జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. May 12 నుంచి 20 వరకు నిర్వహించిన పరీక్షలకు 329,000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం జూన్1 నాటికి ఫలితాలు వెలువడాల్సి ఉండగా ఇంటర్మీడియట్ ఫలితాలు, సీబీఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు వెలువడ్డంతో ఆలస్యమయ్యింది. ఈరోజు ఎప్సెట్ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి మధ్య మహారాష్ట వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి చెప్పారు. ఉత్తర కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా విస్తరించిన ద్రోణి బలహీనపడిందని, దీని ఫలితంగా ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు

తెలంగాణలో రాబోయే 7 రోజుల పాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఈరోజు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొన్న మంత్రి వై సతీకుమార్ యాదవ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: वर्तमान साहाय्योद्धार कार्याणां प्रगतेः समीक्षापि भवितुं शक्नोति। असमराज्यस्य समीक्षायाः अनन्तरं श्रीचौहानः श्वः अरुणाचलप्रदेशस्य जलप्लावितक्षेत्राणां निरीक्षणं विधास्यति। सः जलप्लावितानां ग्रामाणां कृषिक्षेत्राणां साहाय्योद्धारशिबिराणां च स्थित्याः मूल्याङ्कनं कर्तुं वायुमार्गेण भूमार्गेण च सर्वेक्षणं करिष्यति। जुलाई मासस्य तृतीयदिनाङ्कादारभ्यमाणस्य 57-दिवसात्मिकायाः वार्षिक अमरनाथयात्रायाः प्राक् सुरक्षासंस्थाः पञ्जाबतः जम्मूकश्मीरपर्यन्तं तीर्थयात्रामार्गे सज्जतां तीव्रीकृतवन्तः। मोक् ड्रिल् इति आचरन्ति, निरीक्षणप्रणालीं सक्रियं कुर्वन्ति। सहस्रशः तीर्थयात्रिणां सुरक्षितगमनागमनं सुनिश्चेतुम् अन्ता संस्था समन्वयं सुदृढं कुर्वन्ति च इति वार्ताः।
1: आकाशवाणी विशाखपट్నం కేంద్రం ప్రసార విశేషాలు ఈ ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ఈరోజు దాదాబాయి నవరోజీ గారి వర్ధంతి స్వాతంత్ర సమర యోధులు శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం. అనంతరం మన జ్ఞానపీఠ త్రయం సాహిత్య అభయం డాక్టర్ వేదుల శ్రీరామ శర్మ గారి ప్రసంగం ఉంటుంది. ఇంకా భక్తి సంగీతంలో శ్రీమతి ఎం సాగరిక పాడిన భక్తి గీతాలు వింటారు. 8:30 విజయవాడ అమరావతి సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ ఐ శ్రీనివాసరావు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి అరుణ గానం వింటారు. వయోలిన్ శ్రీ రామ్ చరణ్, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. 9:00 పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ద్వారా తమకిష్టమైన పాటలను కోరి వినవచ్చు. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల కార్యక్రమంలో భాగంగా నషాముక్త్ భారత్ వారోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అనంతరం పాటల పల్లకి కొనసాగుతుంది. 11:00 మధురిమ పాత సినిమా పాటలు. 12:10 మధుమంజరి చిత్రగీతాలు వింటారు. 12:40 సంధ్యారాగం కార్యక్రమంలో మోకాళ్ల నొప్పులు నివారణ డాక్టర్ టి సోమేష్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం 1:33 సమాజంపై సోషల్ మీడియా ప్రభావం, ఈ అంశంపై వ్యాఖ్యానం ఉంటుంది. వ్యాఖ్యాత్రి శ్రీమతి డి శ్రీదేవి. 2:30 వాతావరణ సమాచారం. అనంతరం రంగస్థలి కార్యక్రమంలో సత్య హరిశ్చంద్ర నాటకం అరణ్యసేనులో హరిశ్చంద్రుని పాత్ర, నిర్వహణ శ్రీ వి తవిటయ్య, హార్మోనియం శ్రీ ఏ చిరంజీవులు. ఇక సాయంత్ర ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు మధుర గీతాలు వింటారు. 5:55 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచారవాణి వాతావరణ వివరాలు తెలుసుకుంటారు. 6:10 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పించు ప్రాంతీయ వార్తలు. 6:30 నుండి రేడియో సెట్ల ద్వారా ఓవెల్ గ్రౌండ్స్ లండన్లో జరుగుతున్న ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 2026 ఆస్ట్రేలియా మరియు వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్ హిందీ మరియు ఆంగ్ల భాషలలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది ఆట ముగిసేంత వరకు. మరి ఇక యాప్ ద్వారా రోజువారీ ప్రసారాలు శ్రోతలు వినవచ్చు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి ఏ కనక మహాలక్ష్మి గారు పాడిన లలిత గీతాలు వింటారు. ఇంకా ఫిట్నెస్ మంత్ర, వికాసం మున్నగు అంశాలు ఉంటాయి సాయం సమీరంలో. 7:00 ప్రసార విశేషాలు. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆధునిక పద్ధతులలో కూరగాయల సాగు అధిక లాభాలతో రైతులకు బాగు, ఈ అంశంపై పార్వతీపురం కురుపాం ఉద్యాన అధికారిణి సిహెచ్ గిరిజా కుమారి గారి ప్రసంగం. అనంతరం జానపద గీతం. ఇంకా వ్యవసాయ సమాచారం

సమాచారంలో కాకినాడ జిల్లా రైతాంగానికి వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం. 7:45 వికసిత్ భారత్, పేదరిక నిర్మూలన, సాంఘిక సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి ప్రభుత్వ అధికారులతో పరిచయాలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి శ్రీ అడప ఉదయభాస్కర్, విశాఖపట్నం జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార శాఖ ఉప సంచాలకులు శ్రీ కంచరాన రామారావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. రాత్రి 10:00 హరికథ వింటారు భక్త సిరియాళ. కథకులు శ్రీ బి యతిరాజు.

0: మా కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. చట్టబద్ధమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత మహిళల క్రికెట్ జట్టు లాస్ ఏంజల్స్లో 2028 జరిగే ఒలింపిక్స్కు అర్హత సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈరోజు విజయనగరంలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకకు హాజరవుతారు. అనంతరం రేపు అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. స్వీడన్లోని స్టాక్హోమ్లో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ సదస్సులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక ప్రసంగం చేశారు. రూల్ ఆఫ్ లాను రక్షించడం భారత్ స్వీడన్ అనుభవాలు అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సదస్సులో మాట్లాడుతూ ఆయన, చట్టబద్ధమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది తనంతట తానుగా ఉపాధిని సృష్టించలేదని, పేదరికాన్ని నిర్మూలించలేదని, కానీ అంతకంటే ప్రాథమికమైన అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు తమ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోకుండా నిరోధిస్తూ ప్రజలందరినీ చట్టం ముందు సమానులుగా చూసేలా, నిరంకుశ పాలన వల్ల ఏ ఒక్కరూ బలహీన పడకుండా ఉండేలా చట్టబద్ధమైన పాలన క్రమశిక్షణ నేర్పిస్తుందని వివరించారు. వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించడంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రత, రాజ్యాంగ ప్రజాస్వామ్యం ఎంతో కీలకమని జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. న్యాయ సమీక్ష అనేది న్యాయస్థానాలకున్న అధికారం మాత్రమే కాదని, అది కోర్టులకు అప్పగించబడిన రాజ్యాంగపరమైన బాధ్యత అని స్పష్టం చేశారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 16వ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే తొలి కేంద్రాలుగా దేశవ్యాప్తంగా 1,86,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ప్రాథమిక, ద్వితీయ కేంద్రాల అనుసంధానాన్ని మెరుగుపరిచామన్నారు. అలాగే వెనుకబడిన వైద్య సేవలు సరిగా అందని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్, 157 కంటే ఎక్కువ వైద్య కళాశాలలు నిర్మించి తృతీయ శ్రేణి వైద్య సంరక్షణను బలోపేతం చేశామని నడ్డా వివరించారు.
2: The National Health Authority and PM Jai Pradhan Mantri Jan Arogya Yojana has expanded the health facility and made it accessible and affordable throughout the length and the breadth of the country and incorporates 62 crore people and now India is the world's largest digital public infrastructure healthcare.
1: Kendra Vyavasaya Raitu Sankshema Shaka Mantri Shivraj Singh Chauhan ఈరోజు నుండి ఈశాన్య రాష్ట్రాల్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. అస్సాంలోని గౌహటిలో ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి వరదల వల్ల పంటలు, గ్రామాలు, మౌలిక సదుపాయాలపై పడిన ప్రభావాన్ని, సహాయక చర్యల పురోగతిని అంచనా వేస్తారు. రేపు అరుణాచల్ ప్రదేశ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంట పొలాలు, సహాయక శిబిరాలను వైమానిక, భూతల సర్వేల ద్వారా పరిశీలిస్తారు. ఈ సందర్భంగా బాధితులైన రైతులు, స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి

0: వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు, అధికారులతో సమావేశమై పంట నష్టపరిహారం, బీమా చెల్లింపులు, దెబ్బతిన్న రోడ్లు, వంతెనల పునర్నిర్మాణం వ్యూహాలపై మంత్రి చర్చిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశీయ రీటైల్ ధరలను స్థిరంగా ఉంచి సామాన్య వినియోగదారులను కాపాడింది. అయితే దీనివల్ల సాధారణ రీటైల్ ధరలకు, పరిశ్రమలు కొనే బల్క్ ధరలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడింది. ఈ ధరల తేడాను ఆసరాగా చేసుకుని జరిగే అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, నిల్వలను అరికట్టడానికి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొన్ని తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా రిటైల్ బంకుల్లో ఒక వాహనానికి లేదా ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ను మాత్రమే పరిమితం చేసింది. ఈ నియంత్రణలు దేశవ్యాప్తంగా సామాన్యులకు ఇంధన కొరత లేకుండా చేయడంలో, పంపిణీని క్రమబద్ధీకరించడంలో విజయవంతంగా తోడ్పడ్డాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితి పూర్తిగా మెరుగుపడి సరఫరా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇంధన నిల్వలను సమీక్షించిన ప్రభుత్వం ఇకపై ఈ తాత్కాలిక నియంత్రణలు కొనసాగించాల్సిన అవసరం లేదని భావించి వీటిని పూర్తిగా ఉపసంహరించుకుంది. ఢిల్లీ కేబినెట్ నూతన ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీ విధానానికి ఆమోదం తెలిపింది. రేపటి నుండి 4 దశల్లో అమలు జరగనున్న ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించింది. 31 మార్చి 2030 నాటికి ఢిల్లీలో రవాణా వ్యవస్థను పూర్తిగా ఉద్గారరహితంగా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశం. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా మాట్లాడుతూ, నగర ప్రజల శ్రేయస్సు కోసం ఢిల్లీని కాలుష్యరహిత నగరంగా మార్చడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశమన్నారు. వచ్చే 4 ఏళ్లలో దీనిని దశల వారీగా అమలు చేయడానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలిపారు.
1: के रूप में इस राज्य को मिलेगी, बल्कि पूरी दिल्ली को सस्टेनेबल, अफोर्डेबल और फ्यूचर रेडी ट्रांसपोर्टेशन के क्षेत्र में पूरे देश में सबसे आगे लेकर के जाएगी.
0: భారత మహిళల క్రికెట్ జట్టు 2028లో జరిగే లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ప్రస్తుత ప్రపంచకప్లో అత్యుత్తమ స్థానంలో నిలిచిన ఆసియా జట్టుగా భారత్ విశ్వ క్రీడలకు క్వాలిఫై అయింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి నిన్న ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. మహిళల విభాగంలో భారత్తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు కూడా ఒలింపిక్ బెర్త్లను ఖరారు చేసుకున్నాయి. ప్రతి ఖండం నుండి ఒక జట్టు చొప్పున నేరుగా కేటాయించారు. ఐసీసీ ర్యాంకింగ్స్తో సంబంధం లేకుండా ప్రస్తుతం జరుగుతున్న మహిళల T20 ప్రపంచకప్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆధారంగా ఈ 4 ఖండాల జట్లను ఎంపిక చేశారు. మరోవైపు భారత పురుషుల క్రికెట్ జట్టు ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించాలంటే ఈ ఏడాది చివరి నాటికి ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో ఆసియా ఖండంలోనే అగ్రస్థానంలో నిలవాల్సి ఉంటుంది. ఈశాన్య భారతం, బీహార్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య భారతంలో రాబోయే 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు 4 నుండి 5 డిగ్రీల వరకు తగ్గుతాయని కూడా IMD పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. చట్టబద్ధమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని

0: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట, అనంతరం మన జ్ఞాన పీఠత్రయం సాహిత్య అభయం డాక్టర్ వేదుల శ్రీరామశర్మ గారి ప్రసంగం, ఇంకా భక్తి సంగీతంలో శ్రీమతి ఎం సాగరిక పాడిన భక్తి గీతాలు వింటారు. కార్యక్రమాలు వినే ముందు చిన్న వాణిజ్య విరామం.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
4: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
7: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
6: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
7: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
6: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పిఎస్ సంచయ్తో.
1: ఈరోజు నేటి మాటలో ముందుగా మనం దాదాభాయ్ నౌరోజీ గారి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. దాదాభాయ్ నౌరోజీ భారత జాతి పితామహుడిగా పేరుగాంచారు. భారత స్వాతంత్ర ఉద్యమానికి పునాది వేసిన మహనీయుల్లో దాదాభాయ్ నౌరోజీ ఒకరు. ఆయనను భారత జాతి పితామహుడు, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని గౌరవంగా పిలుస్తారు. దేశభక్తుడు, సంఘ సంస్కర్త, ఆర్థికవేత్త, విద్యావేత్త, రాజకీయ నాయకుడిగా ఆయన విశేష సేవలు అందించారు. భారతదేశ ప్రజల పేదరికానికి గల అసలు కారణాలను ప్రపంచానికి తెలియజేసి స్వాతంత్ర ఉద్యమానికి ఎంతో బలాన్ని అందించారు. దాదాభాయ్ నౌరోజీ 1825 సెప్టెంబర్ 4వ తేదీన ముంబైలో ఒక పార్సీ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి విద్యపై ఆసక్తి ఆయనకు ఎంతో ఎక్కువ. ఉన్నత విద్యను అభ్యసించారు ఆయన. అనంతరం ఉపాధ్యాయుడిగా తన వృత్తిని ప్రారంభించి విద్యారంగంలో విశేష సేవలు చేశారు. సమాజంలో విద్యాభివృద్ధికి, మహిళా విద్యకు ఆయన విశేష సేవలందించారు. భారత ప్రజల ఆర్థిక దుస్థితిని విశ్లేషిస్తూ ఆయన ప్రతిపాదించిన డ్రెయిన్ థియరీ అంటే సంపద తరలింపు సిద్ధాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ పాలకులు భారతదేశ సంపదను ఇంగ్లాండ్కు తరలించడం వల్లే భారతదేశం పేదరికంలో కూరుకుపోయిందని ఆయన గణాంకాలతో నిరూపించారు. ఈ సిద్ధాంతాన్ని ఆయన రచించిన పోవర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో వివరించారు. ఈ రచన భారత స్వాతంత్ర ఉద్యమానికి బలమైన ఆర్థిక ఆధారంగా నిలిచింది. దాదాభాయ్ నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక నాయకుల్లో ఒకరు. ఆయన 1886, 1893, 1906 సంవత్సరాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1906లో జరిగిన కాంగ్రెస్ మహాసభలో స్వరాజ్యం భారతీయుల లక్ష్యమని

స్పష్టంగా ప్రకటించడం ఒక చారిత్రక ఘట్టంగా నిలిచింది. మహాత్మా గాంధీ, గోపాలకృష్ణ గోఖలే వంటి నాయకులకు ఆయన ఆలోచనలు ఎంతో ప్రేరణనిచ్చాయి. ఆయన మరో విశేష ఘనత ఏంటంటే 1892లో బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. అక్కడ కూడా భారత ప్రజల సమస్యలను ధైర్యంగా వినిపించి వారి హక్కుల కోసం నిరంతరం పోరాడారు. దాదాభాయి నౌరోజీ జీవితం నిజాయితీ, దేశభక్తి, ప్రజాసేవలకు ప్రతీక. భారత స్వాతంత్ర ఉద్యమానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. ఆయన ఆలోచనలు భారతీయుల్లో జాతీయ చైతన్యాన్ని పెంపొందించి స్వాతంత్ర సమరానికి దిశానిర్దేశం చేశాయి. నేటి యువత కూడా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయడానికి ప్రయత్నించాలి. దాదాభాయి నౌరోజీ పేరు భారతదేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. ఆయన 1917 జూన్ 30వ తేదీన ముంబైలో మరణించారు. ఒక కుటుంబంలో సమస్య వస్తే పిల్లలు తండ్రి వైపు ఎలా చూస్తారో, భారతదేశానికి సమస్య వస్తే ఆయన వైపు చూస్తుంది అని గాంధీజీ నౌరోజీని ప్రశంసించారు. ఇవి దాదాభాయి నౌరోజీ జీవిత విశేషాలు కొన్ని. ఇక ఈరోజు మనం తెలుసుకోబోయే మరొక ప్రముఖ వ్యక్తి శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు. ఆయన వర్ధంతి కూడా నేడే. మాయామేయ జగంబే నిత్యమని సంభావించి మోహంబునన్, వేదాంతపరమైన ఈ పద్యం గ్రామీణుల గొంతులో కూడా ఇప్పటికీ ఎప్పటికీ పలుకుతూనే ఉంటుంది. ఈ పద్యం సత్యహరిశ్చంద్రియం నాటకం నుంచి శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు రాశారు. కేవలం నాటకం కోసం ఇంత భావగర్భితమైన పద్యాన్ని కవి రాశాడంటే అతనిలో ఉన్న వేదాంత జిజ్ఞాస ఎంత గొప్పదో చెప్పనవసరం లేదు. ఈ ఒక్క పద్యమే కాదు, హరిశ్చంద్రలోని పద్యాలన్నీ ఆణిముచ్చాలే. శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి పద్య నాటక రచయితే కాదు, చక్కని నటులు కూడా. అంతేకాదు స్వాతంత్ర సమరయోధులు. వారిలో ఒక మంచి నటుడుండడం వల్లే సత్యహరిశ్చంద్ర నాటకం అంత రసవత్తరంగా తయారైంది. వారు కూడా ఆ నాటకంలో నక్షత్రకుని పాత్రను అత్యద్భుతంగా పోషించేవారట. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు 1881 డిసెంబర్ 23వ తేదీన గుంటూరు జిల్లాలోని బాపట్ల వద్ద ఒక కుగ్రామమైన ఇటకంపాడులో నరసింహ శాస్త్రి, ఆదిలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. కర్నూలులో మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణులైన తర్వాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గుమస్తాగా పనిచేశారు. తర్వాత కాలంలో 1922లో గుంటూరులోనే చంద్రికా ప్రింటింగ్ ప్రెస్ను ప్రారంభించారు. ఉప్పు సత్యాగ్రహం సమయంలో జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. జైలులో ఉన్నప్పుడే 1924లో వీరు సత్యహరిశ్చంద్రియం నాటకాన్ని రచించడం జరిగింది. నాటి సినీ దర్శకులైన శ్రీ చిత్తజల్లు పుల్లయ్య గారి ప్రోత్సాహంతో వీరు సినీ రంగ ప్రవేశం చేసి అనేక సినిమాలకు రచయితగా మాటలను పాటలను రాశారు. 1939లో విడుదలైన వరవిక్రయం అనే సినిమాలో మొదటిసారిగా నటించడం జరిగింది. లక్ష్మీకాంత కవి గారు రచించిన కొన్ని గ్రంథాలు శివానందలహరి శతకం, స్వరాజ్య సమస్య కవితా సంపుటి, బ్రహ్మరథం నవల, మణిమంజూష నవల, బుద్ధిమతి విలాసం నవల నాటకం, సత్యహరిశ్చంద్రియం నాటకం, ఉత్తర రాఘవం నాటకం, భవభూతి సంస్కృత రచనకు ఇది ఆంధ్రీకరణ. వీరు రచన చేసిన సినిమాలు అనసూయ, జరాసంద, మళ్ళీ పెళ్ళి, వరవిక్రయం, భూ కైలాస్, విశ్వమోహిని, బాలనాగమ్మ, తహసీల్దార్, బ్రహ్మరథం మొదలైనవి. వీటిలో మళ్ళీ పెళ్ళి, వరవిక్రయం, బాలనాగమ్మ, రక్షరేఖలో వారు నటించారు కూడా. 1953లో జూన్ 30వ తేదీన శ్రీ లక్ష్మీకాంత కవి గారు దక్షిణ వారణాసి అయిన శ్రీకాళహస్తిలో అకస్మాత్తుగా మరణించి శివైక్యం చెందారు. భౌతికంగా వారు మన మధ్య లేకపోయినప్పటికీ వారు రచించిన సత్యహరిశ్చంద్రియం నాటకం ఉన్నంతకాలం వారు మన మధ్య చిరంజీవులే. ఇవి ఈరోజు నేటి మాట విశేషాలు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక చిత్రగీతం విందాం.

0: చిన్ని కృష్ణుడు. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఆశా భోంస్లే పాడిన పాట విన్నారు శ్రోతలు. ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మన జ్ఞానపీఠ త్రయం సాహిత్య అభయం డాక్టర్ వేదుల శ్రీరామ శర్మ గారి ప్రసంగం వింటారు.
1: మన జ్ఞానపీఠ త్రయం సాహిత్య అభయం. ముగ్గురు ముగ్గురే లిటరీ లిజెండ్స్. మన కమ్మనైన అమ్మ భాష తియ్యందనాల తేనె తీపి తేట తెలుగులో జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న కవితా విరాట్లు, సాహితీ సమ్రాట్లు ముచ్చటగా ముగ్గురే. వారిలో ప్రథములు కవి సమ్రాట్ కళాప్రపూర్ణ విశ్వనాథ సత్యనారాయణ గారు, విశిష్ట రామాయణ కల్పవృక్షం అందించిన విద్వన్మణి, జ్ఞానపీఠమెక్కిన తొలి తెలుగు వెలుగు, కిన్నెరసాని పాటలు పాడి వినిపించిన వాంగ్మయమూర్తి, రచించిన వేయి పడగలు బహుముఖ ప్రజ్ఞాశీల సాహిత్యంకి జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న కవి సమ్రాట్ విశ్వనాథ విశేష కావ్య పరంపర పరిమళ విశ్వగళమే. ఆదర్శ ధర్మగాథ రామాయణాన్ని కల్పవృక్షంగా నిలిపిన కవితా పరమేష్ఠినే విశ్వనాథ. అద్వితీయ ప్రతీకాత్మక మానవ ఇతిహాసంగా విశ్వమానవుడు విశ్వంబర కావ్యంకి ద్వితీయ జ్ఞానపీఠ తెలుగు తేజంగా విశ్వమంత వెలిగినవారు డాక్టర్ సి నారాయణ రెడ్డి. మట్టి మనిషి ఆకాశం దీర్ఘకావ్యం, నాగార్జున సాగరం కథాగేయ కావ్యం, ప్రపంచ పదుల విరాణ్మూర్తి, సహజాత ప్రతిభా విలసిత అఖండ సారస్వత జ్యోతిగా జ్ఞానపీఠమెక్కిన జజ్జనక జనారే కవితా స్ఫూర్తి డాక్టర్ సినారే. మన మూడో జ్ఞానపీఠ తెలుగు సాహితీ వైభవ వెలుగు విశిష్ట సాహితీ స్రష్ట ప్రయోక్త డాక్టర్ రావూరి భరద్వాజ. చిత్రసీమలోని నీలినీడల్ని తొలిగా నవలీకరించిన పాకుడు రాళ్లకి జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నారు. మన తెలుగుల జ్ఞానపీఠ త్రిమూర్తులు ముగ్గురూ విభిన్న కోణాల వైవిధ్య సాహిత్య ప్రక్రియల మూడు దిగ్గజాలే. 1970లో జ్ఞానపీఠం అందుకున్న తొలి ఆంధ్రుడిగా విశ్వకళా పరిషత్తు కళాప్రపూర్ణ ఎస్వి విశ్వవిద్యాలయం డాక్టరేటుతో, ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా శాసనమండలి సభ్యత్వంతో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని పొందిన కవి సమ్రాట్ విశ్వనాథ యొక్క సాహిత్య వైశిష్ట కవితా శైలి శబ్దబ్రహ్మగా రసయోగిగా నిలుపుతుంది. 10/9/1895 కృష్ణాజిల్లా నందమూరులో జన్మించిన కావ్యానందం సాహిత్య సురభినే. ఖండకావ్యాలైన ఆంధ్ర పౌరుషం, ఆంధ్ర ప్రశస్తులు విశ్వనాథ విఖ్యాత పద్యకావ్యాలు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రౌఢ సౌందర్య శైలి, ఆర్ద గాంభీర్యం, బుద్ధి గమ్యాల ఆత్మీయాంశాల శతాధిక కావ్యకర్తగా సంప్రదాయ సుందరతల రామాయణ కల్పవృక్షం, వేయి పడగలు, చెలియల కట్ట, కిన్నెరసాని కావ్యాలు విశ్వనాథ ప్రతిభా పాఠవాలకి విశ్వరూపాలే. విమర్శతో పాటు వివిధ సాహిత్య ప్రక్రియల విషయ వైవిధ్యాల విశేష సాహితీ చతురుడు, కళాప్రపూర్ణుడు, ఏకవీరుడు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. వేయి పడగలు మహాకావ్యంను 1968లో మాజీ ప్రధాని మన తెలుగు కీర్తి పివి నరసింహరావు హిందీలో సహస్రఫండ్గా అనువదించి విశ్వకీర్తిని అందించారు. చారిత్రక నవలా సాహిత్యాన్ని మలుపు తిప్పిన మానసిక సంఘర్షణ వ్యవస్థ యొక్క దాంపత్య ధర్మాల చిత్రంగా తెలుగు సాహిత్యంలో వెలిగిన తొలి నవల ఏకవీర విశిష్టుడు విశ్వనాథనే. నన్నయ్య ప్రసన్న కథ అక్షరశైలి రమ్యతతో ఋషి వంటి విశ్వనాథ మరో వాల్మీకినే. రమణీయ రామాయణ కల్పవృక్షం కావ్యధీమణి కవి సమ్రాట్ విశ్వనాథ. మహాకావ్యం వేయి పడగలు అఖండ ఖ్యాతిని సాధించింది ఆ నవల. మన ధర్మ వ్యవస్థ గొప్పతనం చిత్రణ చెలియలకట్ట నవల. ఆదర్శ కుటుంబ జీవన ప్రబోధం 30 కథలే రచించిన విశ్వనాథ కథా సాహిత్యంలో మాక్లీదుర్గంలో కుక్క ప్రముఖమైనదని చెప్పచ్చు. కరుణరసాత్మక మాబాబు నవల ఆ తరహా ఇతివృత్తం గల మరే రచనలోనూ కనిపించదు, అది ప్రత్యేకత. విశ్వనాథ కిన్నెరసాని పాటలు కావ్య ప్రవాహమే. కిన్నెరసాని కావ్యాన్ని అపూర్వ సృష్టి అని ఆచార్య డాక్టర్ సినారే అభివర్ణించడం విశిష్టం. విశ్వనాథది కిన్నెరసాని పాటైతే సినారే తొలి వెండి

ఇతర గీతంలో వెన్నెల దొరసాని పలకరింపు అవడం విశేషమే అవుతుంది. కవి సమ్రాట్ విశ్వనాథను ఒక జమీందారు కిన్నెరసాని పాట కావ్యాన్ని ప్రశంసిస్తూనే నాకు ఈ సాని అన్న పదం నచ్చలేదని అని అన్నట్ట ముందుగానే. దానికి విశ్వనాథ జవాబుగా, దొరగారు మీరొక్కరే వచ్చారా సభకి, దొరసానిగారు రాలేదా అన్నారట. స్వామిని సామిని ఆ రూపమే సాని అనే పదం అన్నది చెప్పడం చాలా విశిష్టం. అయితే ఆ వివరణిచ్చిన ఆ వినయ విభూత చమత్కారశీల ఆ విశ్వనాథ. 1969 విశ్వనాథ ఏకవీర చిత్రానికి సంభాషణ రాసింది డాక్టర్ సినారే అవడం విశేషం. అంతేకాక ఏకవీర చిత్రంలో కృష్ణశాస్త్రి గారితో పాటు పాటల్ని పంచుకున్నారు డాక్టర్ సినారే. రామాయణ కల్పవృక్ష 30 సంవత్సరాల యొక్క ఆ ప్రతిభ, అది నిజంగా కవిత తపస్సు ఫలమే. మరల ఇదేల రామాయణమన్నచో తనదైన అనుభూతి తనదిగాన, తిన్న అన్నమే తినుచున్నాము, చేసిన సంసారమే చేస్తున్నాము, తలచిన రామునే తలచదనేను అన్న ఆత్మవిశ్వాసం విశ్వనాథది. సంప్రదాయ ఆధునిక సాహిత్య చరిత్ర యుగకర్తగా వీరపూజ, ఆహా ఊహు, ధర్మచక్రం, కడిమి చెట్టు, పునర్జన్మ ఇలాంటి కావ్యాల యొక్క విశిష్టుడు విశ్వనాథుడు. విశ్వనాథ కళాత్మక విలువల బహుముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యంపై విశ్వనాథ ప్రభావం బలమైంది అని చెప్పచ్చు. ధర్మపత్ని మరణాంతరం ఆ వేదనతో వరలక్ష్మీ త్రిసతి తెలుగులో వెలువడిన ఉత్తమ స్మృతి కావ్యమన్నది విమర్శకులు ఇచ్చినటువంటి ఒక బహుప్రశంస. జ్ఞానపీఠి డాక్టర్ రావూరి భరద్వాజ కూడా మరో ఉత్తమ స్మృతి కావ్యం ఆయన శ్రీమతి కాంతమ్మ మృతి అనంతరం రాసిన నాలోని నీవు అంతరింగిక ఎలిజీలి అని చెప్పచ్చు. ఇలా ఈ విచిత్రం ఏంటంటే ఈ ముగ్గురు యొక్క ఈ జ్ఞానపీఠ అవార్డుల్లో అటు సినారేకి నన్ను దోచుకుందు వటే ఆయన తొలిపాట అయినటువంటి ఆ కిన్నెరసానికి అనుబంధంగా ఈ సాని అయితే, ఇక్కడ ఈయన ఎలిజీలు ఏదైతే ఆ ఎలిజీగా స్మృతిగా భార్య మీద రాసినటువంటి దాంట్లో అటు కవి సామ్రాట్ తోటి ఈయన రావూరి భరద్వాజ కూడా ఒక సామ్యంగా నిలుస్తారు. అయితే కవి సామ్రాట్ విశ్వనాథ ఆ కృష్ణాతీరంలో పుట్టిన ఆ జ్ఞానపీఠం జన్మించింది అక్కడైనా గోదావరి పావనోదార వాపూరమఖిల భారతము మాదన్ననాడు తుంగభద్రా సముత్తంగ రావమూతోడ కవుల గానము శృతిగలయువాడు అంటూ ఆంధ్ర పౌరుష ప్రశస్తిని విశ్లేషించారు విశ్వనాథం. 11 కండికల ఆంధ్ర ప్రశస్తి మహావిష్ణువుతో ఆ కొండవీడు చంద్రవంక యమధనుషులతో ముగుస్తుంది. మాస్వామి ఒక విశిష్టమైనటువంటి నవలైతే విశ్వేశ్వర శతకాలు ఆ భక్తి తాదాత్మ్యతకు ఒక ప్రతీకగా నిలుస్తాయి. విశ్వనాథ భ్రమరగీతాలు, కుమారాభ్యుదయం, ఝాన్సీరాణి తదితర కావ్యాలు భావుకత ఔన్నత్యానికి ప్రతిబింబాలుగా నిలుస్తాయి. తెనుగు చురకత్తి పదునుకు తిరుగులేదు జనశ్రుతి అంటూ ఆంధ్రదేశ జాతి యొక్క భక్తి మెండునే అంటూ సగర్వంగా చెప్పించారు అటువంటి ఆంధ్ర ప్రశస్తి ఆయన. విశ్వనాథ ఎంతటి కవో అంతటి ప్రక్రియా విశిష్టుడు కూడా, అంతటి విమర్శకుడు కూడా, అంతటి కథకుడు కూడా. విశ్వనాథ నాటకాలు నర్తనశాల, వేనరాజు, త్రిశూలం, అనార్కలి వంటివి ఎన్నో విఖ్యాతాలే. జేబు దొంగలు, తెరచిరాజు, స్వర్గానికి నిచ్చెనలు నవలతో పాటు తెలుగు ఋతువులు ఎన్నెన్నో ఆ విమర్శన వ్యాసాల సుప్రసిద్ధులుగా నిలుస్తారు విశ్వనాథ. 18 అక్టోబర్ 1976 నుండి భౌతికంగా విశ్వనాథ లేకున్నా మరో 1000 ఏళ్ల వరకు విశ్వనాథ వంటి కవు ఉండడు అన్నది యథార్థం. అలాంటి యథార్థానికి మరొక యాదృచ్ఛికమైన సంఘటన ఏంటంటే ఆ విచిత్రం మహానుభావులైన వారు 3వ జ్ఞానపీఠ అవార్డు అయినటువంటి డాక్టర్ రావూరి భరద్వాజ యొక్క ఆ స్మృతి దినము 18 అక్టోబరు, కవి సమ్రాట్ విశ్వనాథ్ కూడా 18 అక్టోబరు అవడం అది నిజంగానే ఒక దివ్యస్మృతి. అయితే రావూరి వారు భౌతికంగా కనుమరైంది 18 అక్టోబర్ 2013 అయితే ఆయన భౌతికంగా 76 కవి సమ్రాట్ 18 అక్టోబరు. విశ్వనాథ మధ్యాక్కరలు, ఇష్ట ఛందస్సులు అవన్నీ కూడా అందరిలాగే సామాన్యునైన చిరంజీవుణ్ణి, నవ్య ప్రాచీన నవ్యుడిగా చిరస్మరణీయుణ్ణి అన్నటువంటి ఆ విశ్వనాథతో పాటు గేయం, గజల్, సినీ గీతాల విఖ్యాతుడిగా విశ్వంబర కావ్యకర్త డాక్టర్ సినారే 3000కు పైగా పాటల్ని రాసి కంటేనే అమ్మ అని అంటామా, కరుణించే ప్రతిదేవత అమ్మే కదా అంటారు. ఎంత విశిష్టత! నా దేశం అగ్ని పునీత, సీత పవిత్ర భగవద్గీత అంటూ ఎంత విశిష్టంగా వందే మాతర గీతం ఈ తరం మారుతున్న దానిలో స్వరం మారుతున్నటువంటి ఆ చెప్పడం ఎంత గొప్ప విశిష్టత! ఆ సినారే యొక్క కలం అది

0: ఇప్పుడు కూడా అజరామరం. ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయ ప్రయోగాలు అన్న అంశంపైన ఆయన 1962లో పిహెచ్డి పట్టా పొందారు. అటు సంప్రదాయతను, ఇటు అభ్యుదయాన్ని, ఈ రెండింటినీ సమమైన బాటలో చేసినటువంటి సంగీత సాహిత్య సమలంకృతే అన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి ప్రతీకగా విశ్వంభర కవి నిలుస్తారు. అంత కడివెడు పాలపై ఒకంత మీగడ పేరినట్లుగా మనకు మిగులును గతములోపలి మంచి అదియే సంప్రదాయం అంటారు సినారే. సమదృష్టితోనే సృష్టికి మాతృమూర్తిగా ఉన్న దరిత్రికి సహనగుణం సహజాత లక్షణం. స్వల్పకాలిక విపరిణామం కన్నతల్లి కోపం, అందుకనే ప్రకృతి విపరీతాలు అవుతూ ఉంటాయి. అలాని మనం ఆ మాతృమూర్తిని, ఆ దరిత్రిని ఎంత సహనంగా కొలవాలన్నటువంటి ఆ ప్రబోధం కనిపిస్తుంది. మాతృదరిత్రి కవితలు, చెట్లు వేళ్ళు తన లోపలికి చొచ్చుకుపోయినా భూమి నొచ్చుకోదు, చెట్లు ఆకుపచ్చ శాఖలుగా శిరస్సులకు మురిసిపోతుంది అంటారు సినారే. అటువంటి ఆ పద్మవిభూషణ్ డాక్టర్ సినారే 29/7/1931 హనుమాన్జీపేటలో జన్మించిన విశ్వంభర ఆ సింగిరెడ్డి నారాయణ రెడ్డి. నవ్వని పువ్వు నుంచి జలపాతం, అజంతాసుందరి, స్వప్నభంగం, నాగార్జున సాగర్, కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయకుడు, రామప్ప వంటి తరతరాల తెలుగు వెలుగుల కావ్యకర్త డాక్టర్ సినారే. దివ్యల మువ్వలై అక్షర గవాక్షాలు తెరిచి మార్పు నా తీర్పు మరో హరివిల్లు, ఇంటి పేరు చైతన్యం రెక్కలు, నడక నా తల్లి, ఋతుచక్రం జాతిరత్నం అయినటువంటి డాక్టర్ సినారే నిరంతరం ఒక ఆరోహణ. తన జీవితాంతం వరకు కూడా కవిత్వం రాస్తూ ప్రతి జయంతికి ఒక విశిష్టమైన కావ్యాన్ని వెలువరించిన విశిష్టుడు. తెలుగు గజళ్ళు సమీక్షంలో కూడా వ్యాసవాహిని, మా ఊరు మాట్లాడింది, మందార మకరందాలు వంటి మహాకావ్యాలు రాశారు. 1988 విశ్వంభరకు జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న ఆ విశ్వంభర నాయకుడు మానవుడే ఒక నాయకుడిగా అందించినటువంటి రంగస్థలం విశ్వంభర అయినటువంటి మనిషి కథగా విశ్వమానవ కవితల సమగ్ర కావ్యం ఆ విశ్వంభర. నేలకి నింగికి మధ్య చైతన్యాన్ని మనిషి చూడడం విశ్వంభర కావ్య యొక్క ప్రత్యేకతగా నిలుస్తుంది. పాడితే మోహనరాగం, రెండు హృదయాలు కూడితే జీవనరాగం అంటూ నవరసరాగ గీత స్రష్ట, తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అంటూనే చాలా చమత్కారంగా రెండయ్యాక రెండుగా వెలుగు జాతి మనది అని అనడం అది సినారే యొక్క విశిష్టత అవుతుంది. కనుక మనిషిని కాల్చేదైనా చల్లగా ఓదార్చేదైనా నా జ్ఞాపకం చీకటి బతుకులో మనిషి ఎప్పుడు కూడా నడకకు హెచ్చరిక కావాలి, ఆ నేర్పే టార్చిలేట్ కావాలి అన్నటువంటి ఆ సార్వకాలిక సత్యాన్ని చెబుతాడు. ఎందుకు ఏడుస్తున్నారు వాళ్ళు, ఎవరు పోయారని, అదే నువ్వు ఎదిగిపోయావని అంటూ ఎంత చమత్కారం చెప్తారు. ఎవరైనా నీపై అసూయ పడుతున్నారంటే నువ్వు బాగా కృషి చేస్తున్నట్లే, వాళ్ళని ఇంకా ఏడిపించాలంటే నువ్వు మరింత బాగా రాయాలి, చదవాలి అటువంటి ఆ ప్రబోధం ఎక్కడ చూస్తాం. అందుకనే జ్ఞానపీఠం వారి యొక్క విశిష్టత. అయితే ఇన్ని విశేషాలతో పాటు మనకి ఒక ఆ ప్రాపంచిక విశ్వ దృక్పథం ఏదైతే ఉందో అది మానవీయ విలువలతో సాహిత్య వ్యక్తిత్వ సృజనశీలతతో ఉన్నటువంటి ఆ కవి సమ్రాట్ విశ్వనాథ కానీ, విశ్వంభర కావ్య విశ్వ మానవ రాజర్షి డాక్టర్ సినారే కానీ, ఉన్నత విలువల ఆ సామాజిక దృష్టి మేలుకొల్పుగా సాగినటువంటి పాకుడురాళ్ళు డాక్టర్ రావూర్భద్రుడు కానీ, ముగ్గురు ముగ్గురే అని చెప్పచ్చు. ఆ మానవతా వెలుగు జిలుగుల విలక్షణ వైవిధ్య సాహిత్య సృజనశీలత ఏదైతే ఉందో అది ఆ పాకుడురాళ్ళలో కనిపిస్తుంది, ఆయన జీవన సమరంలో కనిపిస్తుంది. అటువంటి విశిష్ట రచనల ఆ భరద్వాజ్ అయితే ముగ్గురు ముగ్గురే అయినటువంటి ఆ విశిష్టత ఆ ముగ్గురికి కూడా సహృదయాభినందనలు అందిస్తూ అటువంటి విశిష్ట సాహితీమూర్తులకి ఒక సహృదయ నివాళిగా శుభమస్తు.
1: మన జ్ఞానపీఠత్రయం సాహిత్య అభయం డాక్టర్ వేదుల శ్రీరామశర్మ గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఉదయ సమీరాల్లో భాగంగా ఇప్పుడు భక్తి సంగీతం వింటారు. శ్రీమతి ఎం సాగరిక గారు పాడిన భక్తి గీతాలు కొన్ని. ముందుగా అన్ని మంత్రములు ఇందే ఆవహించెను మధ్యమావతి రాగంలో శ్రీ అన్నమాచార్య కీర్తన ఆదితాళం.

ఇప్పుడు వినండి ఏ తీరుగ నన్ను దయచూ చెదవో నాదనామ క్రియరాగంలో శ్రీ రామదాసు కీర్తన ఆదితాళం.

చివరిగా వినండి నగుమోము గణవాణి మధ్యమావతి రాగంలో శ్రీ త్యాగరాజస్వామి వారి దివ్య నామ సంకీర్తన ఆదితాళం.

ఇంతవరకు మీరు భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి ఎం సాగరిక పాడిన భక్తి గీతాలు విన్నారు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. ఈ ప్రసారంలో ఉదయం 10 గంటలకు ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల కార్యక్రమంలో భాగంగా నషా ముక్త్ భారత్ వారోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. మధ్యాహ్నం 2:30 వాతావరణ సమాచారం, అనంతరం రంగస్థలి కార్యక్రమంలో సత్య హరిశ్చంద్ర నాటకం అరణ్యసీనులో హరిశ్చంద్రుని పాత్ర నిర్వహణ శ్రీ వి తవిటయ్య, హార్మోనియం శ్రీ ఏ చిరంజీవులు. ఇక సాయంత్రం ప్రసారంలో 6:30 నుండి రేడియో సెట్ల ద్వారా లండన్ ఓవెల్ గ్రౌండ్స్లో జరుగుతున్న ఐసీసీ మహిళల T20 ప్రపంచ వరల్డ్ కప్ 2026 ఆస్ట్రేలియా మరియు వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్ హిందీ మరియు ఆంగ్ల భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆట ముగిసేంత వరకు ప్రసారమవుతుంది. యాప్లో రోజువారీ ప్రసారాలు యథావిధంగా వినవచ్చు. రాత్రి 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆధునిక పద్ధతుల్లో కూరగాయల సాగు, అధిక లాభాలతో రైతులకు బాగు, ఈ అంశంపై పార్వతీపురం జిల్లా కురుపాం ఉద్యాన అధికారిణి శ్రీ హెచ్ గిరిజాకుమారి గారి ప్రసంగం వింటారు. ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం

0: అమరావతి జిల్లా సమాచారాలకు వింటారు.
1: రాష్ట్రంలోని పంచాయతీలకు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, పన్నుల ఎగవేతపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశం. డిజిటల్ నేరాల అదుపుపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించిన ప్రధాని నరేంద్ర మోదీ మొదలైన అంశాలతో కూడిన అమరావతి సమాచార లేఖను ఇప్పుడు వింటారు. పంచాయతీలు ఇచ్చే మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు వినియోగించుకుంటున్న విద్యాసంస్థలు, పరిశ్రమలు పన్నులను బాధ్యతాయుతంగా చెల్లించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. పంచాయతీల పరిధిలో ఉన్న పలు సంస్థలు ఉద్దేశపూర్వక పన్ను ఎగవేత చర్యలకు పాల్పడుతున్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యాసంస్థలు, పరిశ్రమలు పన్నుల చెల్లింపు వ్యవహారంలో పారదర్శకత పాటిస్తే పంచాయతీలకు ఆర్థిక స్వావలంబన దక్కుతుందని తెలిపారు. పన్ను ఎగవేతల కారణంగా రాష్ట్ర ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయన్నారు. లాటరైట్ మైన్ వర్గీకరణలో జరిగిన మార్పులపై కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. లాటరైట్లో అల్యూమినియం 20% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని ఉపఖనిజంగా కాకుండా బాక్సైట్గా పరిగణించాలంటూ ఇటీవల కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మార్పుల వల్ల ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. కేంద్రం నిర్ణయం వల్ల ఏపీలో గనుల లీజుల ప్రక్రియ స్తంభించిపోయిందని తెలిపారు. రాజధాని అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన అనుమతుల విషయంలో జాప్యం చేయవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 19న సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. రాజధాని ప్రాంతంలోని ఫైనాన్షియల్ డిస్టిక్ట్లో వివిధ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణాల అంశంపై సమావేశంలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రి తోకన్ సాహు స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి వచ్చిన కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రి తోకన్ సాహుతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో అధికారులతో కేంద్ర మంత్రి సాహు, రాష్ట్ర మంత్రి నారాయణ ఈ నెల 23న సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులపై ఉక్కుపాదం మోపాల్సిన తరుణం ఆసన్నమైందని, వాటి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రభుత్వాలను ఆదేశించారు. వివిధ రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, మెట్రో రైల్ ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ కారిడార్లు, ఇంటిగ్రేషన్ ఆఫ్ రెన్యువల్ ఎనర్జీ జోన్లు, టీబీ ముక్త్ భారత్ అభియాన్, సైబర్ క్రైమ్ మరియు డిజిటల్ అరెస్టు సంబంధిత ప్రగతి అంశాలపై ఢిల్లీ నుండి ప్రధానమంత్రి, వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ను మరింత పారదర్శకత, నాణ్యత, స్థిరత్వంతో అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో ఉన్నత విద్య, స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో ఈ నెల 25న మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, వివిధ యూనివర్సిటీల్లో 1523 అధ్యాపక పోస్టులకు ప్రకటించిన ఫ్యాకల్టీ రిక్రూట్ నోటిఫికేషన్ విడుదల తర్వాత వచ్చిన దరఖాస్తులపై అధికారులను వాకప్ చేశారు. అధికారులు సమాధానమిస్తూ, ఇప్పటి వరకు 189,316 అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. రాష్ట్రంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్టీజీఎస్పై మంత్రి లోకేష్ ఈ నెల 26న సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటా లేక్ పనులన్నీ జులై నాటికి పూర్తి కావాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదక ద్రవ్యాల మహమ్మారిని అంతమొందించడంతో పాటు అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కదలాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక మరియు అమానవీయ మానవ అక్రమ రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఈగల్ రాష్ట్ర కార్యాలయంలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని అధిగమించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ఈ నెల 28న ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఇప్పటి వరకు అమరావతి సమాచార లేఖను విన్నారు. రచన ఐ శ్రీనివాసరావు, అమరావతి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

కర్ణాటక సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి జి అరుణ గానం వింటారు. వయోలిన్ శ్రీ రామ్ చరణ్, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. ముందుగా వినండి ఈ ఎన్నాళ్ళు శుభ పంతువరాళి రాగంలో శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తన మిశ్ర జాపుతాళం.

0: ఇంతవరకు మీరు శ్రీమతి జి అరుణ గానం విన్నారు. వయోలిన్ శ్రీ రామ్ చరణ్, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:59. మరి ఇప్పుడు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మనందరికీ ఎంతో ఇష్టమైన పాటల పల్లకి కార్యక్రమంలో మనకిష్టమైన పాటలను వింటూ రోజువారీ పనులను కూడా చక్కగా చేసుకోవచ్చు కదా. మరి ఇంకెంతకండి ఆలస్యం. పాటల పల్లకిలో మీకు ఇష్టమైన పాటను వినడం కోసం మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0891 2727 2444 లేదా 0891 2727 2888.

0: हेलो
1: हेलो नमस्ते मैडम।
0: हेलो
1: हेलो नमस्ते मैडम।
0: हेलो
1: हेलो हेलो नमस्ते मैडम। हेलो
0: हेलो
1: हेलो हेलो नमस्ते मैडम। हेलो నేను ఆకు
0: ప్రసాద్ గారు మీరు కోరిన పాట వస్తుంది వినండి.

హలో, నమస్తే అండి. కుమారి గారు బాగున్నారా? బాగున్నా అండి, అంతేనండి. మరి ఈరోజు మీరు ఏ పాట విందాం అనుకుంటున్నారు? అలాగేనండి, తప్పకుండా మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పిఎస్ సంచయ్తో.
3: హలో.
4: హలో, నమస్తే మేడం.
3: నమస్కారం అండి.
4: నా పేరు తెలిసల పద్మావతి, విజయనగరం మాట్లాడుతున్నాను మేడం.
3: పద్మావతి గారు చెప్పండి.
4: ఉరిపించే మొగల్ సినిమాలోని లీలీలా పాడదా పాట కావాలి మేడం.
3: అలాగేనండి, తప్పకుండా మీరు కోరిన పాట అయితే వస్తుంది, వినండి.
4: నమస్తే మేడం.
3: నమస్తే అండి.

0: హలో
1: హలో
0: హలో
1: నమస్కారం అండి.
0: నమస్తే అండి.
1: నా పేరు తాపేలండి, భోగాపూర్ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి.
1: బహుదూరు పాట సినిమా నుంచి ఎవరు ఎవరో పాట కావాలండి.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: హలో పాటల పల్లకి.
1: నమస్తే మేడం.
0: నమస్కారమండి.
1: నేను ఆకుండి ప్రసాద్, శశికళ, రేణుకానగర్ కాలనీ, విజయనగర్ నుంచి కాల్ చేస్తున్నానండి. నాకు 16 వయసు చిత్రంలో కట్టుబడులు చెప్పి నువ్వు నవ్వేస్తే పాట వేయండి మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.
0: నమస్తే అండి.

0: హలో
1: మేము శ్రీవాచన్ నారాయణ రావు మాట్లాడుతున్నానండి.
0: హలో
2: హలో హలో నమస్తే.
1: హలో నారాయణ రావు మాట్లాడుతున్నాను. పసివాడి ప్రాణంలో చక్కల చుక్కల పాట కావాలండి.
0: హలో
2: హలో హలో నమస్తే. విజయంతి మాట్లాడుతున్నాను, తెలియదు శంకర్ అని. గుండెం కాల సినిమాలో ఉంది,
0: చెప్పండి.
2: వేషము మార్చిన పాట కావాలి.
0: అలాగేనండి, తప్పకుండా మీరు కొన్ని పాట వస్తుంది వినండి.
1: హలో
2: తెలియదు శంకర్ రామ.
1: హలో

0: హలో,
1: హలో, నమస్తే మేడం గారు అండ్ శుభోదయం.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళీనగర్ బాల్బన్ స్కూల్ ఏరియా నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: కళ్యాణి గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను మేడం గారు, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి, అందరం బాగున్నాం. చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వింటారు?
1: ఆల్ ఇండియాకి మీరు చెప్పండి, నేను వేడమానండి.
0: థ్యాంక్ యూ అండి.
1: మేడం గారు హిందీ మేడం అంటారు, బోలి ఏ బత్త ఏ అంటారు మేడం గారు, మీరు అలాగనండి మేడం గారు. మేడం గారు అయితే జగజ్జయంతి మూవీలో నీ మనసులోకి రాకముందు కాపురానికి ఆ పాట వేయండి మేడం గారు.
0: తప్పకుండానండి.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు.

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్. ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
2: అలాగా? ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: హలో
4: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
3: మళ్ళీ
4: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
5: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
3: సార్ అంత డబ్బా?
5: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
3: సార్ 2 లక్షలు?
6: ఏమైంది నాన్న?
3: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
4: అరే
3: కట్ చేసావా?
6: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
3: మోసమా?
6: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
3: డబ్బుని పోగొట్టుకుంటారు.
7: ఆర్బిఐ అంటుంది
8: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో, పాటల పల్లకి. హలో, హలో, హలో, శంకర్ గారు, మీరు కోరిన పాట అయితే వస్తుంది, వినండి.
2: ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరు పల్లె తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లు.

0: హలో, పాటల పల్లకి.
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి.
1: నేను అనకాపల్లి నుంచి భగవతి ప్రసాద్ మాట్లాడుతున్నాను అండి.
0: ఏం పేరండి?
1: భగవతి ప్రసాద్ రావు.
0: ప్రసాద్ రావు గారు, చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట వింటారు?
1: ప్రేమనగర్ నుంచి ఉంటే ఈ ఊళ్ళో ఉండు పోతే.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: హలో,
1: నేను నారాయణరావునండి, ప్రసాద్ మాట్లాడుతున్నాను.
0: చెప్పండి,
1: పసివాడి ప్రాణంలో చక్కని చుక్కల్లో పాట కావాలండి.
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి ప్రసాద్ గారు?
1: ఇక్కడ సింహాచలం నుంచి అండి.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

ఇంతవరకు మీరు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం తిరిగి 10:15 నుండి ప్రసారమవుతుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 10:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల కార్యక్రమంలో భాగంగా నషాముక్త్ భారత్ వారోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి నషాముక్త భారత్ వారోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ ఆశయ సాధనకు ఆరోగ్యవంతమైన, చైతన్యవంతమైన, సాధికారత కలిగిన యువత ఆవశ్యకత ఎంతైనా ఉంది. యువతరం మాదక ద్రవ్యాలకు బానిసలై నిర్వీర్యం అవుతున్న తరుణంలో భారతదేశాన్ని మాదక ద్రవ్యాల రహిత దేశంగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే నషాముక్త్ భారత్ అభియాన్. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ 2020 ఆగస్టు 15 నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జూన్ 17 నుంచి 26 తేదీ వరకు దేశవ్యాప్తంగా నషాముక్త్ భారత్ వారోత్సవం

నిర్వహిస్తున్నారు. దేశ భవిష్యత్తైన విద్యార్థులు, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా వాటి దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కల్పించడం, మాదక ద్రవ్యాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్, పునరావాసం కల్పించడం వారోత్సవాల నిర్వహణలోని ముఖ్యోద్దేశం. వచ్చే 2047 నాటికి మాదక ద్రవ్యరహిత భారత్ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సహా సంబంధిత విభాగాల అధికారులతో ఆయన నార్కో కోఆర్డినేషన్పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ 2047 నాటికి డ్రగ్స్ రహిత భారత్ సాధన లక్ష్యంగా కార్యాచరణ మరింత బలోపేతం చేయాలని రాష్ట్రాలకు సూచించారు. మాదక ద్రవ్యాల సరఫరా, విక్రయం వంటి అక్రమ కార్యకలాపాలపై జీరో టాలరెన్స్ విధానంతో కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల రవాణాకు సంబంధించిన హాట్స్పాట్లను గుర్తించి పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, అలాగే నేరస్తులైన కీలక సూత్రధారులను త్వరితగతిన గుర్తించి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ లక్ష్య సాధన కోసం ప్రత్యేక రోడ్మ్యాప్ రూపొందించుకోవాలని, కమ్యూనిటీ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని అమిత్ షా రాష్ట్రాలకు దిశానిర్దేశం చేశారు. అలాగే మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా, విక్రయాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు, భద్రతా సంస్థలు, ప్రజలు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం కేవలం ప్రభుత్వమే కాకుండా విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళలు, సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిస్తూ ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. నషాముక్త్ భారత్ వారోత్సవాల సందర్భంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అడ్డుకొనడంతో పాటు ఆరోగ్యకర జీవన శైలిని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల్లో రకరకాల అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి. వ్యాసరచన, చిత్రలేఖనం, నినాదాల రూపకల్పన వంటి అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. తాము ఎప్పటికీ మాదక ద్రవ్యాలకు బానిసలు కాబోమని, డ్రగ్స్ లేని సమాజం కోసం కృషి చేస్తామని విద్యార్థులు ప్రజలతో ప్రతిజ్ఞ చేయిస్తారు. వీధి నాటకాల ద్వారా మత్తు పదార్థాల వల్ల జరిగే నష్టాలను వివరిస్తారు. మాదక ద్రవ్యాలకు బానిసలై తీవ్రమైన సామాజిక, మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొంటున్న వారి కోసం ప్రత్యేక కౌన్సిలింగ్, టెలిమెడిసిన్ సేవలను అందుబాటులోకి తెస్తారు. ప్రభుత్వం ఈ ప్రచారాన్ని మరింత బలోపేతం చేయడానికి నషాముక్తి మిత్ర అనే వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ప్రజలు ఆన్లైన్ ద్వారా ఇందులో భాగస్వాములు కావచ్చు. ఈ ఏడాది వారోత్సవాలను కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వందలాది మంది పాల్గొనడం మాదక ద్రవ్యాల నిరోధం పట్ల దేశ సామూహిక నిబద్దతకు, నషాముక్త్ భారత్ దార్శనికతకు నిదర్శనమని చెప్పవచ్చు. నషాముక్తి మిత్ర వాలంటీర్లు క్షేత్రస్థాయిలో చేసే అవగాహన కార్యక్రమాలను ప్రజలు సులభంగా తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక వ్యక్తిగత డాష్బోర్డును ప్రారంభించారు. మత్తు పదార్థాల డిమాండ్ను తగ్గించడానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలను వివరిస్తూ ఒక ప్రత్యేక లఘు చిత్రాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి విడుదల చేశారు. ఇది సామాజిక మాధ్యమాల్లో నషాముక్త్ భారత్ హ్యాష్ ట్యాగ్తో లక్షల మందికి చేరుకుని డిజిటల్ విప్లవాన్ని సృష్టించింది. వయసుతో సంబంధం లేకుండా వేలాది మంది ప్రజలు ఎన్ఎంబీఏ యాప్ 2.0 ద్వారా నమోదు చేసుకుని నషాముక్తి మిత్ర డిజిటల్ సర్టిఫికేట్, బ్యాడ్జీలను పొంది అధికారికంగా ఈ ఉద్యమంలో భాగమయ్యారు. ఈ ఏడాది జూన్ 21 జరుపుకున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ వారోత్సవాలతో అనుసంధానించడం మరొక విశేషం. ఒత్తిడిని జయించడానికి, వ్యసనాలకు దూరంగా ఉండడానికి ముందస్తు ఆరోగ్య సంరక్షణలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక యోగా ధ్యాన శిబిరాలు నిర్వహించారు. ఈ సంవత్సరం పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల భాగస్వామ్యంతో ఎస్ టు లైఫ్, నో టు డ్రగ్స్ నినాదాలతో భారీ ర్యాలీలు విజయవంతంగా నిర్వహించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రజల చేత డిజిటల్ ప్రతిజ్ఞ చేయించారు. మాదక ద్రవ్యాల వాడకం వలన కలిగే అనర్థాలపై విద్యార్థులకు సృజనాత్మక పోటీలు నిర్వహించారు. సామాజిక మాధ్యమాలు, వీధి నాటకాల ద్వారా డ్రగ్స్ వల్ల కలిగే సామాజిక, మానసిక నష్టాలపై అవగాహన పెంచారు. ఆంధ్రప్రదేశ్లో మత్తు పదార్థాల నిర్మూలన ధ్యేయంగా కేంద్ర, రాష్ట ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఏడాది నషాముక్త్ భారత్ వారోత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. రాష్ట వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విస్తృత స్థాయి కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, స్థానిక పోలీసుల సమన్వయంతో ప్రతి జిల్లా కేంద్రంలోనూ, పట్టణాల్లోనూ డ్రగ్స్ రహిత సమాజం సంక్షేమానికి సంకేతం, డ్రగ్స్ రహిత దిశగా ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ వద్దు చదివే ముద్దు అనే నినాదాలు తో భారీ అవగాహన ర్యాలీలు, సైకిల్ యాత్రలు చేపట్టారు. విద్యార్థులందరితో మత్తు పదార్థాలకు దూరంగా

గా ఉంటామంటూ ఆన్లైన్ ద్వారా డిజిటల్ ప్రతిజ్ఞ చేయించారు. ర్యాలీలో పాల్గొన్న ప్రముఖులు మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. మత్తు పదార్థాల బారిన పడి బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని యువతకు సూచించారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని కోరారు. కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామాల్లో కూడా దీనిపై అవగాహన పెంచడానికి చర్యలు తీసుకోవడం విశేషం. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, తల్లిదండ్రులకు మత్తు పదార్థాల లక్షణాలను ఎలా గుర్తించాలో వివరించారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, దేశంలో అత్యంత శక్తివంతమైన మానవ వనరులైన యువశక్తి భగ్నం కాకుండా రాబోయే తరాల అభివృద్ధికి వారిని ఒక పెట్టుబడిగా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల జోలికి ఎవరూ పోకూడదనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ యాంటీ నార్కోటిక్ క్యాంపెయిన్ను నిర్వహిస్తున్నాయని తెలిపారు. నేటితరం మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటూ

0: విశేషం. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, తల్లిదండ్రులకు మత్తు పదార్థాల లక్షణాలను ఎలా గుర్తించాలో వివరించారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, దేశంలో అత్యంత శక్తివంతమైన మానవ వనరులైన యువశక్తి భగ్నం కాకుండా రాబోయే తరాల అభివృద్దికి వారిని ఒక పెట్టుబడిగా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల జోలికి ఎవరూ పోకూడదనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ యాంటీ నార్కోటిక్ క్యాంపెయిన్ను నిర్వహిస్తున్నాయని తెలిపారు. నేటితరం మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, చికిత్స కంటే నివారణే మేలు అన్నట్లుగా యువత వీటి జోలికి వెళ్లకుండా ముందే కాపాడుకోవడం ముఖ్యమని చెప్పారు. గంజాయి రవాణా సాగును అరికట్టడానికి 450 మంది సిబ్బందితో పనిచేస్తున్న ఈగల్ టాస్క్ ఫోర్స్ అద్భుతమైన ఫలితాలు సాధిస్తోందని అన్నారు. ఏజెన్సీ పరిధిలో దాదాపు 20,000 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశామని, ప్రస్తుతం అక్కడ గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించి జీరో కల్టివేషన్ సాధించామని స్పష్టం చేశారు. లిక్విడ్ గంజాయి తయారీ కేంద్రాలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గంజాయి లేదా మాదక ద్రవ్యాలు రవాణా చేసినా, దగ్గర పెట్టుకున్నా, కొనుగోలు చేసినా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెన్స్ 1985 NDPS చట్టం ప్రకారం కఠినమైన చర్యలు ఉంటాయని అన్నారు. పట్టుబడితే కనీసం 6 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
1: 30-40 సంవత్సరాల నుంచి దగ్గర 20,000 ఎకరాల్లో గాంజా సాగు పండించే AOB ఏరియా, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఏరియాలో ఈరోజు జీరో కల్టివేషన్ అని చెప్పేటప్పుడు నిజంగా మాకు కూడా కొంచెం భయం వేసింది. బట్ మేము అక్కడి నుంచి తెప్పించుకున్నాం రిపోర్ట్సే కాదు, డ్రోన్స్ కెమెరాస్తో కూడా మేము చెక్ చేసుకుని ఎక్కడ కూడా జీరో కల్టివేషన్ అనేది నిర్ధారించుకున్న తర్వాత సాక్షాత్తు నేను అసెంబ్లీలో అనౌన్స్ చేయడం అనేది నిజంగా అదృష్టం కింద భావించాను. ఈగల్ అన్న పదంలోనే చాలా అర్థం కనిపిస్తుంది. ఈగల్ పెట్టండి అని సాక్షాత్తు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన టాస్క్ ఫోర్స్ ఈ రోజు ఇది ఎంతవరకు అడాప్ట్ అయిందంటే పక్కన తెలంగాణ వాళ్ళు కూడా మన ఇదే ఈగల్ పేరుని కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. నిన్నగాక మొన్న తమిళనాడులోని సీఎం అయిన విజయ్ గారు కూడా ఈగల్ లాంటి వ్యవస్థని మన దగ్గర కూడా నడిపించాలి అని చెప్పి మనల్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు తమిళనాడులో వేసే పరిస్థితి. ఒరిస్సా గవర్నమెంట్ మీరు ఎలా చేశారు, మాకు PPT ప్రెసెంట్ చేయండి అంటే రీసెంట్ గా ఆ PPTని కూడా ప్రెసెంట్ చేసే పరిస్థితి.
0: ఈ వారోత్సవాల్లో భాగంగా జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒత్తిడిని అధిగమించడానికి, వ్యసనాలకు దూరంగా ఉండడానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ధ్యాన యోగ శిబిరాలను నిర్వహించారు. యోగా ఫర్ వెల్నెస్, సే నో టు డ్రగ్స్ సందేశంతో నిర్వహించిన యోగా ధ్యాన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాల సరఫరాను నిరోధించడానికి ఒకవైపు కఠిన నిఘా ఉంచుతూనే మరోవైపు వ్యసనపరులను సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా సమాజ శాంతి భద్రతలకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయని అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, వాటి అక్రమ రవాణా విక్రయాలపై ఎలాంటి రాజీ లేకుండా ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా కుటుంబ సభ్యులు, విద్యాసంస్థలు, సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ రవాణా వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, దీనికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని ఆకే రవికృష్ణ పేర్కొన్నారు.
2: ఈగల ఆంధ్రప్రదేశ్ పెట్టిన తర్వాత డ్రగ్స్ వద్దు గ్రో అని రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకుంది. రాష్ట్రంలో సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులు, 40,000 ఈగల్ క్లబ్స్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటికి సహకరిస్తున్న ప్రజలకి, అదేవిధంగా ఇటీవల కాలంలో ఆపరేషన్ మత్స్య ప్రధాన సుమారుగా 849 హాట్స్పాట్స్ గుర్తించి డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా, విస్తృతమైన తనిఖీల ద్వారా ఇక్కడ కూడా డ్రగ్స్ తగ్గించడం జరిగింది. ప్రత్యేకంగా ఈగల ఆంధ్రప్రదేశ్ కి సహకరిస్తున్న అన్ని శాఖలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
0: గడిచిన కొన్నేళ్లలో ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే వ్యసన విముక్తి కేంద్రాల ద్వారా లబ్ది పొందేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ వారోత్సవాల సందర్భంగా బాధితులకు ఉచిత కౌన్సిలింగ్, టెలిమెడిసిన్ సేవలను మరింత వేగవంతం చేశారు. మాదక ద్రవ్యాల అమ్మకాలు లేదా రవాణాకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు నిర్భయంగా పోలీసులకు అందించేలా జిల్లాల వారీగా ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లను ప్రచారంలోనికి తీసుకువచ్చారు. నషాముక్త భారత్ వారోత్సవాలు కేవలం ఒక అవగాహన కార్యక్రమం మాత్రమే కాదు, మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి చేపట్టిన ప్రజా ఉద్యమం. యువత మత్తు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన

0: విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి. కుటుంబం, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం సమిష్టిగా కృషి చేసినప్పుడే మత్తు పదార్థాల నిర్మూలన సాధ్యమవుతుంది. మత్తుకు దూరం భవిష్యత్తుకు చేరువ అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ వ్యసనరహిత భారత నిర్మాణానికి తమవంతు సహకారం అందించాలని ఈ వారోత్సవాలు పిలుపునిస్తున్నాయి. ఈ వారోత్సవాలు కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా మిగలకుండా సమాజంలో మత్తు పదార్థాల పట్ల ఉన్న అపోహలను తొలగించి బాధితులను చిన్నచూపు చూడకుండా వారికి చికిత్స అందించేలా సామాజిక మార్పును తీసుకువచ్చాయని చెప్పవచ్చు. ఈ సంవత్సరం నిర్వహించిన నషాముక్త భారత్ వారోత్సవాలు డిజిటల్ సాంకేతికత, క్షేత్రస్థాయి మానవ వనరులు, యోగా వంటి ఆరోగ్య సూత్రాలను కలపడం ద్వారా మాదక ద్రవ్యాల రహిత భారతదేశమే వికసిత్ భారత్ యొక్క అసలైన గుర్తింపు అనే లక్ష్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో అద్భుతమైన విజయం సాధించామనడంలో సందేహం లేదు. నషాముక్త్ భారత్ వారోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. మరి కాలర్ ఎవరు చూద్దాం. హలో,
2: నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ అండి.
1: నమస్కారం అండి.
2: నా పేరు అనుకోవచ్చు లక్ష్మణరావు. బ్రహ్మ గారు చెప్పిన పనిచేస్తాను. ఆగ్రహం గురించి మాట్లాడుతున్నాం.
1: చెప్పండి.
2: మాకు పండు విషయంలో బంగిరి పిల్లి, మామిడి పండు రంగు తీసింది, ఆ సాంగ్స్ కావాలండి. ఇంటి ఆడు సీరియల్ ఉంటుంది కదా.
1: అలాగేనండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి మరి.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: బాగున్నారా మేడం? నా పేరు పూజారి ధనుంజయ, నాది అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుండి మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నానండి ధనుంజయ గారు, చెప్పండి ఏ సినిమా నుంచి ఏ పాట వింటారు?
1: మేడం సినిమా పేరు వచ్చి సింహాద్రి మేడం, దాంట్లో చీమ చీమ అనే సాంగ్ ఉంటుంది మేడం.
0: అలాగేనండి.
1: ఈ పాట మా ఫ్రెండ్స్ అందరి కోసం వినిపించండి మేడం.
0: తప్పకుండానండి, మీకు మీ స్నేహితుల కోసం ఈ పాట వస్తుంది, మరి వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో, పాటల పల్లకి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: మేడం, చిత్తూరు జిల్లా పోతలపట్టి మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం.
0: చెప్పండి నరేంద్ర రెడ్డి గారు.
1: బాగున్నారా మేడం?
0: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం.
0: సినిమా పేరు, పాట పేరు చెప్పండి.
1: మేడం, దేవుడు చేసిన మనుషులు సినిమాలో దేవుడు చేసిన మనుషులు లారా అనే పాట కావాలి మేడం.
0: అలాగేనండి, మీరు కొన్ని పాట వస్తుంది.

0: హలో,
1: హలో, నమస్కారం అమ్మా.
0: నమస్కారం అండి.
1: నా పేరు కాకి అప్పారావు, చెంగల్రావుపేట తమ్ముళ్ళపల్లి వీధి.
0: అప్పారావు
1: పాలనాగం సినిమాలో పాట చేయండి.
0: అలాగేనండి. ఏ పాట అయినా
1: నమస్కారం.
0: పర్వాలేదా?
1: ఏ పాట అయినా పర్వాలేదు.
0: సరేనండి.

0: హలో, పాటల పల్లకి.
1: నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి.
0: నమస్తే అండి.
1: శివ
0: శ్రీనివాస్ గారు చెప్పండి.
1: ఈశ్వరులోనండి. శివ ఈశ్వరులోనండి. ఎన్ని ఇయర్లో మళ్ళీ ఇయర్లో ఆ పాట కావాలండి.
0: అలాగేనండి. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: హైదరాబాద్ మెహదీపట్నం అండి.
0: ఓకేనండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.

0: హలో,
1: నమస్తే అండి. నా పేరు సత్యనారాయణమూర్తి అండి.
0: నమస్కారం అండి.
1: ఆడవే జలకములాడవే ఫ్రమ్ విచిత్ర కుటుంబం అండి.
0: అలాగేనండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: హలో, పాటల పల్లకి.
1: ఛాలెంజ్ ఛాలెంజ్లో ఓం శాంతి పాట కావాలండి.
0: అలాగేనండి, మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి కాల్
1: శేషు శేషు అండి.
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: అదే హిమాచల్ నుంచి కోసాల.
0: ఓకేనండి శేషు గారు, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.

0: హలో
1: హలో నమస్తమ్మా.
0: నమస్కారం అండి.
1: శుభోదయం.
0: శుభోదయం చెప్పండి.
1: జినారం జిల్లా గొర్రెల మండలం ఆనందపురం మీసాల అప్పలనాయుడమ్మ.
0: అప్పలనాయుడు గారు చెప్పండి.
1: నమస్తమ్మా. ఇది రాము సినిమాలో రారా కృష్ణయ్య
0: ఘంటసాల గారు పాడింది.
1: ఘంటసాల గారు.
0: సరేనండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: అనుపూజ లక్ష్మణరావు అండి, బెమ్మగడ్డ టెంపుల్ ఆగ్రహం పనిచేసే శంకరాపేట అండి.
0: చెప్పండి.
1: మా ఊరు కథ ఉంది కదండి, మా కూతురా నువ్వుతో మాతో ఉన్నది సాంగ్ ఉన్నదండి, ఎస్వి వర్షం తీసేసే పాడేరండి.
0: అవునండి,
1: సాంగ్స్ కావాలి. మీ ప్రోగ్రామ్ బాగుంది, నేను కంటిన్యూ అంటున్నానండి.
0: ఓకేనండి, తప్పకుండా వినండి, వింటూ ఉండండి, మీ అభిప్రాయాన్ని లేఖావళికి రాయండి.
1: రాస్తాను.
0: ఓకే, మీరు కొన్ని పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్కారం అండి. బాగున్నారా?
1: నా పేరు బాగున్నానండి. నా పేరు రత్న, నేను స్టీల్ ప్లాంట్ నుంచి కాల్ చేస్తున్నానండి.
0: చెప్పండి రత్న గారు, ఏ సినిమా నుంచి ఏ పాట వింటారు?
1: రగిలేజ్ వాళ్ళలో ముద్దబంతి పువ్వమ్మ పాట కావాలండి.
0: అలాగేనండి, మీరు కోరిన.
1: థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, బాయ్.
0: థ్యాంక్ యూ అండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ శీర్షికన 1960 నుంచి 1990 ఈ మధ్యకాలంలో విడుదలైన చిత్రాల నుంచి కొన్ని సినిమా పాటలు వింటారు.

నాకు చీర పెడతా ముక్కు మీద ముద్దెడతా కాపోరం హోటలు కాడ కాపీ నీళ్లు తాపిస్తా దొరగారు మా

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఈ పాట జి ఆనంద్, ఎస్పి శైలజ ఆలపించిన గీతం, కెవి మహాదేవన్ స్వరకల్పనలో, చిత్రం మన ఊరి పాండవులు.

కేవీ మహాదేవన్ స్వరకల్పనలు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. చిత్రం మగాడు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ పాత చిత్రగీతాలు అంటే 1960 నుంచి 1990 సంవత్సరాల మధ్యలో విడుదలైన చిత్రాల నుంచి కొన్ని పాటలు వింటున్నారు.

మహర్షి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతం విన్నారు. సంగీతం ఇళయరాజా. మీరు వింటున్నారు మధురిమ పాత సినిమా పాటలు. శ్రోతలకు ఒక గమనిక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు ఇప్పుడు శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ మరియు రాజమండ్రి ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లో కూడా ప్రసారం అవుతున్నాయి. గమనిక విన్నారు.

బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటు విన్నారు. సత్యం స్వర కల్పనలో అన్నదమ్ముల సవాల్ చిత్రం నుంచి. శ్రోతలు వింటున్నారు మధురిమ పాత.

కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట చక్రవర్తి స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. చిత్రం ఊరికి మొనగాడు.

కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట జేవి రాఘవులు స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడుగా విన్నారు. చిత్రం బొబ్బులి పులి.

కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట పవిత్ర బంధం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి.

చంద మామ పైటేసింది, అందగాణ్ణి మూసేసింది. చందమామ బయటేసింది, అందగాణ్ణి మూసేసింది.

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఈ పాట యమగోళ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసుశీల పాడిన పాట విన్నారు. సంగీతం చక్రవర్తి. ఇంతవరకు మీరు మధురిమ శీర్షికన పాత చిత్రాల నుంచి కొన్ని పాటలు విన్నారు. తిరిగి ఇదే ప్రసారంలో 12:10 మధుమంజరి కార్యక్రమంలో మరికొన్ని పాటలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12:00 కావస్తుంది. ఇప్పుడు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

కిరాయి అల్లుడు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం చక్రవర్తి.

0: కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఈ పాట చింతకాయల రవి చిత్రం నుంచి రాజేష్ శ్రేయ ఘోషల్ ఆలపించిన గీతం విన్నారు. సంగీతం విశాల్ శేఖర్. మీరు ఇంతవరకు మధు మంజరి శీర్షికన తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొంచెంసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను సంస్థలను ఆదేశించింది. ఆపరేషన్ అమిస్తాద్ పేరిట వెనిజులాలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్టు వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. 2 రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకుంటారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై డిగ్రీ పీజీ పూర్తి చేసిన 373 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు. రేపు అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకలో రాష్ట్రపతి పాల్గొంటారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. హర్యానాలోని హిస్సార్లో ఈరోజు జరిగిన ఖేత్ బచావ్ అభియాన్ ముగింపు సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి నేల స్వభావం, దానికి ఏ మోతాదులో ఎరువులు అవసరమవుతాయి అనే పూర్తి సమాచారాన్ని అందించే ఒక మొబైల్ యాప్ను రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. భూసారాన్ని కాపాడుకోవడం కోసం రైతులు తమ పొలాల్లో రసాయన ఎరువులు, కీటకనాశనులను సమాన పద్ధతిలో వాడాలని, అలాగే సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని మంత్రి సూచించారు.
1: हम संतुलित खाद डालें, संतुलित कीटनाशक जितनी जरूरत है, जिन तत्वों की आवश्यकता वही डालें. अत्यधिक केमिकल फर्टिलाइजर के उपयोग से हमारी धरती बीमार हो रही है, हमारी मिट्टी खराब हो रही है और उसमें

0: उत्पादित जो फल सब्जी और अनाज है उसके कारण कई तरह की बीमारियां मानव शरीर में भी घर कर रही है। अलनीनो का प्रभाव यहाँ भी है, बारिश नहीं हो रही है, तो इस प्राकृतिक संतुलन को हमको बना के रखना पड़ेगा ताकि हमारी धरती सुरक्षित रहे तो हम भी सुरक्षित रहेंगे।
1: ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గితే దానివల్ల కలిగే నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తోందని పేర్కొన్నారు. భారత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో, ఆహార ధాన్యాల నిల్వలను సమృద్ధిగా ఉంచడంలో హర్యానా రైతులు అందిస్తున్న సహకారాన్ని ఈ సందర్భంగా చౌహాన్ కొనియాడారు. పెట్రోల్ డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశీయ రీటైల్ ధరలను స్థిరంగా ఉంచి సామాన్య వినియోగదారులను కాపాడింది. అయితే దీనివల్ల సాధారణ రీటైల్ ధరలకు, పరిశ్రమలు కొనే బల్క్ ధరలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడింది. ఈ ధరల తేడాను ఆసరాగా చేసుకుని జరిగే అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, నిల్వలు అరికట్టడానికి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొన్ని తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా రిటైల్ బంకుల్లో ఒక వాహనానికి లేదా ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే పరిమితం చేశారు. ఈ నియంత్రణలు దేశవ్యాప్తంగా సామాన్యులకు ఇంధన కొరత లేకుండా చేయడంలో, పంపిణీని క్రమబద్ధీకరించడంలో విజయవంతంగా తోడ్పడ్డాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితి పూర్తిగా మెరుగుపడి సరఫరా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇంధన నిల్వలను సమీక్షించిన ప్రభుత్వం ఇకపై ఈ తాత్కాలిక నియంత్రణలు కొనసాగించాల్సిన అవసరం లేదని భావించి వీటిని పూర్తిగా ఉపసంహరించుకుంది. అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవం సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రజాప్రతినిధులకు, ప్రపంచ ప్రజాస్వామ్య సంస్థలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటు ప్రజల ఆకాంక్షలు, హక్కులకు అత్యున్నత ప్రతీక అని, దేశ భవిష్యత్తును నిర్ణయించే వేదిక అని అన్నారు. భారతదేశంలో పార్లమెంట్ జాతీయ సమగ్రతకు, రాజ్యాంగ విలువలకు అద్దం పడుతుందని, ఇక్కడ ప్రతి పౌరుడి మాటకు స్థానం ఉంటుందని అన్నారు. ప్రస్తుత యుగంలో చట్టాలు చేయడంతో పాటు ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిర్ధారించడం, ప్రజా ప్రయోజనాలపై చర్చించడం పార్లమెంటు ముఖ్య బాధ్యతలని ఓం బిర్లా చెప్పారు. ఈ దినోత్సవం చర్చలు, పారదర్శకతను బలోపేతం చేసేందుకు ఒక మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను, సంస్థలను ఆదేశించింది. ప్రజల భద్రతను మెరుగుపరచడం, కుక్కల నుండి వాటి దాడుల నుండి అరికట్టడం, న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడం కోసం అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. నిర్ణీత గడువులోగా ఈ మార్గదర్శకాలు అమలు జరిగేలా చూడాలని సంబంధిత శాఖలను కోరారు. ముఖ్యంగా ప్రతిరోజు ప్రభుత్వ ప్రాంగణాలకు వచ్చే రోగులు, పిల్లల రక్షణ కోసం ఈ బహిరంగ ప్రదేశాలను సురక్షితంగా మార్చాలనే ఉద్దేశంతో గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ తాజా ఆదేశాలను జారీ చేసింది. గ్రీస్కు చెందిన యూరోబ్యాంక్ ఎన్పిసిఐ భాగస్వామ్యంతో గ్రీస్ నుండి భారతదేశానికి నగదు బదిలీల కోసం యూపీఐ ఆధారిత సేవలను ప్రారంభించింది. భారత డిజిటల్ చెల్లింపుల అంతర్జాతీయ విస్తరణలో ఇదొక కీలక మైలురాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల కస్టమర్లు చాలా తక్కువ ఖర్చుతో సురక్షితంగా క్షణాల్లో నగదును బదిలీ చేసుకోవచ్చని తెలిపారు. సాంకేతికత ద్వారా సరిహద్దులు దాటిన సంబంధాలను బలోపేతం చేయాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్కు యూపీఐ గ్లోబల్ గుర్తింపే నిదర్శనమని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఫక్తియా, పక్తికా, కునార్ ప్రాంతాలపై పాకిస్తాన్ సైన్యం జరిపిన వైమానిక దాడులను పలువురు ప్రపంచ దేశాల నాయకులు అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించాయి. మహిళలు, పిల్లలతో సహా అనేక మంది పౌరులు ఈ దాడుల్లో మరణించడం, గాయపడ్డంపై ఆందోళన వ్యక్తం చేశారు.

0: ఈ నెల 28 రాత్రి జరిగిన ఈ వైమానిక దాడుల్లో 36 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, 163 మంది గాయపడ్డారని, నివాస గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తాలిబాన్ ఉప ప్రతినిధి హమ్దుల్లా ఫ్రితత్ వెల్లడించిన నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం స్పందించింది. ఈ హింసాకాండపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శత్రుత్వానికి తక్షణమే ముగింపు పలకాలని పిలుపునిచ్చిన ఆయన పౌరులను రక్షించాలని ఇరుపక్షాలను కోరారు. యూరోపియన్ యూనియన్ స్పందిస్తూ ఉద్రిక్తతలను వెంటనే తగ్గించుకోవాలని, సంయమనం పాటించాలని కోరింది. అంతర్జాతీయ మానవతా చట్టాలను ఎల్లప్పుడూ గౌరవించాలని, ప్రజల రక్షణను నిర్ధారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈయు స్పష్టం చేసింది. మంగళూరు తీరంలో చేపట్టిన సముద్ర శోధన సహాయక చర్యల్లో భాగంగా ప్రమాదంలో చిక్కుకున్న మంజుమాత అనే భారతీయ మత్స్యకార పడవ నుండి 6 మత్స్యకారులను భారత తీర రక్షక దళం నౌక సచేత్ విజయవంతంగా రక్షించింది. నిన్న సముద్రం అల్లకల్లోలంగా ఉండడం వల్ల మంజుమాత పడవ అడుగు భాగం దెబ్బతిని అందులోకి నీరు చేరిందని ఐసీజీ సామాజిక మాధ్యమ వేదికగా తెలిపింది. రక్షించిన మత్స్యకారులకు అవసరమైన సహాయం అందించి స్థానిక అధికారులకు అప్పగించడానికి న్యూ మంగళూరుకు తీసుకొస్తున్నట్టు ఐసీజీ స్పష్టం చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను సంస్థలను ఆదేశించింది. ఆపరేషన్ అమిస్తాద్ పేరిట వెనిజులాలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్టు వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యారాగం శీర్షికన మోకాళ్ల నొప్పులు నివారణ, ఈ అంశం గురించి డాక్టర్ టి సోమేష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.
2: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సోమేష్ గారు. డాక్టర్ సోమేష్ గారిని అడిగి మోకాళ్ళ నొప్పులకు సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
3: నమస్కారం అండి
2: డాక్టర్ గారు. ఇటీవల కాలంలో ఎక్కువగా జనం మోకాళ్ళ నొప్పులతో బాధపడడం మనం గమనిస్తూ ఉన్నాం. పూర్వం అయితే పెద్ద వయసు వారికి సాధారణంగా మోకాళ్ళ నొప్పులు వచ్చేవి, కానీ ప్రస్తుత కాలంలో మధ్య వయస్కులకు కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడడం గమనిస్తున్నాం. డాక్టర్ గారు, అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయండి?
3: ఇది చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఒకనప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టు చాలా పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి అందరికీ మోకాళ్ళ నొప్పులు వచ్చేవి, కానీ ఇప్పుడు చిన్న వయసు మధ్య వయసులో కూడా ఎందుకు వస్తున్నాయంటే, రెండు అన్నిటికంటే ముఖ్యమైన కారణాలు ఏంటంటే చాలామందికి శరీరం బరువు అన్నది బాగా పెరిగిపోతుంది, శారీరకంగా చేసే పని అనేది తగ్గిపోతుంది, మానసికంగా చేసే పని ఎక్కువ అయిపోతుంది. దాంట్లో ఉద్యోగరీత్యా లేకపోతే వేరే రకరకాల కారణాల వల్ల వ్యాయామాలు చేయవలసిన వయసులో వాళ్ళంత ఎక్కువ వ్యాయామాలు చేయకుండా ఉండి బరువు పెరిగిపోవడం వల్ల మునుకల మీదకు బాగా ఎక్కువ లోడ్ రావడం వల్ల దానివల్ల ఏమవుతుంది ఏంటంటే మోకాళ్ళు తొందరగా అరిగిపోవడానికి అవకాశం ఉంటుంది ఒకటి. రెండో కారణం ఏంటంటే ఎముక శక్తి కూడా ఏంటంటే మన తినే తిండి, మన అలవాట్లు, మన ఒంటి మీద ఎంత ఎండ పడుతుంది రోజు, దాన్ని బట్టి కూడా మన ఎముక బలం ఉంటుంది. ఆ ఎముక బలం కూడా తగ్గిపోతుంది జనాల్లో, ఎందుకంటే అసలే ఎండ అసలు ఒంటి మీదే అసలు ఎవరికి పట్టలేదు. ఎముకలకి బలం చేకూర్చే వస్తువులు ఆహారంలో తినడం కానీ దాని మీద కూడా చాలామంది దృష్టి పెట్టట్లేదు. వీటి వల్ల ఏమిటంటే ఎముకల్లో మెత్తదనం పెరిగిపోవడం, దాంతో ఏంటంటే మోకాళ్ళు కూడా తొందరగా అరిగిపోవడం అనేది ఇలాంటి ఇబ్బందులు అనేది ఈ రోజుల్లో చూస్తున్నాం.
2: పెద్దలు అంటుంటారు దుంపలు తింటే వాతం చేస్తుంది, కాళ్ళ నొప్పులు వస్తాయి, ఇలాగా ప్రజల్లో ఒక నానుడు ఉంది సార్.
3: అదేమిటంటే

0: దుంపలు తింటే కీళ్ళ నొప్పులు రావడం అది మా పుస్తకాల్లో ఎక్కడ రాసి ఉండదు కానీ, బట్ మెయిన్గా ఏంటంటే దుంపలు లాంటివి తింటే ఎక్కువ బరువు పెరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. దాంట్లో కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, దానివల్ల మంచి బరువు పెరిగిపోయి ఏమైనా కాస్త కోసం కీళ్ళ నొప్పులు ఉండేటప్పటికీ బరువు పెరిగేటప్పటికి ఇంకా నొప్పులు ఎక్కువైపోతాయి. సో అందుకోసం బేసికల్గా దుంపలు అవన్నీ తినకూడదని చెప్పి చెప్తారు. కానీ బట్ దానికి ప్రత్యేకంగా మా దృష్టిలో మాత్రం కీళ్ళకి దుంపలకి సంబంధించింది మాత్రం ఎక్కడ ఏమీ ఉండదండి. అది
1: మార్నింగ్ వాకింగ్ చేస్తున్నప్పుడు నేను గమనించాను, కొంతమంది రోడ్డు మీద నడుస్తుంటారు, కొంతమంది బీచ్ రోడ్లో బీచ్లో ఇసుకలో వాకింగ్ చేస్తుంటారు, కొంతమంది పర్టికులర్గా ఫుట్పాత్ మీద చేస్తుంటారు, కొంతమంది ఏమో రోడ్డు మీద వాకింగ్ చేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి అని చెప్పి మట్టి నేలలో వాకింగ్ చేస్తూ ఉంటారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి డాక్టర్ గారు, అంటే ఎక్కడ వాకింగ్ చేస్తే కరెక్ట్ అని అసలు రకరకాల అపోహలు ఉన్నాయి.
0: దీంట్లో చాలా సులువైందండి, ఏం లేదు. ఎప్పుడు వాకింగ్ చేసినా సరే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనం పాదాలకి మనం తొడుక్కునే షూస్ అన్నవి అవి బాగా మెత్తగా ఉండాలి. సాధ్యమంత వరకు చెప్పులు వేసుకుని వాకింగ్ చేయడం కానీ ఉట్టికాళ్ళతో వాకింగ్ చేయడం అన్నది ఆరోగ్యపరంగా అంత మంచిది కాదు. అది ఎప్పుడైనా సరే వేరే ఇబ్బందులు అన్నీ మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు అన్నీ కూడా రావచ్చు. సో మంచి షూ అంటే ఏదో బ్రాండ్ కంపెనీ అవన్నీ కూడా కాదు, బాగా సోల్ అనేది మెత్తగా ఉండాలి. అది మీకు ఏది మీకు నచ్చితే దాని ప్రకారం తీసుకుని ఆ విధమైన షూస్ వేసుకుని మీరు రోడ్డు మీద వాకింగ్ చేయండి, ఫుట్పాత్ మీద చేయండి, గ్రౌండ్లో చేయండి, ఎక్కడ చేసినా పర్వాలేదండి. ఇప్పుడు ఇసుకలో నడవడం అన్నారు కదా, ఇసుకలో నడవడం అన్నది మాత్రం అది అడ్డి ఉట్టి కొంతమంది స్పోర్ట్స్ మెన్ అన్నవాళ్ళు, కొంతమంది స్టామినా పెంచుకోవడానికి ట్రైనింగ్ కోసం వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు ఎక్సర్సైజ్లన్నీ చేస్తున్న వాళ్ళు ఇంకా కొంచెం పెంచుకోవడానికి అని చెప్పేసి అవన్నీ చేస్తారు. కానీ బట్ మామూలుగా ఎక్సర్సైజ్ చేద్దామని చెప్పి మీరు ఇసుకలో నడిస్తే మాత్రం అది చాలా మీకు తొడల నొప్పులు వచ్చేసి, మోకాళ్ళ నొప్పులు వచ్చి, పిక్కల నొప్పులు వచ్చేసి, నడు నొప్పులు వచ్చేసి చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి మీరు మళ్ళీ అక్కడ దగ్గర ఉన్న డాక్టర్ సలహా అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో ఇసుక మీద నడవడం అనేది మాత్రం జనరల్గా మామూలుగా అయితే నేను ఎవరికి నేను సలహా అనేది నేను ఎప్పుడు ఇవ్వను. నేను ఈ రోడ్డు మీద మాత్రం సరి అయిన మెత్తడ్ చూస్ చేసుకుని వాకింగ్ చేయడం అనేది అది అందరికీ శ్రేయస్కరం. అది
1: మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు, అంటే చిన్న వయసు నుంచి?
0: కరెక్ట్గా దీన్ని వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే మనం ఒకటి ఏంటంటే ఎప్పుడు కూడా చిన్న వయసు నుంచి కొంచెం శరీరం బరువు అన్నది మనం కాస్త గమనించుకోవాలి. బరువు ఎక్కువ పెరిగిపోకుండా చూసుకుంటూ ఉండడం, దాని తగ్గట్టు ఆహార నియమాలన్నీ పాటిస్తూ ఉండడం. రెండవది కొన్ని అలవాట్లు కూడాను మనం రెగ్యులర్గా మనం ఏంటంటే వ్యాయామం చేయడం, శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడం, ఇంకా కొన్ని రకాల పనులు కింద కూర్చోడాలు, ఎక్కువసార్లు మెట్లు ఎక్కడాలు దిగడాలు ఇలాంటి అలవాట్లు కూడా కొంచెం తగ్గించుకొని ఎముక శక్తి పెరగడానికి సూర్యరశ్మి చాలా ముఖ్యం మనకి. దానివల్ల వైటమిన్ డి అన్నది రావడం వల్ల మనకి ఎముకలు గట్టిపడతాయి. సో ఒంటి మీద కాస్త సూర్యరశ్మి పడేటట్టు దాని తగ్గట్టు అలాంటి పరిసరాల్లో మనం కొంచెం కాస్త తిరుగుతూ ఉండడం, కాస్త ఈ కాల్షియం అన్న పదార్థం ఎక్కువ ఉన్న వస్తువులు లైక్ డైరీ ప్రోడక్ట్స్, పాలు, చీజు లేకపోతే నాన్ వెజిటేరియన్ ఫుడ్ అలాంటి వస్తువులు కాస్త తింటూ ఉండి కాస్త ఎముక బలం సరిగ్గా ఉండేటట్టు చూసుకోవడం. మళ్ళీ ఏంటంటే మన శరీరం బరువు పెరిగిపోకుండా చూసుకోవడం, కొన్ని పనులు కింద కూర్చోవడం అలాంటివన్నీ చేయడం వల్ల ఎముకలు అరిగిపోతాయి, కీళ్ళు అరిగిపోవడానికి అవకాశం ఉంటుంది, ఆ పనులు చేయకుండా ఉండడం, ఇవన్నీ కలిపి మనం చూసుకుంటే మనం మోకాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోగలం మనం.
1: ఈ మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వచ్చి ఆ సమస్యతో బాధపడుతున్న వారు అది కొంచెం తీవ్ర రూపం దాల్చిన తర్వాత మోకాళ్ళ మార్పిడి అనేటటువంటి చికిత్సలు కూడా చేస్తున్నారు, ఫలానా వాళ్ళకి మోకాళ్ళు మార్చారు అని చెప్పి వినడం కూడా జరిగింది. అంటే ఏ పరిస్థితిలో మనం మోకాళ్ళు మార్చడం జరుగుద్ది అంటారు సార్?
0: అంటే అసలు సాధ్యంతరకు అసలు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ వరకు అసలు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే అరుగుదలలో 4 స్టేజెస్ ఉంటాయి. ఆ 4వ స్టేజ్కి వచ్చినప్పుడు అంటే కీలు పూర్తిగా అరిగిపోతుంది. అంటే మనిషి అన్నవాడికి కాస్త 4 అడుగులు వేయాలన్నా సరే లేదంటే ఒక 10 నిమిషాలు నించోవాలన్నా సరే చాలా నొప్పి ఎక్కువైపోతుంది. చాలా తరచుగా లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకోవాలన్నా సరే రోజు నొప్పి తగ్గే మాత్రలు వేసుకోవాల్సి వస్తుంది. అలాగ నొప్పి తగ్గే మాత్రలు వేసుకుని దానివల్ల కిడ్నీలు పాడు చేసుకోవడం కానీ అలాంటివన్నీ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా ఆ స్టేజ్లో ఏంటంటే ఇంకా పూర్తిగా కీలు అరిగిపోయినప్పుడు అప్పుడు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ ఉంది మేము పేషెంట్కి సలహాగా ఇస్తాం. కానీ అసలు ముందు నుంచే మేము చెప్పిన జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఉండి మోకాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని ఎక్సర్సైజ్లు అవన్నీ ఉంటాయి ముణుకులు కండలు గట్టిపడడానికి అని చెప్పేసి అని అవి కాస్త మోకాళ్ళ నొప్పులు మొదలైన వెంటనే ఆ ఎక్సర్సైజ్లు చేసుకుంటూ ఉండి మేము చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే అసలు ఆపరేషన్ వరకు రావాల్సిన అవసరమే లేదు. కానీ చాలామంది పేషెంట్లు ఏంటంటే మందులు వేసుకుంటే అదేదో గుజ్జు తగ్గిపోయిందని గుజ్జు పెరగడానికి మందులు వేసుకోవడం కానీ లేకపోతే నొప్పి తగ్గ మాత్రలు వేసుకోవడం కానీ లేదంటే రకరకాలు ఆయుర్వేదికో హోమియోపతియో ఇంగ్లీష్ మందులు ఏ మందులు ఏదో ఒకటి వేసుకుని మోకాళ్ళ నొప్పుల కోసం మందుల షాపుల చుట్టూ తిరుగుతూ ఉంటారండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మోకాళ్ళ నొప్పి అన్నది దానికి మందు అంటూ ఏమీ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. నేను ఆ పేషెంట్లు కూడా చెప్పేది ఒకటే ఏంటంటే ఇప్పుడు వయసు ప్రభావంగా ఎలాగ వయసు పెరిగిన కొద్దీ జుత్తు నెరుస్తుందో అలాగే మోకాళ్ళు కూడా మోకాళ్ళలో కూడా అది కాస్త అరుగుదల అనేది వస్తుంది. అది ఈ మాత్ర వేసుకుంటే మీ తెల్ల జుట్టు పోయి మళ్ళీ నల్ల జుట్టు వస్తుందంటే ఎంత అసందర్భంగా ఉంటుందో, మోకాళ్ళ నొప్పులకి మందులు మింగడం కూడా అంత

0: ఉపయోగం ఉండదు వాటికి. సో చాలా మటుకు మనం చేసుకునే పనితీరు, ఆ మోకాళ్ళకు చేసుకునే ఎక్సర్సైజ్లు అవన్నీ శ్రద్ధగా చేసుకుంటూ ఉంటే మోకాళ్ళు అరిగిపోకూడదని చూసుకోవడం. కానీ మరి వేల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టి మందులు కొనుక్కోవడం వల్ల, ముణుకులోకి ఇంజక్షన్లు చేసుకోవడం వల్ల అరుగుదల అనేది మనం ఎవరూ ఆపలేము. అది కానీ చాలామంది పేషెంట్కి అవగాహన లేకపోవడం వల్ల అలా ఒక డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్, ఇంకో డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్ దగ్గరికి మందులు రాయించుకుంటూ తిరుగుతూ ఉంటారు. చాలా మటుకు లోపల అరిగిపోకుండా ఉండడానికే మనం తీసుకునే జాగ్రత్తల్లో ఎక్కువ వైద్యం ఉంటుంది. ఆ జాగ్రత్తలు పాటించడానికి చాలామంది బద్దకించేస్తారు. అవి మేము చెప్పిన ఎక్సర్సైజ్లు చేసుకోవడానికి బద్దకించేస్తారు. దాంతో మోకాళ్ళు అన్నవి ఎక్కువ మందులు తీసుకోవడానికి వాటికి ఎక్కువ సముఖంగా ఉంటారు. ఆ మందులు తీసుకుంటే పని సులువుగా అయిపోతుంది కదా అని చెప్పేసి అని. సో దానికి అలా చేయడం వల్ల కొన్నాళ్ళు అయ్యేటప్పటికి మునుకులు పూర్తిగా అరిగిపోతాయి. కొంతమంది ఇవన్ నీ క్యాప్స్ అని, రకరకాల నీ క్యాప్స్ అన్నీ పెట్టుకుంటూ ఉంటారు. ఆ నీ క్యాప్స్ పెట్టుకోవడం వల్ల కూడా మునుకులకి అంత మంచిది కాదండి. అదేమవుతుంది అంటే మన నొప్పి తెలియదు పేషెంట్కి. సో నొప్పి తెలియదు, సో అందుకోసం తిరిగేస్తారు పేషెంట్లు. ఆ మునుకులు ఇంకా ఎక్కువ అరిగిపోతాయి దానివల్ల. సో కాస్త కోస్త అరిగిన మునికి ఇంకా పూర్తిగా అరిగిపోతుంది. నీ క్యాప్ పెట్టుకున్నప్పుడు మొదట్లో చాలా బాగుంటుంది. నెక్స్ట్ స్టేజ్లో ఏంటంటే పెట్టుకుంటేనే కానీ నడవలేని పరిస్థితిలో ఉంటారు. మూడో స్టేజ్లో పెట్టుకున్నా కూడా నొప్పి తగ్గదు. అప్పటికే మునుకు ఏది లోపల మునుకుందో అది పూర్తిగా అది అరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు కంపల్సరీగా వాళ్ళు ఆపరేషన్లు చేయించుకోవడానికి వాటికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకోసం చాలామంది మోకాళ్ళ నొప్పులు పేషెంట్స్ కూడా నీ క్యాప్స్ వాడొద్దని చెప్పి ప్రత్యేకంగా మేము చెప్తూ ఉంటాం అండి.
1: మన విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్లో ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏవైనా అందుబాటులో ఉంటే ఆ వివరాలు తెలియజేయండి సార్.
0: ఇప్పుడు చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఒక 25-30 సంవత్సరాల నుంచి చాలా మటుకు ఈ ఆపరేషన్ల గురించి అవగాహన అన్నది చాలా ఎక్కువైంది. సో చాలా ప్రైవేట్ హాస్పిటల్స్లోనూ దీనికి చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్, నావిగేషన్ అని చెప్పి, రోబోటిక్స్ అని చెప్పి రకరకాలన్నీ వచ్చాయి అంతాను. కానీ మీకు తెలిసినట్టే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాంతోపాటు పేషెంట్కి ట్రీట్మెంట్ ఖర్చు కూడా బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక ముక్కలో చెప్పాలంటే రెగ్యులర్ నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అందరికీ ఎన్నో సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం, సరిపోతుంది. కొంతమంది స్పెషల్ కేసెస్కి ఏంటంటే వాళ్ళకి నావిగేషన్ అని, రోబోటిక్ అని అలాంటిది అన్నది వాళ్ళకి అవసరం ఉంటుంది. అందరికీ అన్నది అవసరం లేదు అది. సో అది కొంతమంది స్పెషలైజ్డ్ పేషెంట్స్కి. కానీ ఏమవుతుంది ఏంటంటే ఇవన్నీ చాలా ఖరీదుతో కూడిన ఎక్విప్మెంట్ ఇవన్నీను. సో అది ఆ స్పెషలైజ్డ్ కేసు ఎక్కడో ఏడాదిలో ఇద్దరికో ముగ్గురికో అన్నది అవసరం ఉంటుంది. కానీ ఆ ఇద్దరికో ముగ్గురికే అవసరం అని చెప్పేసి అని కోట్ల కొద్ది రూపాయలు పెట్టి ఎక్విప్మెంట్ అన్నది పెట్టి ఆ ఆపరేషన్ అనేది వాళ్ళ ఇద్దరికే ముగ్గురికే చేసి వాళ్ళకి లక్షల్లో అనే బిల్లు వేసేస్తే పేషెంట్ కట్టుకోలేరు. అండ్ ఆ ఎక్విప్మెంట్ అనేది నడపడానికి కూడా అది కొన్న తర్వాత అవి ప్రాక్టికల్ రన్నింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో అందుకోసం ఆ ఎక్విప్మెంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే అందరు పేషెంట్స్కి అది వాడతారు. సో ఆ ఎక్విప్మెంట్ అందరికీ వాడేటప్పటికి మీకు ఏమవుతుంది ఏంటంటే ఆ ఖర్చు అందరికీ, కొంతమందికి అవసరం లేకపోయినా సరే ఆ ఖర్చు అనేది వాళ్ళ నెత్తి మీద వాళ్ళు భరించవలసి వస్తుంది. కొంతమంది ఏంటంటే ఎక్కువ టెక్నాలజీ వైపు పేషెంట్స్ కొంతమంది మొక్కు చూపుతారు. కానీ ఒకటే నేను చెప్పేది, ఎప్పుడూ కూడా టెక్నాలజీని బ్లైండ్గా కళ్ళు మూసుకొని నమ్మకూడదండి. ఇప్పుడు మీరు మర్సిడీస్ బెంజ్ కార్ నడుపుతున్నారు అనుకోండి, బండికి యాక్సిడెంట్ అవ్వదని ఎప్పుడు అనుకోవద్దండి. ఆ డ్రైవర్ ఎవడన్నది అన్నిటికంటే ముఖ్యం అండి. మీరు మామూలు కార్ అయినా నడిపినా సరే, చాలా లగ్జరీ కార్ నడిపినా సరే, ఆ డ్రైవర్ సరైన డ్రైవర్ అయితే, నేను అదే చెప్తాను, ఆ చేసే సర్జన్ ఎలాంటి వాడు సర్జరీ, ఆ సర్జన్కి కాన్సెప్ట్స్ ఆఫ్ ఆపరేషన్ అంతా క్లారిటీ ఉంది, బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే సర్జరీ సక్సెస్ఫుల్ అవుతుంది. తప్ప మీరు ఎక్కడో బోల్డ్ ఖర్చు పెట్టి అది ఇది కంప్యూటర్ సర్జరీ అని లేకపోతే ఏదని చెప్పేసి అని చేయించుకోవడంతో సక్సెస్ అవ్వదండి. సో ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ఎవరికి ఎవరు దానికి ఆ ఫీల్డ్లో అంత ఎక్స్పీరియన్స్ అని చూసుకుని దాని ప్రకారంగా ఆ సర్జరీ సక్సెస్ రేట్ ఎలా ఉందో చూసుకోవాలి. కానీ ఇవన్నీ చాలా మటుకు ఏమైందంటే, చాలా మటుకు టెక్నాలజీ అంతా కూడా ఏంటంటే ఒక మార్కెటింగ్ ప్రిన్సిపల్ లాగా అయిపోయింది ఇప్పుడు.
1: మా శ్రోతలకు ఇంకా ఏదైనా మీరు సూచనలు సలహాలు ఇవ్వగలిగితే చెప్పండి సార్.
0: నేను ఇందాట్లో చెప్పిందే నేను అన్నీ మీకు ఒకేసారి చెప్తాను. అదేంటంటే మీకు చాలా మటుకు మోకాళ్ళ నొప్పులు రాకుండా మీరు ముందు జాగ్రత్తలు తీసుకోవడంలోనే, మీరు ఆ జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఎంతో శ్రేయస్కరం. మీరు మేము చెప్పిన జాగ్రత్తలు పాటిస్తుండి, ఎముక బలం బాగా ఉండడానికి దాని తగ్గట్టు ఆహారం తీసుకుని, ఒంటి మీద ఎండ పడేటట్టు చూసుకుంటూ ఉండి, మేము డాక్టర్లు చెప్పే మోకాళ్ళ ఎక్సర్సైజ్లు అవన్నీ శ్రద్ధగా చేసుకుంటూ ఉండి, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే వాటి వల్ల ఏంటంటే మీరు మీ మునుకుల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుకోగలరు. అండ్ శరీరం బరువు ఒకటి ఇందాటలో నేను చెప్పాను, శరీరం బరువు కూడా అంత పెరిగిపోకుండా జాగ్రత్త చూసుకుంటూ ఉన్నాం. మరీ ఇంకా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంతమందికి ఒకసారి పూర్తిగా మునుకులు అరిగిపోయి మేము చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకున్నా సరే అయిపోయిందంటే, ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ రకరకాల టెక్నాలజీ రకరకాలవన్నీ ఇవి ఆ దీంట్లో పడకుండా ఉండి, ఎవరికి ఎంతవరకు ఖర్చు చేసుకుంటే మీకు మంచి వైద్యం దొరుకుతుందని అది జాగ్రత్తగా కాస్త ఒక ముగ్గురు నలుగురు డాక్టర్ల సలహాలు తీసుకుని

0: సో అందరికీ రోబోటిక్ అందరూ అక్కర్లేదు, అందరికీ కంప్యూటరైజ్డ్ అక్కర్లేదు, అందరికీ అక్కర్లేదు. సో అందుకోసం అనవసరంగా మీ ట్రీట్మెంట్ ఖర్చు కూడా పెంచుకోకుండా తక్కువ ఖర్చులో కూడా, అంతగా అవసరం పడితే వాళ్ళ తక్కువ ఖర్చులో కూడా ట్రీట్మెంట్ అవగొట్టుకొని, ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ ఎప్పుడు లక్షల్లోనే ఉంటుంది. అది ఇప్పుడు 160,000, 170,000 అయితే 2.5 లక్షలు అయింది అనుకోండి, ఒక్కొక్క మునుకు దగ్గర పేషెంట్కి 70,000 ఎక్స్ట్రా అయింది అనుకోండి, అది నిజంగా అవసరం ఉన్న కేసు అంతే అనుకోవచ్చు. లేదంటే పాపం అది వాళ్ళకి ఆర్థికంగా భారమే. సో ఆ జాగ్రత్తలు కూడా తీసుకుని, అంతకైతే ఎప్పుడైనా ఒక 3-4 డాక్టర్ల సలహాలు తీసుకుని అప్పుడు ఫైనల్గా అంతగా ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం పడితే ఎక్కడ చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి. అంతేకాని ఏదో కంప్యూటరైజ్డ్గానో లేకపోతే దేనివల్ల మనం చేయించుకుంటే ఇంకేది మనం పర్ఫెక్ట్గా అయిపోతుంది అని చెప్పేసి అని అనుకోవడం మాత్రం అది ఎప్పుడూ కరెక్ట్ కాదండి.
1: నమస్కారం అండి డాక్టర్ సోమేష్ గారు.
0: నమస్కారం అండి, చాలా థ్యాంక్స్ అండి నాకు అవకాశం ఇచ్చినందుకు. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ సార్.
2: మీరు ఇంతవరకు మోకాళ్ళ నొప్పులు నివారణ డాక్టర్ టి సోమేష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. సంధ్యారాగం కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని పాత సినిమా పాటలు వింటారు.

మహ్మద్ రఫీ, పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. టీవీ రాజు స్వరకల్పనలో భలే తమ్ముడు చిత్రం నుంచి.

భక్త కన్నప్ప చిత్రం నుంచి వి రామకృష్ణ పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం ఆదినారాయణరావు మరియు సత్యం. శ్రోతలకు ఒక గమనిక, ఈ ప్రసారంలో మధ్యాహ్నం 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా సమాజంపై సోషల్ మీడియా ప్రభావం ఈ అంశం గురించి డి శ్రీదేవి గారు తెలియజేసే కొన్ని వివరాలు వింటారు. గమనిక విన్నారు.

మీరు ఇంతవరకు పాత చిత్రగీతాలు విన్నారు. సంధ్యారాగం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి ఆక్వా రైతుకు రాయితీతో ప్రభుత్వం విద్యుత్ అందిస్తోందన్న పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ జ్వరాల నియంత్రణకు అధికారులు అన్ని విధాలా సిద్దంగా ఉండాలన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఇక వివరాలు. రాష్ట్రంలో 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2020-21 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు అభ్యసించిన 373 మంది డిగ్రీ పీజీ విద్యార్థులకు రాష్ట్రపతి పట్టాలు ప్రదానం చేయనున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్ట్రపతి బంగారు పతకాలు అందజేయనున్నారు. రేపు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండలం జంతులూరు గ్రామంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొంటారు. ముంబై పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమయ్యారు. దేవేంద్ర ఫడ్నవీస్ క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఉదయం జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట నుంచి రాష్ట్రానికి 2 ఆడపులు ఇచ్చే అంశాలపై ఇరువురు నాయకుల మధ్య ఫలవంతమైన చర్చలు సాగాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడపుల్ల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయని చెప్పారు. ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. తూర్పు కనుమలలో పులుల సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా భోగాపురంలోని పీఎం శ్రీ మోడల్ స్కూల్ను సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న ఆధునిక విద్యా బోధన, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, అత్యాధునిక మౌలిక వసతులు, పాఠశాలల్లో అమలవుతున్న విద్యా ప్రమాణాలను పరిశీలించారు. నాణ్యమైన విద్య, ఆధునిక సాంకేతికత, మెరుగైన మౌలిక వసతులతో ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ విద్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నామని మంత్రులు వివరించారు. యువతకు ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటరీ విధానాలు, దేశ పాలనా వ్యవహారాలపై అవగాహన పెరిగేందుకు యువ పార్లమెంటు కార్యక్రమం దోహదపడుతుందని ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయశర్మ అన్నారు. జనసేవా సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న యువ పార్లమెంటు కార్యక్రమం

0: కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ ఉదయం ఆయన విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా విజయశర్మ మాట్లాడుతూ, సుపరిపాలన, జాతి నిర్మాణంలో యువత పాత్ర, జాతీయ భద్రత, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి, వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం అమలు చేసిన భద్రతా చర్యలు, అభివృద్ధి, పునరావాసం, విద్య, ఉపాధి, గిరిజన, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై తన విలువైన ఆలోచనలు విద్యార్థులతో పంచుకోనున్నట్టు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సింగపూర్ కాన్సులేట్ జనరల్ చెందిన చెన్నై అధికారి ఎడ్గర్ పాంగిచే చియాంగ్ సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఈ సమావేశం జరిగింది. పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రతి ఆక్వా రైతుకు రాయితీతో విద్యుత్ అందిస్తోందని పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. కాకినాడలో నిన్న హచరీస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆక్వా రంగంపై ప్రచురించిన హచ్ ఇండియా ఇంపేడియం 2026 అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆక్వా రంగానికి రాయితీతో విద్యుత్ ఇవ్వటం వల్ల ప్రభుత్వంపై ఏటా 1180 కోట్ల రూపాయల భారం పడుతుందని, అయినా ఇచ్చిన హామీ మేరకు రాయితీతో విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని హెచరీస్ వల్ల ఇతర రంగాలకు ఉపాధి లభిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు వివరిస్తూ,
1: రైతు చేసేటప్పుడే మిగిలినటువంటి రంగాలకు పని దొరుకుతుంది. రైతే నేను ఎక్వా వ్యవసాయం చేయని చెప్తే మిగతా రంగానికి అంత పని ఉండదు. అందుకే మనం రైతును దృష్టిలో పెట్టుకొని ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ జ్వరాల నియంత్రణకు అధికారులు అన్ని విధాలా సిద్దంగా ఉండాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. పార్వతీపురంలో జిల్లా వైద్యాధికారులతో నిర్వహించిన ఆరోగ్య సమీక్షా సమావేశంలో ఆమె నిన్న మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల వల్ల ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం అధికారులపై ఉందన్నారు. ఏజెన్సీ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా మందులతో పాటు పాముకాటు, కుక్కకాటు నివారణ మందులను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గిరిజన, సాంఘిక సంక్షేమ, బీసీ హాస్టల్లోని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా అవసరమని పేర్కొంటూ, డాక్టర్లు వారానికి ఒకసారి తప్పనిసరిగా గిరిజన సంక్షేమ హాస్టళ్లను సందర్శించి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కోనసీమ జిల్లా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుంటానని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు హామీ ఇచ్చారు. అమలాపురంలో నిన్న జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ, రాజుల పాలెంలో కొబ్బరి చెట్లకు ఉప్పునీటి సమస్యపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో 27 కోట్ల రూపాయలు మంజూరై పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్దికి తామంతా కట్టుబడి కలిసికట్టుగా పనిచేస్తామని సభలో పాల్గొన్న మంత్రులు నిమ్మల రామానాయుడు, వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సమర్థవంతంగా అమలు కావాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నిన్న జరిగిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బాధితులకు ప్రభుత్వం అందించే పరిహారం త్వరగా అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో నమోదైన ఎస్సీ ఎస్టీ కేసుల పురోగతి, దర్యాప్తు, బాధితులకు అందుతున్న న్యాయ సహాయం, ప్రభుత్వ పరిహారం తదితర అంశాలపై కమిటీ సభ్యులతో కలిసి కలెక్టర్ కూలంకుషంగా సమీక్షించారు. రైతులకు సాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఇరిగేషన్, డ్రైన్స్ నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. భీమవరంలో నిన్న నీటిపారుదల శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మంజూరైన 374 ఇరిగేషన్ పనులలో 338 పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. కీలకమైన కాలువలు, డ్రైన్ల పూడికతీత, కాలువలు శుభ్రపరిచే పనులు, గేట్ల మరమ్మతులు, లీకేజీల నివారణ వంటి పనులను నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ది కార్యక్రమాలపై ప్రతి మంగళవారం సమావేశాలు నిర్వహిస్తూ అన్ని శాఖల పనితీరును సమగ్రంగా సమీక్షిస్తామని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ తెలిపారు. రంపచోడవరంలోని కలెక్టర్ కార్యాలయంలో నిన్న జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ప్రభుత్వ శాఖ పనితీరులో జవాబుదారీతనం పెంచి ప్రజల

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అంతర్ శాఖల మధ్య సమన్వయం, శాఖల పనితీరు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, ఆయా శాఖల వారీగా పనితీరును క్రమం తప్పకుండా అంచనా వేస్తామని పేర్కొన్నారు. ప్రతి అధికారి తన పనితీరుకు తానే పూర్తి బాధ్యత వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఉత్తమ విధానాలు అమలు చేయడం ద్వారా రాష్ట్ర స్థాయి ర్యాంకులు, మెరుగైన ఫలితాలు సాధించవచ్చని, ప్రతి శాఖ అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి ఆక్వా రైతుకు రాయితీతో ప్రభుత్వం విద్యుత్ అందిస్తోందన్న పశు సంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ జ్వరాల నియంత్రణకు అధికారులు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్ అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్ 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
8: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
7: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
8: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
7: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పిఎస్ సంచయ్తో.
9: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మహిళావాణి ఈనాటి మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా సమాజంపై సోషల్ మీడియా ప్రభావం, ఈ అంశం

0: గురించి శ్రీమతి డి శ్రీదేవి గారు తెలియజేసే వివరాలు వింటారు.
1: మహిళావాణి కార్యక్రమానికి స్వాగతం అండి. ఈ కాలంలో ఏంటో అందరూ ఒకటే బిజీగా ఉంటున్నారు, ఎవరికి సమయం ఉండటం లేదు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు ఎవరి బిజీలో వాళ్ళుంటున్నారు. ఇంతకీ ఏంటి బిజీ? అందరికీ రోజులో ఉండేది 24 గంటలేగా. మనిషి అన్న ప్రతి వారికి కాలకృత్యాలు తీర్చుకోవడం, తిండి తినడం, నిద్రపోవడం ఇవన్నీ అందరికీ ఉండేవేగా. వీటన్నిటికీ ఎంత సమయం పడుతుందేంటి? ఇక చదువుకునే పిల్లలకైతే స్కూళ్ళు కాలేజీలు ఉంటుంది, ఇక ఆఫీసులు వెళ్లేవారికి ఆఫీస్ పనులు ఇవన్నీ కూడా నియమిత వేళల్లో ఉంటాయి కదా. మరి ఇవన్నీ చేస్తూనే చాలామంది తమ విలువైన సమయాన్ని కుటుంబ సభ్యులతో, స్నేహితులతో గడుపుతూ ఉంటారు. మరికొందరు సమాజ సేవ కూడా చేస్తూ ఉంటారు. చాలామంది తమలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి సమాజంలో ఎంతో పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. మన జీవితం ఒక క్రమ పద్ధతిలో సాగాలంటే క్రమశిక్షణ ఎంతైనా అవసరం. దేనికివ్వవలసిన సమయం దానికోసమే కేటాయించాలి. అలాగే ఏ పని ముఖ్యమైనదో ముందు దానినే చెయ్యాలి. ఇలా ఇవన్నీ చెయ్యాలంటే సమయాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకోవాలి. అనవసరమైన వాటి జోలికి అస్సలు వెళ్లకూడదు. సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న దశలో ఉన్న మనం ఈ సాంకేతికతే శాపంగా మారకూడదు. ఇలా ఎందుకంటున్నానంటే, కృత్రిమ మేధను వినియోగిస్తూ మన మేధస్సుకి పని కల్పించకపోతే కొన్నాళ్లకు మరబొమ్మలను కనిపెట్టిన మానవుడే మరబొమ్మగా మారే అవకాశముంది. ఏంటి శ్రీదేవి ఈరోజు ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన కాకుండా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్లుగా ఉండాలన్నదే నా కోరిక. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ఇంట్లో మనుషుల కన్నా ఎక్కువగా మన ఇళ్లల్లో ఏముంటున్నాయో తెలుసా? స్మార్ట్ గ్యాడ్జెట్స్, అవునా కాదా? అలాగే చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు స్మార్ట్ ఫోన్లు వాడేస్తున్నారు. అందులో ఉన్న అన్ని యాప్ల గురించి అందరికీ తెలియకపోవచ్చు, అలాగే అన్ని యాప్ల అవసరం కూడా ఉండకపోవచ్చు. అయినా గాని ఫోన్ నిండా అన్ని యాప్లు డౌన్లోడ్ చేసుకుని అవసరం అనవసరం అన్నిటినీ వాడేస్తున్నారు. అన్నిటినీ వాడేస్తూ విలువైన సమయాన్ని, ధనాన్ని కూడా వృధా చేసుకుంటున్నారు. ఈ యాప్లు, పోస్టులు, మెసేజ్లు, వీడియోలు ఇవన్నీ సమాజానికి ఉపయోగపడే విధంగా వాడుకోవడం అన్నది మన చేతుల్లోనే ఉంది. మరైతే ఇటువంటి యాప్లవి వాడకూడదా అన్న అనుమానం మీకు రావచ్చు. అది కాదండి, అసలు విషయం ఏంటంటే ఈ యాప్లు, పోస్టులు, మెసేజ్లు, వీడియోలు ఇవన్నీ సమాజానికి మనకి ఉపయోగపడే విధంగా వాడుకోవాలి. అలా వాడుకోవాలన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంది. ఏమంటారు? అందుకే ఈరోజు మన కార్యక్రమంలో సమాజంపై సోషల్ మీడియా ప్రభావం అన్న అంశంతో మీ ముందుకొచ్చాను. మారుతున్న కాలంతో పాటు కొత్త కొత్త వాటిని నేర్చుకోవడంలో అస్సలు తప్పులేదు. కానీ ఆ నేర్చుకున్నవి వ్యక్తి అభివృద్ధికి, సమాజ శ్రేయస్సుకి అయితే హర్షించదగ్గ విషయమే. కానీ ఈ సోషల్ మీడియా మత్తులో పడి ఎందరో తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. దీనివల్ల ఎన్ని లాభాలున్నాయో నష్టాలు కూడా అంతే ఉన్నాయి. మరి సక్రమంగా సోషల్ మీడియాని వాడుకుంటే ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, జీవితాన్ని హాయిగా కొనసాగించవచ్చు. మరి ఈ సోషల్ మీడియా గురించి ఎన్నో విషయాలు చెప్పుకునే ముందు కార్యక్రమంలో ఒక పాట విందాం.

సామాజిక మాధ్యమాల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈ సామాజిక మాధ్యమాల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. కమ్యూనికేషన్ సులువుగా ఉంటుంది. ఎలా అంటే, దూర ప్రాంతాల్లో ఉన్న మన కుటుంబీకులతో, బంధువులతో, స్నేహితులతో నిరంతరం టచ్లో ఉండవచ్చు. అలాగే మనకి తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఇక వ్యాపారం చేసేవారికి సోషల్ మీడియా అన్నది గొప్ప వరంగా చెప్పుకోవచ్చు. తమ ఉత్పత్తులను ఆన్లైన్లో ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ ద్వారా లావాదేవీలు కొనసాగించవచ్చు. డిజిటల్ చెల్లింపులు సులువుగా చేసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఇక ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా ఎందరో ఉపాధి కూడా పొందుతున్నారు. కంటెంట్ క్రియేటర్స్గా, ఇన్ఫ్లుయెన్సర్లుగా మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఇక కొత్త కొత్త ప్రదేశాల గురించి వీడియోలు చూడడం ద్వారా అక్కడి విశేషాలు తెలుసుకుంటున్నాం. అలాగే ఎక్కడికైనా వెళ్లాలన్నా అక్కడి పరిస్థితులు, ఎలా ప్రయాణం చేయాలి, అక్కడ ఎటువంటి సదుపాయాలుంటాయి వంటి విషయాలు కూడా ఎన్నో తెలుసుకుంటున్నాం కదా. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఇది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. క్లాస్లో అయితే ఒక్కరే ఒక సబ్జెక్ట్ చెబుతారు. అది విద్యార్థులకి అర్థం కావచ్చు కాకపోవచ్చు. కానీ ఆన్లైన్ యాప్ల్లో

ఎన్నో వీడియోలు మనం చూస్తూ ఉంటాం. ఎందరో చెప్పిన విషయాలు ఉంటాయి, వాటిని వినడం ద్వారా సులువుగా అర్థం చేసుకోవచ్చు. అలాగే అర్థం కాని పాఠాలని మళ్ళీ మళ్ళీ విని తెలుసుకోవచ్చు. ఇక గృహిణీల విషయానికి వస్తే, పూర్వం ఏదైనా ప్రత్యేకమైన వంటకాలు చేయాలంటే ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి ఎలా వండాలి, వండే ముందు వాటిని ఎలా శుభ్రపరచాలి, ఎలా తరగాలి, ఎటువంటి దినుసులు వాడాలి వంటి విషయాలు తెలుసుకునేవారు. కానీ ఇప్పుడు అన్నిటికీ ఒకటే మంత్రం, సోషల్ మీడియా. ఇందులో ఇట్టే కుప్పలు తెప్పలుగా వంటల వీడియోలు మన ముందు ప్రత్యక్షమైపోతుంటాయి. ఆవకాయ పెట్టడం దగ్గర నుండి పెరుగు ఎలా తోడు పెట్టాలో వరకు అన్నీ ఉంటున్నాయి. మరి ఇన్ని లాభాలు ఉండబట్టే జనాలు కూడా బాగా సోషల్ మీడియాకు అతుక్కుపోతున్నారు. ఇక కొత్త వ్యక్తులతో పరిచయాలు, పాత మిత్రులని, పాత సహోద్యోగులని, బంధువుల గురించి సమాచారాన్ని తెలుసుకోగలుగుతున్నాం. ఇంతేకాదు, అసలు ఉనికిలో ఉన్నారో లేదో తెలియని బంధువులను కనుగొనడానికి కూడా వీలు కల్పిస్తుంది. నిజమండి, వంశవృక్షం కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా మారింది. ఎక్కడెక్కడో ఉన్న తమ బంధువులతో, స్నేహితులతో వేరువేరు గ్రూపులుగా ఏర్పడి ప్రతిరోజు వారితో మాట్లాడలేకపోయినా ముఖ్యమైన సమాచారాన్ని వాళ్లతో పంచుకునే విధంగా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అలాగే ఈ సోషల్ మీడియా వల్ల మరో లాభం ఏంటంటే, ఎవరైనా ఆపదలో ఉన్నా ఒక్క పోస్ట్ ద్వారా వాళ్లని ఆదుకునేలా చేస్తుంది. అలాగే ఒక మంచి విషయాన్ని నలుగురికి తక్షణమే చేరవేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే సోషల్ మీడియా అందమైన స్వప్నంలా, ఒక హరివిల్లులా అనిపిస్తుంది కదా. అన్నిటిలో మంచిని చూడడం చాలా మంచి విషయం, కానీ నాణానికి మరోవైపు కూడా ఉంటుంది కదా. మరి మరోవైపు ఏముందో తెలుసుకోవాలి కదా. మరి ఆ విషయాలు మరో పాట విన్నాక తెలుసుకుందాం.

ఎన్నో లాభాలున్నా సోషల్ మీడియాతో నష్టాలు కూడా ఉన్నాయండోయ్. అయితే మనం చెప్పుకున్నట్టు దాన్ని వాడే విధానంలోనే ఉంటుంది మనం లాభపడుతున్నామా లేదా నష్టపోతున్నామా అన్న విషయం. లాభాల గురించి అయితే చెప్పుకున్నాం కదా, మరి నష్టం ఎలా కలుగుతుందో చూద్దాం. ఏదైనా మితంగా తీసుకుంటే హితంగా ఉంటుంది కదా, మరి పరిమితులు దాటి ఉపయోగించడం వల్ల ప్రమాదాలు సంభవించవచ్చు. మనం చెప్పుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా స్నేహితులతో, కుటుంబీకులతో, గ్రూపుల ద్వారా కలిసి ఉండవచ్చని అనుకున్నాం కదా, మరి అదే గ్రూపుల్లో పెట్టే పోస్ట్లు కావచ్చు, మెసేజ్లు, వీడియోలు కావచ్చు ఒకరిని కించపరిచే విధంగా అస్సలు ఉండకూడదండి. అలాగే వారి మనోభావాలు దెబ్బతినే విధంగా కూడా ఉండకూడదు. మనం పెట్టే ఒక మెసేజ్ గానీ ఒక పోస్ట్ గానీ మిత్రులని శత్రువులుగా మార్చే అవకాశం ఉంటుంది. అలాగే లేనిపోని అపోహలు కలిగించవచ్చు. అందుకే మనం పెట్టే పోస్టులు కానీ మెసేజ్లు కానీ ఎదుటివారిని ఆహ్లాదపరిచే విధంగా ఉండాలే గాని ఆందోళన పరిచే విధంగా ఉండకూడదు. ఇక వ్యాపారాల విషయానికి వస్తే ఆన్లైన్లో కొనుగోలు చేసుకున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి, సరైన సైట్లలో కొనుగోలు చేయాలి. అలాగే డిజిటల్ చెల్లింపుల విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం చెప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా విద్యార్థులకి ఎంతో ఉపయోగపడుతుంది కదా, మరి సోషల్ మీడియా వాడే విద్యార్థి దాన్ని సరైన పద్ధతిలో వాడితే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాని అనవసరమైన చాటింగ్లు, వీడియోలు చూడడంతో సమయం వృధా చేసుకుంటే వాళ్లు తమ భవిష్యత్తుపై పెట్టుకున్న అంచనాలు, ప్రణాళికలు అన్నీ తారుమారయ్యే అవకాశం ఉంటుంది కదా. అలాగే ఇటువంటి అనవసరమైన సైట్లకి బానిసైపోతే చదువు, సమయం అన్నీ కూడా వృధా అయినట్లే కదా. అందుకే సోషల్ మీడియాను ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకోవాలి. ఇక ఎందరో ఎన్నో రకాల వీడియోలు చేసి పెడుతూ ఉంటారు కదా, వాటిలోని వంటలకు సంబంధించినవి కావచ్చు.

బ్యూటీ టిప్స్ కావచ్చు, ఇంకా చాలా రకాలు. మరి వాటిలో ఉన్న విషయాలు ఎంతవరకు సరైనవి అన్నవి తెలుసుకొనే వాటిని పాటించాలి. ఎందుకంటే కొన్ని వీడియోల్లో అనవసరమైన విషయాలే ఎక్కువగా ఉంటాయి, అసలు వాటిలో వాస్తవికత అన్నదే ఉండదు. అందుకే చూసిందల్లా చేయడానికి ప్రయత్నించకూడదు. ఇక సోషల్ మీడియాలో వచ్చే అన్ని వార్తలు నిజమైనవి కాకపోవచ్చు, అందుకే నిజ నిజాలు తెలుసుకోకుండా అటువంటి వార్తల్ని మిగతా వారికి ఫార్వర్డ్ చేయకూడదు. దీనివల్ల భయాందోళనలు కలిగి సమాజంలో అపోహలు, పుకార్లు వంటివి పెరిగే అవకాశాలున్నాయి. సోషల్ మీడియా వాడకం అన్నది ఒక వ్యసనంగా మారిపోయింది. అదే పనిగా సోషల్ మీడియాలో మునిగి తేలడం కారణంగా సామాజిక సంబంధాలు, కుటుంబంలో వ్యక్తుల మధ్య సంబంధాలు బలహీనపడుతున్నాయి. సోషల్ మీడియాలో ఎందరో స్నేహితులుంటారు, కానీ అక్కరకు వచ్చేవారు ఒక్కరు కూడా కనిపించరు. కొన్ని నివేదికలు ఏం తెలియజేస్తున్నాయంటే, సగటు వినియోగదారుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై రోజుకు దాదాపు 2.5 గంటల సమయాన్ని వెచ్చిస్తున్నాడని. మరి దీనివల్ల ఎంత సమయం వృధా అవుతుందో కదా. ఇక చిన్నపిల్లలకి ఫోన్లు, సోషల్ మీడియాలు అలవాటు చేయడం వల్ల వాటిలో ఉన్న వీడియోలు చూపించడం కారణంగా వారిలో సృజనాత్మకత దెబ్బతింటుంది. కొందరు పిల్లలకి వీటి కారణంగా మాటలు కూడా రావడం లేదు, వాళ్ళ ఆలోచనా శక్తి కూడా క్షీణించిపోతుంది. ఇక సోషల్ మీడియా ఎక్కువగా వినియోగించడం కారణంగా మానసిక ప్రశాంతత కరువవుతుంది, ఒత్తిడి పెరుగుతుంది, నిద్రించే సమయం తగ్గిపోతుంది, చిరాకు, కోపం వంటివి ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది, మరి ఆలోచించే శక్తిని కూడా కోల్పోతున్నారు. జ్ఞాపక శక్తి మీద కూడా దీని ప్రభావం పడుతుంది. సోషల్ మీడియా ఎంతవరకు లాభదాయకమో అంతవరకే వినియోగించుకోవాలి. సోషల్ మీడియాలో ఎంతసేపు ఉన్నా గానీ బయట మన చుట్టూ ఉన్న వారితో కూడా సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఈ సోషల్ మీడియాలు ఇవన్నీ మంచి నెట్వర్క్ కనెక్షన్ ఉన్నంతవరకు, చక్కని సిగ్నల్ వచ్చేంతవరకే ఉంటుంది. కానీ మన చుట్టూ ఉన్నవారితో కాసేపు గడపడం ద్వారా వారితో మంచి కనెక్షన్ ఏర్పడుతుంది. అలాగే మన ఇరుగు పొరుగు ఉన్నవారిని తెలుసుకుంటూ వారితో చక్కగా మాట్లాడడం ద్వారా మంచి నెట్వర్క్ని మెయింటైన్ చేయగలుగుతాం. ఇక సామాజిక మాధ్యమాల్లో మునిగిపోయి మన చుట్టూ ఉన్న సమాజాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అందుకే సోషల్ మీడియా వినియోగం లబ్ధి పొందే విధంగా ఉండాలి. సోషల్ మీడియాకి కొంచెం విరామం ఇస్తూ మానవ సంబంధాల్ని బలపరుచుకోవాలి. ఒత్తిళ్ళు, అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండాలి. మన ఇంట్లో ఉన్నవాళ్లతో సమయాన్ని గడుపుతూ సోషల్ మీడియా వినియోగాన్ని కొంత తగ్గిస్తూ మన వాళ్లతో విలువైన సమయాన్ని గడుపుతూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉందాం. మరి వచ్చేవారం మళ్లీ మీ ముందుకు వచ్చేంత వరకు నమస్కారాలతో సెలవు తీసుకుంటుంది మీ శ్రీదేవి.

మీరు ఇంతవరకు ప్రపంచ సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా సమాజంపై సోషల్ మీడియా ప్రభావం అనే అంశం గురించి శ్రీమతి డి శ్రీదేవి గారు తెలియజేసిన వివరాలు విన్నారు. మహిళావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 2 గంటలకు కావస్తుంది. మరి కొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ వివరాలు వింటారు. వాల్తేర్ వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందజేసిన సమాచారం ప్రకారం వాల్తేర్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్. విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 28.8 డిగ్రీల సెల్సియస్. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉండి ప్రాంతంలో అక్కడక్కడ చెదురు మధురు జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే సూచన ప్రముఖంగా ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రంగస్థలి ఈనాటి కార్యక్రమంలో సత్య హరిశ్చంద్ర నాటకం అరణ్య సీన్లో హరిశ్చంద్రుని పాత్ర శ్రీ వి తవిటయ్య ఆలపించిన కొన్ని పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ ఏ చిరంజీవులు.
1: అక్కడక్కడ దుర్గమమ్మకి అరణ్యము దాటిపోవట ఎన్నటికో కదా. దైవమా, ఆ గర్భ శ్రీమంతురాలైన దేవికి ఎంతటి దురవస్థ తెచ్చిపెట్టి తిరిగి ఘన.

ಕನುಗವದ ರಂಗು ಕನ್ನೀಟಿ ಕಾಲ್ಮ ತೋಡ ನಡುವಲೇಕ ನಡುವಲೇ

కవి, రాణివాసంపు భోగంబులు అనుభవింపవలసిన నిన్ను ఈ ఘోరారణ్యముల కీర్చి తెచ్చి కుసుమ సుఖుమరమైన నీ శరీరము ఇలాంటి దీర్ఘయాత్ర చేరలంగజేసిన నన్ను నేనేమిని నిందించుకొద్దురు ప్రియసీ.

애매는 있는 척한 너는. 예나. 나 대신

సతీమణి, ఇట్టి కష్టములందు పరోపకారమని మరువకుండినా నీ సౌశల్యం అనన్య సామాన్యము. అతడే నక్షత్రకుడు వచ్చుతున్నాడు. ఇంతలో నిన్న కురువకు వృక్షసాయ నిశ్రమింపజేసి నక్షత్రకును తోడుకుని వచ్చేతను. కొంచెము దూరము నడుము దేవి. అకటకట ఎట్టు నడువగలవు దేవి, ఎట్టు నడువగలవు. నవనీలోత్పల నవని

0: యోతనిటి నిన్ను సేవించుచు తోడురా
1: ఊదోటం నడువన్న లంగు చలిరి భూభా.

ಉಗ್ರಬನಿ ದುರ್ಗಮ ಮಾರ್ಗ ಕರ್ಕಸ ಶಿಲೋ ಗಾಢ ಪ್ರಯಾಣ ವ್ಯದಲ್ಲೂ.

చింతింపు నువ్వు ఏమని విలపించు. హేయోబంధుర సార్వభౌమ పద విశ్లేషంబు ప్రత్యక్షమో ఈ అధ్వర్ణభరణ్య మధ్యమున స్వామి నమో రామచంద్రాయ టోసు.

చేయలేని గతియ చుడే బాప

ఉన్నవాడనని ఏదో ఉన్నవాడనని గర్వం వేరికి కాదు కింకరుడే రాజకు కింకరుడకు ఎది కాలా.

கிங்கருடகோ

అకటకట మానవునికి దారిద్ర్య దుఃఖము మిక్కిలి దుస్సకము గదా. ఇంతకన్నా మరణమే సర్వదాశ్రయము. అది అలయనా?

0: దాక జీవముల్ కలుగు దాక నశింపక నశింపక నశింపక వృద్ధి చెందడు చావును లేనియో మనుజ సంతతికి వ్యసనో బులి. దైవమా, ఇంత జలపానముగా నేను నోచుకుని పోయితేనే ఇంక నక్షత్రకుడు బ్రతుకుటట్లు లోహితుండెట్టు జీవించను కదా. దేవి అందుకో చూడు,
1: వాడిన పండుట ఆకులు వాడిన పండుట ఆకులు ఎల్లపై

కభిలో భూల విచిత్రముగా తలకిందులోచు వేలాడెడు కొమ్మలం శిశువులం తన పొట్టెల కిందను ఉదుకును చూడలపై విలాసముగా విలాసముగా ఊయలలు

ఒకటే కదా సార్వభౌముని లాలిక ఇన్ని కడగండ్లు. నేనంత ధైర్యం బలమింతు మనను శుష్కోపవాస కృషి అయి ఈ సుధిరలపై పయ్యదకొంగు పరుచుకుని పండుకుని ఉన్న ఈ దేవిని చూసినప్పుడల్లా నా హృదయము మరింత దుఃఖ సంకులమగుచున్నది. ఆహా ప్రణసతి, నీకు నేడిన్ని కందమూల విలయను లేకపోయాను కదా దేవి. అసూర్యం పశ్య ఆ పాడు వేటకు బయలుదేరిన నటితోటనే నీకును నీ సౌఖ్యములకు రుణం తీరింది. ఆహా సుత లోహితాశ నీవెంత అదృష్టహీనుడు వైదివి తండ్రి, ఎంత అదృష్ట

ధురగంధశలగంధవాక విసలోత్సంఘోర్మిజాలేతరేతర సంఘటన గాయమానా.

అది విశ్వేశ దేవాలయ అగ్రని భక్తోన్నత గోపురాగ్ర ఇల సబ్కాంకేయ శృంగంబు సుమాన్ నట భీమ జటా విటంక విలుటమ వ్యాఖిడి నిమ్నగా కనకమోజపు మిథ్యయోజన ప్రభాకాంత అఖిల శాంత భై

너도 기대세 기대세 선박에서 정파 열파르바티 프로다야 발라마

కోయి శ్మశానమున రచ్చడి చూసినను. గోచించుచుంటే

ఇది పిశాచి బంధ వస్త్రాన్ని పలలోపు భూవోపు వంతితాగే చుట్లు చున్నదిగా భోలు చితులలోన కాల్పబడెదు శవాల గంగాల ఎత్తి రవములే ఎసగు చోడు

మీరింతవరకు సత్యహరిశ్చంద్ర నాటకం నుండి అరణ్యసీనులో హరిశ్చంద్రుని పాత్ర శ్రీ వి తవిటయ్య పాడిన పద్యాలు విన్నారు. హార్మోనియం శ్రీ ఏ చిరంజీవులు. రంగస్థలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఈనాటి మొదటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 4:58 మీడియం వేవ్ ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 920 కిలోహెర్ట్స్పై సాయంత్రం ప్రసారాలు వింటారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే ప్రసారం.

യുവവാണി യുവജനുള്ള കാര്യക്രമം. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఇంగ్లీష్ వచ్చే ఉంటుంది, తెలుగు వచ్చే ఉంటుంది. మరి ఏ టెక్నాలజీతో మాట్లాడే ప్రాంప్ట్ భాష వచ్చా లేదా? ఇప్పుడు ట్రెండ్ అంతా ఇక్కడే ఉంది. ఏఐని మనకి కావలసినట్లుగా వాడాలి అంటే సరైన కమాండ్స్ అంటే ప్రాంప్ట్స్ ఇవ్వడం ఒక పెద్ద ఆర్ట్. భవిష్యత్తులో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఒక సూపర్ క్రేజీ కెరీర్ ఆప్షన్ కాబోతుంది. సో ఏఐని ఎలా అడగాలి, ఇది తెలుసుకోవడం ఒక సగం సక్సెస్ అన్నమాట. కార్యక్రమంలో పాట విందాం. సినిమా పేరు ఛాలెంజ్. పాడిన గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, ఆచార్యాత్రేయ సాహిత్యం సంగీతం ఇళయరాజా.

0: ఫ్రెండ్స్, ఒకప్పుడు ఏఐ అంటే కేవలం మెసేజ్ టైప్ చేయడం అని అనుకునేవాళ్ళంతా. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది కదా. మనం మాట్లాడే మాటలు, చూపించే మెసేజ్లు, వీడియోలను కూడా ఏఐ క్షణాల్లో అర్థం చేసుకుంటుంది. మన వాయిస్తోనే ఆర్ట్ క్రియేట్ చేసేసుకోవచ్చు. ఒక ఫోటో చూపిస్తే దానికి సంబంధించిన కంప్లీట్ కోడింగ్ లేదా స్క్రిప్ట్ తనే రాసిస్తుంది. ఈ మల్టీ మోడల్ ట్రెండ్ని మన యూత్ అస్సలు మిస్ అవ్వకూడదు, సరేనా? ఇప్పుడు మరో పాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన ఆత్రేయ సాహిత్యం, సంగీతం ఇళయరాజా, సినిమా పేరు ప్రేమ.
1: వాద్యాన్ని వాయించాలంటే నాన్న గోపాలా

ఫ్రెండ్స్, ఎగ్జామ్స్ టైంలో నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలనుందా మీకు? లేదు కొత్తగా ఏదైనా కోడింగ్ నేర్చుకోవాలనుందా? అయితే ఏఐని శత్రువులా కాకుండా ఒక ఫ్రెండ్గా, కో పైలట్గా, ఒక హెల్పర్గా మనం ఫీల్ అయ్యామనుకోండి, మన స్టడీస్ని, మన ప్రాజెక్ట్స్ని స్పీడప్ చేసుకోవడానికి చాలా చాలా చాలా అంటే నియర్ బై హండ్రెడ్స్ ఆఫ్ ఏఐ టూల్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. స్మార్ట్గా చదవడమే ఇప్పుడు ఉన్న స్పెషల్ టెక్నిక్. సరే, ఇప్పుడు మరొక పాట విందాం. సినిమా పేరు సింహ. ఈ సినిమా కోసం చంద్రబోసు సాహిత్యాన్ని చక్రీ సంగీత సారథ్యంలో హరిహరన్, కౌసల్య వీరిద్దరూ కలిపి పాడిన పాటగా వింటారు.

చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. ఏఐ టెక్నాలజీ ఎంత స్మార్టో అంత డేంజరస్ కూడా. ప్రజెంట్ సోషల్ మీడియాని చూస్తే మనం చూసే ప్రతి ఫోటో, వినే ప్రతి వాయిస్ అది నిజం కాకపోవచ్చు. డీప్ ఫేక్ టెక్నాలజీతో సెలబ్రిటీల వాయిస్లు ఫేస్లు ఈజీగా మార్చేస్తున్నారు. అందుకే డిజిటల్ ప్రపంచంలో దేన్నైనా సరే బ్లైండ్గా నమ్మకూడదు అని మన ఫ్రెండ్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏఐని క్రియేటివిటీ కోసం వాడుకుందాం, తప్పులేదు. క్రైమ్స్కి మాత్రం దూరంగా ఉందాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా.
1: ఫ్రెండ్స్, డీప్ ఫేక్స్, ఎథిక్స్ టెక్నాలజీతో

ఫ్రెండ్స్, అప్స్కిల్లింగ్ ఏఐ టెక్నాలజీ మిమ్మల్ని రీప్లేస్ చేస్తుందేమో అనే భయం చాలామందిలో ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ మందిలో వస్తుంది అనుమానం. చాలామంది ఏఐ వచ్చేస్తే మా ఉద్యోగాలు పోతాయా, ఎలా భయపడుతున్నారు. అక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏఐ మన ఉద్యోగాల్ని తీసేయదు, కానీ ఏఐని అద్భుతంగా వాడడం తెలిసిన మరొక వ్యక్తి మీ ఉద్యోగాన్ని తీసుకునే ఛాన్స్ మాత్రం ఉంటుందట. అందుకే ట్రెండ్కి తగ్గట్టుగా అప్స్కిల్, కొత్త విషయాలను నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇది చాలా అవసరం ఫ్రెండ్స్. ఈ సందర్భంగా మీకు మరొక పాట వినిపిస్తాను. జై లవ్ కుశ ఈ సినిమా కోసం చంద్రబోస్ సాహిత్యాన్ని దేవిశ్రీ ప్రసాద్ సంగీత సాహిత్యంలో నకాష్ అజీజ్ పాడినది.

సరే, ఏ టెక్నాలజీ ఎంత గొప్పదో దాంట్లో ఉండే అనర్థాలను కూడా అంతగా గుర్తించి మనం జాగ్రత్త పడితే మనం సేఫ్గా ఉంటాము, మనం అప్గ్రేడేషన్లో ఉంటాము, మన జాబ్ సేఫ్, మన క్రియేటివిటీ సేఫ్, అన్నీ టోటల్గా సేఫ్ కదా యూత్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు కార్యక్రమంలో 1982 మధ్యకాలంలో విడుదలైన సినిమాల్లో నుంచి ఎంపిక చేసిన కొన్ని పాటలు వింటారు. ఇప్పుడు ముందుగా

సంధ్యారాగాల కార్యక్రమంలో 1980 నుంచి 2000 సంవత్సరం మధ్యకాలంలో విడుదలైన సినిమాలో నుంచి కొన్ని పాటలు వింటున్నారు. వినబోయే పాట ప్రేమాభిషేకం సినిమా కోసం చక్రవర్తి సంగీత సారథ్యంలో దాసరి నారాయణరావు సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాటగా వింటారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా
1: కార్యక్రమంలో ఇప్పుడు శివ ఈ సినిమా కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి సుందరరామూర్తి సాహిత్యం సంగీతం ఇళయరాజా.

నిన్నే పిల్లాడుత ఈ సినిమా కోసం సందీప్ చౌత సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని రాజేష్ పాడగ వింటారు.

0: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
1: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
0: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
1: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
0: ఎన్పిఎస్ సంచయ్

0: భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే NPS సంచయిలో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. NPS సంచయ్తో.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరింతవరకు సంధ్యారాగాలు కార్యక్రమం విన్నారు కదా. ఇప్పుడు ఉద్యోగ సమాచారం బి రాజు గారిచే వింటారు.
2: ఉద్యోగ వార్తలు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఖాళీగా ఉన్న గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తు ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని 538 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు జూలై 3వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి పోస్టులు ఖాళీలు మొత్తం 538. పోస్టుల వివరాలు. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 9 పోస్టులు, రీజనల్ డైరెక్టర్ 2 పోస్టులు, ఆపరేషన్స్ ఆఫీసర్ 19 పోస్టులు, ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్ 15 పోస్టులు, అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ 12 పోస్టులు, అసిస్టెంట్ డైరెక్టర్ 15, అసిస్టెంట్ గ్రేడ్ 2 50, అసిస్టెంట్ మైనింగ్ జయాలజిస్ట్ 5 పోస్టులు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 5, అసిస్టెంట్ రిజిస్టర్ 11, ప్రైవేట్ సెక్రటరీ 12 పోస్టులు. అర్హతలు. పోస్టును బట్టి అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ ఇంజనీరింగ్ BE లేదా బీటెక్, PG లేదా PG డిప్లొమా, PhD, LLB, LLB ఉత్తీర్ణతో పాటు ఉద్యోగం అనుభవం ఉండాలి. వయ పరిమితి పోస్టును బట్టి 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్ చేస్తారు. దరఖాస్తులను బట్టి రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఆ తర్వాత మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకి చివరి తేదీ 3 జూలై 2026. మరిన్ని వివరాలకు upsc.gov.in వెబ్సైట్ని సందర్శించగలరు. తర్వాత ఉద్యోగ ప్రకటన. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు APMSRB జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 529 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 30 తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు. స్టాఫ్ నర్స్ 419 పోస్టులు, ఫార్మసిస్ట్ 24 పోస్టులు, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ 86 పోస్టులు. అర్హతలు. స్టాఫ్ నర్స్ BSc నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ మరియు GNM ఉత్తీర్ణతో పాటు APNMC రిజిస్ట్రేషన్ ఉండాలి. ఫార్మసిస్ట్ పోస్టులకు D Pharmacy, B Pharmacy లేదా AP ప్రభుత్వం గుర్తించిన ఫార్మసీ ఒకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. AP ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అవసరం. మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులకు 10+2 లేదా సమాన అర్హతతో పాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 1 సంవత్సరం పాటు మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. వయ పరిమితి 1 జనవరి 2026 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం విద్యార్హతల మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు OCలకు 1200, ఎస్సీ ఎస్టీ EWS మరియు దివ్యాంగ అభ్యర్థులకు 900. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 30 జూన్ 2026. మరిన్ని వివరాలకు APMSRB.AP.GOV.in వెబ్సైట్ని సందర్శించగలరు.
1: మీరింతవరకు బి రాజుగారు వినిపించిన సమాచార ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి కార్యక్రమంలో వాతావరణ వివరాలు తెలుసుకుంటారు. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ఈ సాయంత్రం 6 గంటలకు పంపించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, యానం తీర ప్రాంతాల్లో ఆకాశం ప్రధానంగా మేఘావృతమై ఉండి జల్లు,

ఉరుములతో కూడిన జల్లు కురిసే సూచన కనిపిస్తుంది. వాల్తేర్లో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 28.8 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు యానం తీర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక సినిమా పాట.

0: సినిమా పాటు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై అనుజ కుమార్. India has signed 28 migration and mobility partnership agreements with over 26 countries. Speaking at the Human Resource Mobility Forum in New Delhi, External Affairs Minister Dr. S. Jaishankar today said the collective responsibility of nations is to combat illegal migration, exploitative practices, fraudulent intermediaries and human trafficking.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. ఖనిజాలను వెలికితీయడం ద్వారా ఆదాయ మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ఉద్యోగాలను సృష్టించే స్థాయికి చేరుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి

ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. వార్తల వివరాలు. విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని రాష్టపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్టపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన వర్సిటీ విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలు నిర్దేశించుకోవాలని సూచించారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించే కేంద్రంగా గిరిజన విశ్వవిద్యాలయం నిలుస్తోందని తెలిపారు. పుస్తక జ్ఞానంతో పాటు వ్యవహార జ్ఞానం పెంపొందించుకోవాలని విద్యార్థులు

0: రక్షణతో పాటు సమాజ దేశ భవిష్యత్ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని రాష్టపతి అన్నారు. పతకాలు అందుకునే వారిలో 40% మహిళలు ఉండడం గొప్ప విషయమని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. స్వర్ణ పతకాలు సాధించిన వారిలో 70% మహిళలు ఉండడం గర్వకారణమని రాష్ట్రపతి తెలియజేస్తూ,
1: मुझे बताया गया है कि आपकी संस्था के ट्राइबल स्टडीज विभाग द्वारा कुई और सांवरा समेत अनेक जनजातियों बोलियों के डॉक्यूमेंटेशन को लेकर के इसी प्रकार से जमीनी कार्य किया जा रहा है. मुझे ये जानकर प्रसन्नता हो रही है कि विश्वविद्यालय ने राज्य सैनिक बोर्ड के सहयोग से सशस्त्र बलों के कर्मियों, पूर्व सैनिकों तथा अनेक आश्रितों के लिए एक शिक्षा प्रशिक्षण केंद्र की स्थापना की है.
0: ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉద్యోగార్థులుగా ఉండరాదని, ఉద్యోగాలను సృష్టించే స్థాయికి చేరుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. విశాఖలో గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2047 వికసిత్ భారత్ లక్ష్యం కోసం విద్యార్థులు బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని సూచించారు. భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుని విద్యార్థులు ముందుకు సాగాలని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: As education minister of India, as education in charge of this country, my expectation will be from you, don't go behind naukri, don't go behind any government service or any job. Try to become job creator. Your initiative job will be created, many more will be get job. You are not entitled to go for a job. You are entitled to create jobs. University are meant to take lead, to create a new innovation, new models. I am confident and this university has a unique position.
0: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో విలువైన ఖనిజ నిల్వలను గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. క్రిటికల్ మినరల్స్, బల్క్ మినరల్స్తో పాటు విలువైన లోహాలు లభ్యమయ్యే ప్రాంతాల మ్యాపింగ్ జరగాలని ఆయన సూచించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై సమీక్షను ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో వెలికితీసే ఖనిజాలకు విలువ జోడించేలా ప్రాసెసింగ్ ప్రక్రియను నిర్వహించే అంశంపైన దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదకు సంబంధించి మార్కెట్ క్యాపిటలైజేషన్కు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని, దీనిపై నిపుణులతో కలిసి అధ్యయనం చేయాలని కోరారు. రాష్ట్రంలో జొన్నగిరి సహా చిత్తూరు జిల్లా చిగురుగుంట వద్ద కూడా బంగారం నిల్వలు ఉన్నాయని, మిగతా బ్లాక్స్పై కూడా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి గనుల శాఖకు సూచనలు ఇచ్చారు. ఈ సమీక్షలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ జాబితా మ్యాపింగ్ ప్రక్రియ పక్కాగా నిర్వహించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లాలోని వేటపాలెం మండలం పొట్టి సుబ్బయ్యపాలెం గ్రామంలో ఆయన ఈరోజు పర్యటించారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా సర్వేలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2002 ఓటర్ల జాబితాను 2025 ఓటర్ల జాబితాకు మ్యాపింగ్ చేస్తున్నామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో గత 2 కాలంలో 20 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, 2 18 వరకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశాలు నిర్వహించామని తెలిపారు. క్వాంటమ్ వ్యాలీ, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, స్టీల్ ప్లాంట్ వంటి 3 సెక్టర్లపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. అదేవిధంగా సర్క్యులర్ ఎకానమీ పాలసీని రాష్ట్రంలో తీసుకువచ్చామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
3: Google, the largest FDI that has happened in India, is under Google data center, which is committed by them, and 2 phases la adi kuda jarugutundi. Green Hydrogen Valley, this is also not there in anywhere in India. Maname first ikkada thevadam jarigindi. Already manaku green ko sambandhinchindi, Green Hydrogen Plant Foundation edam jarigindi sir, adi kuda torlo they have whatever commitment they have given, that will be done.
0: డంపింగ్ యార్డ్ రహిత మున్సిపాలిటీల దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.

0: అమరావతిలోని రాష్ట సచివాలయంలో స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపాలిటీల్లో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు పూర్తిగా తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే విశాఖ, గుంటూరు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు పలు మున్సిపాలిటీల చెత్త తరలింపు ప్రక్రియ జరిగిందని అధికారులు మంత్రికి తెలిపారు. మిగిలిన మున్సిపాలిటీలోనూ చెత్తను ప్రాసెస్ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసే ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల ఏర్పాటు పనుల పురోగతిపైన మంత్రి అధికారులతో చర్చించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుండి వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కోసం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో రేపు పర్యటించనున్నారు. అదే రోజు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో హీరో మోటోకార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్కి శంకుస్థాపన చేయనున్నారు. 2వ తేదీ ఉదయం తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ విబీజీ రామ్జీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. 3వ తేదీ ఉదయం కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లిలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ముఖ్యమంత్రి కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని దక్షిణ బంగ్లాదేశ్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో 3వ తేదీ నాటికి వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును మరింత మెరుగుపరచాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఈరోజు ఆదేశించారు. ఈ లక్ష్య సాధనకు సహకరించే 8 ప్రధాన అంశాలపై దాదాపు 3 గంటల పాటు సంబంధిత అధికారులందరితో మంత్రి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది జవాబుదారీతనాన్ని మరింతగా పెంచాలని, ఇందుకోసం ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మదింపు ప్రక్రియను సమగ్రంగా మార్చాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. ఖనిజాలను వెలికి తీయడం ద్వారా ఆదాయ మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ఉద్యోగాలను సృష్టించే స్థాయికి చేరుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. యూరోబ్యాంక్ సంస్థయా గ్రీసతః భారతం ప్రతి యూపీఐ ఆధారిత ధనప్రేషణ సేవా సమారబ్ధా. ఉపక్రమోయం ఐతిహాసికః వర్తతే ఇతి వాణిజ్యోద్యోగ మంత్రీ పీయూష గోయలః సబలం అవోచత్. పాకిస్తానస్య FATF సంస్థాయాః గ్రే లిస్ట్ ఇత్యస్య నిరీక్షణస్య ఆలోచనాయాః అనంతరం భారతేన ఏతాం సంస్థాం ప్రతి స్వీయ దృఢ సమర్థనం పునః ప్రకటీకృతం. జనరల్ ధీరజ్ సేఠః జనరల్ ఉపేంద్ర ద్వివేదితః భారతీయ సేనాయాః ఏకత్రింశత్తమ సేనాధ్యక్షత్వేన పదభారం గృహీతవాన్. అమెరికా ఇరానయోః శాంతివార్తాయాః భవిష్యం ప్రతి అనిశ్చితతా వర్తతే యతో హి తెహరాన్ ప్రశాసనేన అమెరికా రాష్ట్రపతినః ట్రంపస్య దోహా నగరే మేలనస్య విషయః దృఢతాపూర్వకం ఖండితః. భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవా రాజ్యేషు అతివృష్టేః

ఇప్పుడు ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్స్ ఓవల్ గ్రౌండ్స్ లండన్లో ఆస్ట్రేలియా వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మ్యాచ్పై హిందీ ఆంగ్ల భాషలో వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి అక్కడ ముగిసే వరకు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం. ఈరోజు కార్యక్రమంలో శ్రీమతి ఏ కనక మహాలక్ష్మి గారు పాడిన కొన్ని లలిత గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా శ్రీ రాయంచ రాసిన నీలి నీలి గగనంలో

చివరిగా ఏ కొమ్మ ఊగినా ఏ గువ్వ సాగినా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యం.

మీరింతవరకు సాయం సమీరం కార్యక్రమంలో భాగంగా శ్రీమతి ఏ కనక మహాలక్ష్మి గారు పాడిన కొన్ని లలిత గీతాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఫిట్నెస్ మంత్ర. ఈ రోజుల్లో మనం ఫోన్ ఛార్జింగ్ 100% ఉందో లేదో చూసుకుంటూ ఉంటాం. మరి మన బాడీ ఛార్జింగ్ సంగతి ఏంటి? ఫిట్నెస్ అంటే సిక్స్ ప్యాక్స్, కండలు పెంచడం ఇలాంటివి మాత్రమే కాదు, రోజంతా యాక్టివ్గా ఉండాలి, హెల్తీగా ఉండడం అలవాటు చేసుకోవాలి. రోజు కేవలం జస్ట్ ఒక 30 మినిట్స్ కేటాయించండి చాలు. అది జిమ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, లేదు అంటే మీకు నచ్చిన పాటలకి డాన్స్ చేయడం, ఇలా ఏదైనా అయి ఉండొచ్చు. శారీరక శ్రమ వలన గుండె పదిలంగా ఉంటుంది, ఒత్తిడి మాయం అయిపోతుంది. గుర్తుంచుకోండి, ఈరోజు మనం ఆరోగ్యానికి ఇచ్చే సమయం టైం, రేపు హాస్పిటల్ బెడపై గడిపే సమయాన్ని టైంని తగ్గిస్తుంది. ఎందుకేం ఆలస్యం? గెట్ రెడీ, కదలండి, మంచి ఫుడ్ తీసుకోండి, ఫిట్గా ఉండండి, సూపర్గా లైఫ్ని లీడ్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నిర్ణయం సినిమా కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో గణేష్ పాత్ర రాసిన సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడగా వింటారు.

0: ஷம்.
1: సరే, ఫిట్నెస్ కోసం తెలుసుకున్నాం. వాట్ అబౌట్ వికాసం? మన దేశంలో వ్యవసాయం తర్వాత అంతటి ఇంపార్టెన్స్ ఉన్నది ఏంటి అంటే నీలి విప్లవం. మన మత్స్యరంగం అన్నమాట, చేపలు రొయ్యలు పెంపకం. వీటితో ఎంతోమంది ఉపాధిని పొందుతున్నారు. ఈ రంగాన్ని మరింతగా బలోపేతం చేయడం కోసం, మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన

అద్భుతమైన పథకం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ఈ పథకం ఇంపార్టెన్స్ ఏంటి అంటే, అత్యాధునిక సాంకేతికతతో కూడిన చేపల ఉత్పత్తిని పెంచడం, నాణ్యమైన విత్తనాలను అందించడం, మత్స్యకారుల ఆదాయాన్ని డబుల్ చేయడం అన్నమాట. కేవలం పెంపకమే కాదు బాస్, అసలు చేపలు పట్టిన తర్వాత అవి పాడవకుండా ఉండడానికి కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేసుకోవడం, మార్కెటింగ్ సపోర్ట్నివ్వడం, ట్రాన్స్పోర్టు, ఐస్ బాక్సులు, వెహికల్స్, ఇలాంటివి ప్రతి ఒక్కటి కూడా, ముఖ్యంగా సంప్రదాయ మత్స్యకారులతో పాటు మహిళలు, ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఇందులో ప్రత్యేకమైన రాయితీలు కూడా ఉన్నాయి. వేట నిషేధ కాలంలో కూడా లేదు, ప్రమాదవశాత్తు నష్టం కలిగినట్లయితే మత్స్యకారులకు బీమా సౌకర్యం, ఇలాంటి ఎన్నో పథకాలను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఫిషరీస్ డిపార్ట్మెంటు కార్యాలయం లేదా వెబ్సైట్ను సందర్శించినట్లయితే దీనికి సంబంధించిన ప్రతి వివరం కూడా తెలుస్తుంది, ఆర్థికంగా ఎదిగే అవకాశాన్ని ఇస్తుంది. సముద్ర సంపద మన దేశ ప్రగతికి బాట. కార్యక్రమంలో ఇప్పుడు జెంటిల్మెన్ సినిమా కోసం రాజశ్రీ సాహిత్యాన్ని శ్రీనివాసన్, నోయల్ జోన్స్, మిన్మినీ పాడిన ఈ పాట వినండి.

మీరు వింటున్న పాట బంగారం సినిమా కోసం సుఖ్వీందర్ సింగ్ అనురాధ శ్రీరామ్ పాడింది.

శ్రోతలకు ఒక ప్రకటన. ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ ప్రపంచకప్ 2026 సెమీఫైనల్స్ ఓవల్ గ్రౌండ్స్ లండన్లో ఆస్ట్రేలియా వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్పై హిందీ ఆంగ్ల భాషలో వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ఆట ముగిసే వరకు రిలే ప్రసారమవుతుంది రేడియోలో. ఇప్పుడు కార్యక్రమాలన్నీ ఆకాశవాణి యాప్లో వింటున్నారు. ప్రకటన విన్నారు. మీరు సాయం సమీరం ఇంతవరకు విన్నారు ఆకాశవాణి. విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 పల్లెసీమలు, ఆధునిక పద్ధతుల్లో కూరగాయల సాగు, అధిక లాభాలతో రైతులకు బాగు అంశంపై పార్వతీపురం కురుపాం ఉద్యానవన అధికారిని సిహెచ్ గిరిజాకుమారి గారు ప్రసంగం వింటారు. తర్వాత జానపద గీతం. వ్యవసాయ సమాచారంలో ఈరోజు కాకినాడ జిల్లా రైతులకు వాతావరణాధారిత వ్యవసాయ సమాచారం వింటారు. 7:45 వికాస్ భారత్. ఈనాటి కార్యక్రమంలో పేదరిక నిర్మూలన, సాంఘిక సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి ప్రభుత్వ అధికారులతో కూర్చున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి శ్రీ అడప ఉదయ భాస్కర్ గారు, విశాఖపట్నం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శాఖ ఉపసంచాలకులు శ్రీ కంచరాన రామారావు గారు పాల్గొంటారు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. 8:00 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 8:30 జాతీయ వార్తలు తెలుగులో, 8:40

యాప్లోనూ రేడియోలోనూ కూడా తెలుగు సినిమా పాటలు వింటారు. 8:45 హిందీ వార్తలు, 9:15 రేడియోలో ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ ప్రపంచకప్పు 2026 సెమీఫైనల్ ఓవల్ గ్రౌండ్స్ లండన్లో ఆస్ట్రేలియా వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్పై హిందీ ఆంగ్ల భాషలో వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ఆట ముగిసే వరకు 9:15 స్పాట్లైట్, 9:30 స్వరమాలక సినిమా పాటలు, 10:00 హరికథ. ఈరోజు భక్త సిరియాల హరికథ కథకులు శ్రీ బి యతిరాజు భగవతార్. ఇవన్నీ యాప్లో వింటారు. రేపటి ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, ఎంత చక్కని తల్లివే బృందగానం, రచన శ్రీ కాటూరి వెంకటేశ్వర గారు, సంగీతం తిరుపతి రామానుజస్వరి. 6:10 భక్తి రంజని. రేపటి కార్యక్రమంలో ముకుందమాల దమ్మపదం వింటారు. చింతన రేపటి కార్యక్రమంలో బౌద్ధ సూక్తులు శ్రీ దొమ్మేటి సుధాకర్ గారి వ్యాఖ్యానం ద్వారా ఉంటుంది. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం 6:35 రేపటి కార్యక్రమంలో కాంప్లెక్స్ ఎరువుల వాడుకలో జాగ్రత్తలు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సమాచారం. 7:00 ప్రసార విశేషాలు. 7:15 రేపు ఈ మాసపు పాట హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:20 ఉదయ సమీరాలు. రేపటి నేటి మాటలో ఇంటూరు వెంకటేశ్వరరావు స్వాతంత్ర సమరయోధులు జయంతి, రచయిత కొవ్వలి లక్ష్మీ నరసింహరావు జయంతి అంశం ఉంటాయి. జీవన విధానానికి 5 యోగా సూత్రాలు, ప్రసంగ ధారావాహిక 4 భాగం, ప్రసంగకర్త శ్రీ పి వేదభాస్కరం గారు. తర్వాత పుష్పాంజలి భక్తి గీతాలు, సమాచారం తదితర అంశాలు ఉంటాయి. 8:30 శ్రీకాకుళం జిల్లా సమాచారం లేక జోగినాయుడు చే ఉంటుంది. 8:35 కర్ణాటక సంగీతం. రేపు శ్రీ సంధ్యావందనం శ్రీనివాస గారి గానం ప్రసారమవుతుంది. ఎవటూరు విజయసరావు గారి వైలెన్ వైల్ వంకల నరసింహం మృదంగం. 10:00 దేశవ్యాప్తంగా విబిజి రామ్ జీ పథకం అమలుపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ ఎం శివప్రసాద్ గారు, పరిచయకర్త చరావైష్ గిరీష్. 10:20 పాటల పల్లకి. 11:00 మధురిమ తెలుగు సినిమా పాటలు. 12:10 మధుమంజరి. 12:40 కార్మికుల కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో క్యాన్సర్ అవగాహన, క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ ఎం జయచంద్రారెడ్డి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ. తెలుగు సినిమా పాటలు 1:10 1:33 మహిళావాణి మహిళల కార్యక్రమం. రేపటి కార్యక్రమం హలో బాగున్నారా. 2:30 వాతావరణ వివరాలు. రేపటి సాయంకాలం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 5:55 శ్రీమతి జీ పద్మచి ఉద్యోగ సమాచారం ఉంటుంది. సాయం సమీరం. 6:30 7:45 వికసిత భారత్, 9:15 స్పాట్లైట్, 10:00 కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో భాగంగా రేపటి కార్యక్రమంలో కుమారి గాయత్రి విభావరి వ్యాకరణం వైలిన్ వింటారు. మృదంగ సహకారం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు. 10:45 ఆపాత మధురాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. నిబంధనలను అనుసరించి నిజాయితీగా పనిచేసే వారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి 50,000 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టామని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మొరాకో పారాగ్వే రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరిగిన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. సమానత్వంతో కూడిన అందరినీ కలుపుకోయే సమాజాన్ని నిర్మించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చినారు. చదువుకున్న యువత కేవలం తమ సొంత ఎదుగుదల కోసమే కాకుండా సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి దేశ నిర్మాణానికి కృషి చేయాలని రాష్ట్రపతి అన్నారు.

0: కేవలం ఉద్యోగం సంపాదించడానికే పరిమితం కాకుండా సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆర్థిక ప్రగతిని బలోపేతం చేయడానికి సహాయపడాలని, విద్యార్థులు సామాజిక మార్పుకు వాహకులుగా మారాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. చదువుకున్న ప్రతి యువకుడు, యువతి వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి సహాయపడాలని, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తమ వంతు సహకారాన్ని అందించాలని రాష్ట్రపతి చెప్పారు.
1: बस 2047 तो विकसित भारत बनाने का हमारा लक्ष्य है. मुझे विश्वास है कि आंध्र प्रदेश का एक केंद्रीय जनजातीय विश्वविद्यालय अपना सार्थक, समावेशी और पर्यावरण संरक्षण पर केंद्रित व्यवहारिक शिक्षण पद्धति से इस लक्ष्य प्राप्ति करे और उसका महत्वपूर्ण भूमिका निभाएगा.
0: అర్థవంతమైన విద్య ప్రాముఖ్యతను చెప్తూ విద్యార్థులు విద్యాపరమైన అభ్యాసాన్ని ఆచరణాత్మక జ్ఞానంతో ముడిపెట్టాలని రాష్ట్రపతి సూచించారు. వేగంగా మారుతున్న ప్రపంచ అవసరాలు తీర్చడానికి కొత్త నైపుణ్యాలు పెంపొందించుకుంటూనే తమ సమాజం, సంస్కృతి, సంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి ఉండాలని అన్నారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వంటి సామాజిక న్యాయం అనే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థలకు గిరిజన విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి, అటవీ హక్కులను ప్రోత్సహించడంలో మరింత ఎక్కువ బాధ్యత ఉందని ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు. గిరిజన సాధికారత కోసం ఈ విశ్వవిద్యాలయం చేపట్టిన సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్, ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ క్షేత్రస్థాయి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రపతి అభినందించారు. గిరిజన భాషలు, మాండలికాలను పరిరక్షించవలసిన అవసరం ఉందని, కోయా, సవర వంటి గిరిజన వర్గాల మాండలికాలను విశ్వవిద్యాలయం డాక్యుమెంట్ లిఖితబద్ధం చేయడాన్ని ప్రశంసించారు. డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థుల్లో దాదాపు 40% మంది, బంగారు పథకాలు సాధించిన వారిలో సుమారు 70% మంది యువతలు ఉండడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత జ్ఞాన వ్యవస్థకు మూలాలు గిరిజన సమాజంలో ఉన్నాయని, ఈ సంప్రదాయ మేధస్సును సమకాలీన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం FCRA 2.2 పోర్టల్ను, ఎలక్ట్రానిక్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా EOCI కార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రెండు పౌర సేవలను మెరుగుపరుస్తాయని, FCRA పోర్టల్ ద్వారా విరాళాలు పొందేవారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగిస్తాయని చెప్పారు. ఉద్దేశం స్పష్టంగా, విధానం పారదర్శకంగా ఉండి సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించే మనస్తత్వం ఉన్నప్పుడు నిజాయితీ పరులైన ప్రజలకు అన్ని రకాల పరిపాలన సులభతరం అవుతుందని ఆయన అన్నారు. నిబంధనలను అనుసరించి నిజాయితీగా పనిచేసే వారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి చెప్పారు. తప్పులు చేసేవారిపై కఠినమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారని, దీనివల్ల దేశ భద్రత మరింతగా పెరుగుతుందని ఆయన చెప్పారు. పాత OCI వ్యవస్థలో ఎదురైన సమస్యలను కొత్త వ్యవస్థలో పరిష్కరించామని, ఇది 50 లక్షల కంటే ఎక్కువ మంది OCI కార్డు హోల్డర్లకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అమిత్ షా తెలియజేశారు. హైదరాబాద్ తార్నకలోని పరిశోధనా సంస్థ CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో నూతన పరిశోధనా సౌకర్యాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరిశోధనలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో అక్కడ నిర్మించిన అత్యాధునిక ల్యాబ్లను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వాటితో పాటు సంస్థలో నిర్మించనున్న నూతన హాస్టల్ భవనానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న 37 CSIR ల్యాబ్లు సరికొత్త ఆవిష్కరణలతో కొత్త పుంతలు తొక్కుతున్నాయని ప్రశంసించారు. ముఖ్యంగా 1 week 1 lab, 1 week 1 theme వంటి కార్యక్రమాల ద్వారా ఈ ల్యాబ్ల గుర్తింపు, ప్రజాబాహుళ్యంలోకి వీటి చేరిక బాగా పెరిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రహదారి భద్రతపై న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న రహదారి భాగాలను ప్రభుత్వం గుర్తించిందని, సుమారు 50,000 కోట్ల రూపాయల ఖర్చుతో వాటిని అభివృద్ధి చేసే పనులు చేపట్టిందని ఆయన తెలియజేశారు. సరైన సైనేజీలు, సంకేతాలు, లేన్ మార్కింగ్లు, అండర్ పాస్లతో సహా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రోడ్డు ఇంజనీరింగ్ ఉండేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గడ్కరీ తెలియజేశారు. రహదారి భద్రతను పెంపొందించడంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మితిమీరిన వేగాన్ని నివారించాలని, హెల్మెట్లు, సీట్ బెల్ట్లు ధరించాలని, లేన్ క్రమశిక్షణ పాటించాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండాలని గడ్కరీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరం సదస్సులో ఈరోజు న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ప్రసంగించారు. మన దేశం ఇప్పటి

0: వరకు 26 కంటే ఎక్కువ దేశాలతో 28 వలస రవాణా భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని, మైగ్రేషన్ మొబిలిటీ పార్ట్నర్షిప్కి సంబంధించి మరికొన్ని దేశాలతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: India's vision for mobility is not limited to facilitating overseas employment opportunities. We in fact view mobility as a very important pillar of international cooperation. These partnerships are based on mutual benefit, shared responsibility and long-term sustainability. We also recognize the need for bilateral collaborations in ensuring safe, orderly and legal migration.
0: అక్రమ వలసలు, దోపిడీ పద్ధతులు, మోసపూరితమైన

0: pillar of international cooperation. These partnerships are based on mutual benefit, shared responsibility, and long-term sustainability. We also recognize the need for bilateral collaborations in ensuring safe, orderly, and legal migration.
1: అక్రమ వలసలు, దోపిడీ పద్ధతులు, మోసపూరితమైన మధ్యవర్తులు, మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి ద్వైపాక్షిక సహకారం ఎంతో ముఖ్యమని, దేశాలకు ఉమ్మడి బాధ్యత ఉందని డాక్టర్ జయశంకర్ ఈ సందర్భంగా చెప్పారు. వలసల నిబంధనలను మార్చడంలో డిజిటల్ వ్యవస్థలు, సాధనాల వినియోగాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మానవ వనరుల రవాణా అనేది కేవలం ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారడం కంటే చాలా ఎక్కువని, మొబిలిటీ అంటే ఆకాంక్షలను అవకాశాలతో ప్రతిభతో అనుసంధానించడమని డాక్టర్ జయశంకర్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 55,000 మంది యాత్రికుల వసతి కోసం విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ అమర్నాథ్ దేవస్థానం బోర్డు చైర్మన్ అయిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రికుల మొదటి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభిస్తారు. 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహాలయంలోని స్వయంభూ శివలింగం దర్శనం కోసం సాగే ఈ 57 రోజుల తీర్థయాత్ర 3 జూలై ప్రారంభమవుతుంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నున్వాన్ పెహల్గాం మార్గం ద్వారాను, గండర్బల్ జిల్లాలో కాస్త తక్కువ దూరంతో కూడిన అత్యంత ఎత్తైన 14 కిలోమీటర్ల బల్తల్ మార్గం ద్వారాను ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జమ్మూ డివిజన్ వ్యాప్తంగా దాదాపు 55,000 మంది యాత్రికులకు వసతులు కల్పించినట్లు జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ తెలియజేశారు. ఉగ్రవాదానికి నిధుల సరఫరా, మనీ లాండరింగ్కు వ్యతిరేకంగా సాగుతున్న ప్రపంచ పోరాటంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఒక అనివార్యమైన భాగమని మన దేశం అభివర్ణించింది. ఈ ఒప్పందానికి మన దేశం మద్దతును పునరుద్ఘాటించింది. యునైటెడ్ నేషన్స్లో ఉగ్రవాద నిరోధక వారోత్సవాల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, పాకిస్తాన్ వివిధ అంశాలపై విమర్శలు చేసిన నేపథ్యంలో భారతదేశం తన వైఖరికి కట్టుబడి ఉన్న విషయాన్ని పునరుద్ఘాటిస్తోందని చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ పోటీలో మొరాకో, పరాగ్వే జట్లు 2/16 ప్రీ క్వార్టర్ ఫైనల్స్కి తీసుకెళ్లాయి. మెక్సికోలో జరిగిన మ్యాచ్లో పెనల్టీ షూటౌట్లో మొరాకో 3-2 తేడాతో నెదర్లాండ్స్ని ఉంచింది. మరొక మ్యాచ్లో పారాగ్వే జర్మనీని ఓడించి 2/16 చేరుకుంది. విశేషాలు మరొకసారి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. నిజాయితీగా పనిచేసేవారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు జరిగే చోట్ల 50,000 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మొరాకో, పారాగ్వే 2/16 చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆధునిక పద్ధతుల్లో కూరగాయల సాగు అధిక లాభాలతో రైతులకు బాగు. ఈ అంశంపై పార్వతీపురం కురుపం ఉద్యానవన అధికారిని సిహెచ్ గిరిజాకుమారి గారు మరి ప్రసంగం వింటారు ఇప్పుడు.
1: ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఆధునిక పద్ధతులలో కూరగాయల సాగు అధిక లాభాలతో రైతులకు బాగు. వ్యవసాయం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. ప్రజల ఆహార అవసరాలను తీర్చడంలో కూరగాయల ఉత్పత్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జనాభా పెరుగుదల, సాగు భూమి తగ్గుదల, వాతావరణ మార్పులు వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి ఆధునిక పద్ధతుల్లో కూరగాయల సాగు చాలా అవసరమైనది. ఈ పద్ధతుల ద్వారా తక్కువ భూమిలో ఎక్కువ దిగుబడిని సాధించడంతో పాటు నీరు, ఎరువులు మరియు శ్రమను కూడా ఆదా చేసుకోవచ్చు. సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే ఆధునిక సాంకేతికతను జోడించి కూరగాయలు పండిస్తే పెట్టుబడి తగ్గి దిగుబడి పెరిగి రైతులకు ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి. ఇందులో భాగంగా ఆధునిక సాగు పద్ధతులు గురించి తెలుసుకుందాం. మొదటిది విత్తనాల ఎంపిక. రైతులు విత్తనాలను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. హైబ్రిడ్ విత్తనాలు నేరుగా పొలంలో విత్తుకోకుండా ప్రత్యేక ట్రేల్లో మొలకెత్తించి తరువాత పొలంలో నాటడం వలన ఆరోగ్యకరమైన మొక్కలు లభిస్తాయి. అంతేకాకుండా విత్తనాలు వృధా కాకుండా అరికట్టవచ్చు. అంతేకాకుండా మొక్కల ఎదుగుదల కూడా సమానంగా ఉంటుంది. విత్తనాలు వేసుకోవడంతో పాటు రైతులు ఇప్పుడు ఆధునికంగా అంటుకట్టిన కూరగాయ నారును ఉపయోగిస్తున్నారు. ఈ పద్ధతి అనేది ప్రస్తుత వ్యవసాయంలో బాగా ప్రాచుర్యం పొందుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. అంటుకట్టడం అంటే ఏమిటంటే, ఈ పద్ధతిలో రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి. వేరు కాండం అంటే రూట్ స్టాక్, భూమిలో ఉండే వేరు భాగం. దీనికోసం రోగనిరోధక శక్తి తట్టుకునే సామర్థ్యం ఎక్కువగా ఉన్న నాటు రకాలను, బలమైన మొక్కల వేర్లను ఎంచుకుని వాటిని ఉపయోగిస్తారు. అంటుకట్టే విధానంలో మొక్కలు తగిన సైజు రాగానే 3 నుంచి 4 ఆకులు వచ్చినప్పుడు పైభాగాన్ని వేరు కాండం రూట్ స్టాక్, భూమిలో ఉండే వేరు భాగం. దీనికోసం రోగనిరోధక శక్తిని తట్టుకునే సామర్థ్యం ఎక్కువగా ఉన్న నాటు రకాలని ఉపయోగిస్తారు. అదేవిధంగా కింద సయోన్ను, ఏదైతే మొక్కలు మనకు అంటుకట్టిన కూరగాయలు నారు పద్ధతిని అనేది ప్రస్తుతం వ్యవసాయంలో బాగా ప్రాచుర్యం పొందుతున్న ఒక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. ఈ పద్ధతిలో రెండు వేర్వేరు మొక్కల భాగాలను కలిపి ఒకే మొక్కగా పెంచుతారు. ఈ పద్ధతి గురించి, దీని ప్రాముఖ్యత గురించి, లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంటుకట్టడం అంటే ఏమిటంటే, ఈ పద్ధతిలో రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి. మొదటిది వేరు కాండం, భూమిలో ఉండే వేరు భాగం. దీనిని రోగనిరోధక శక్తిని తట్టుకునే సామర్థ్యం గల మొక్కలను ఎంచుకుంటాం. అంటుకట్టే విధానం ఇప్పుడు తెలుసుకుందాం. నారు పెంపకం. ముందుగా రూట్ స్టాక్ వేరు భాగాన్ని మరియు సయాన్ విత్తనాలను వేరువేరుగా ప్రోట్రేలులో పెంచుకుంటాం. తరువాత గ్రాఫ్టింగ్ అంటే అంటుకడతాం. మొక్కలు అంటుకట్టడానికి తగిన సైజు, అనగా 3 నుంచి 4 ఆకులు వచ్చినప్పుడు రెండింటిని 45 డిగ్రీల కోణంలో కట్ చేసి వాటికి గ్రాఫ్టింగ్ క్లిప్స్ను జతకలుపుతారు. హీలింగ్ ప్రాసెస్ అంటే నియంత్రణ వాతావరణంలో 4 నుంచి 5 రోజుల పాటు ఎక్కువ తేమ, 85 నుంచి 90% ఉండే హీలింగ్ ఛాంబర్లో తక్కువ కాంతి ఉన్న ప్రత్యేక గదిలో ఉంచుతారు. దీనివల్ల రెండు కాండాలు త్వరగా అతుక్కుంటాయి. తరువాత హార్డెనింగ్ ప్రొసీజర్ అంటే గట్టిపరచడం ప్రొసీజర్ చేస్తారు. ఆ తరువాత ఆ మొక్కలను సాధారణంగా వాతావరణానికి అలవాటు చేసి పొలంలో నాటడానికి సిద్ధం చేస్తారు. సాధారణంగా సొలనేసి మరియు కుకుర్బిటేసి కుటుంబాలకు సంబంధించిన కూరగాయలు, అనగా టొమాటో, వంగ, మిరప ఇటువంటి కూరగాయల జాతుల మొక్కలను ఎక్కువగా అంటుకట్టి రైతులు పండిస్తూ ఉంటారు. అంటుకట్టే విధానంలో ఉండే ఉపయోగాలు, వీటి వల్ల అధిక దిగుబడి వస్తుంది. వేరు వ్యవస్థ చాలా బలంగా ఉండటం వల్ల భూమిలోని పోషకాలు, నీటిని మొక్కలు బాగా గ్రహిస్తాయి. దీనివల్ల సాధారణ మొక్కల కంటే 25 నుంచి 30% అదనంగా దిగుబడి కూడా వస్తుంది. ఇవి అంటుకట్టిన రెండు రకాల మొక్కలు అవడం వలన అధిక వేడిని, చలిని మరియు నీటి ఎద్దడిని తట్టుకొని బాగా నిలబడతాయి. మొక్కల కాల పరిమితి కూడా చాలా ఎక్కువ కాలం ఉండటం వల్ల కాపు కాలం పెరిగి ఎక్కువ సార్లు కోతకు వచ్చే

అవకాశం వీటిల్లో ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యం గురించి తెలుసుకుందాం. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కల వేర్లకు అవసరమైనంత నీటిని మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. నీటిని పొదుపు చేయడం మరియు కలుపు మొక్కల పెరుగుదల కూడా తగ్గుతుంది. ఎరువుల వినియోగం కూడా సమర్థవంతంగా ఉంటుంది. వీటి వల్ల దిగుబడి పెరిగి రైతుకు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ కోసం కావలసిన రైతులు రైతు భరోసా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నట్లయితే 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు 90%, 5 నుంచి 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు 70% రాయితీను, అదేవిధంగా 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న రైతులకు 50% రాయితీను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఆధునిక సాగు పద్ధతుల్లో భాగంగా 2వది డ్రిప్ ఇరిగేషన్. 3వ ఆధునిక పద్ధతి అయిన శాశ్వత పందిర్లపై తీగజాతి కూరగాయలను పండించే విధానం. తీగజాతి కూరగాయల సాగులో శాశ్వత పందిరి విధానం రైతులకు ఒక అద్భుతమైన పెట్టుబడి. సాధారణంగా నేలపై తీగలను వదిలేయడం వల్ల వర్షాలకు కాయలు కుళ్ళిపోవడం, తెగుళ్లు రావడం, కాయలు వంకరగా మారి మార్కెట్లో ధర తగ్గడం జరుగుతుంది. శాశ్వత పందిరి పద్ధతిని ఉపయోగించి కాకర, బీర, సొర, పొట్ల, దొండ వంటి కూరగాయలను సాగు చేయడం ద్వారా నాణ్యమైన దిగుబడిని సాధించవచ్చు. దీని గురించి ఇప్పుడు వివరంగా చెప్తాను. ఒకసారి పందిరి వేస్తే అది దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల వరకు మన్నికగా ఉంటుంది. అందుకే దీని నిర్మాణం కోసం నాణ్యమైన వస్తువులను వాడాలి. శాశ్వత పందిర్లు ఎకరాకు 105 వరకు స్తంభాలను, రాతి స్తంభాలను లేదా సిమెంటు స్తంభాలను ఏర్పాటు చేసుకోవాలి. దీని పొడుగు 8 నుంచి 10 అడుగుల వరకు ఉండాలి. పొలం చుట్టూ మరియు లోపల ప్రతి 15 నుండి 20 అడుగులకు ఒక స్తంభం చొప్పున నాటుకోవాలి. పందిరికి పైభాగంలో జిఐ వైర్లను అంటే గాల్వనైజ్డ్ ఐరన్ వైర్లను అల్లడం వల్ల తుప్పు పట్టకుండా ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది. 8వ నంబర్ జిఐ వైర్ వాడడం వల్ల ప్రధాన సపోర్టుగాను సన్నపాటి వైర్లు అంటే 12 లేదా 14 నంబర్ గడులను అల్లుకోవడం వల్ల మధ్యలోనూ మొక్కకు సపోర్టుగాను నిలుస్తుంది. అదే కాకుండా మధ్యలో నైలాన్ నెట్, ప్రస్తుతం వైర్ల అల్లిక శ్రమను తగ్గించుకోవడానికి మార్కెట్లో నైలాన్ పందిర్లు దొరుకుతున్నాయి. వీటిని కూడా ఉపయోగించుకొని మొక్కలకు పొట్టుగా పెట్టుకోవచ్చు. పందిరిపై సాగు చేయడానికి దొండ, కాకర, బీర వంటి కూరగాయలు చాలా అనువుగా ఉంటాయి. షేడ్ నెట్ పద్ధతిలో కూరగాయలను పెంచుకునే విధానం గురించి తెలుసుకుందాం. ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాలో వాతావరణ పరిస్థితులు షేడ్ నెట్ సాగుకు ఒక వరప్రదానం లాంటిది. మన ప్రాంతంలో మార్చి నుండి జూన్ వరకు ఎండ తీవ్రత మరియు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి ఉంటాయి. అలాగే వర్షాకాలంలో అకాల తుఫాన్లు, భారీ వర్షాల ప్రభావం కూడా ఎక్కువ. షేడ్ నెట్ నిర్మించడం ద్వారా వాతావరణాన్ని అదుపులో ఉంచి తక్కువ విస్తీర్ణంలోనే నాణ్యమైన కూరగాయలను పండిస్తూ 3 నుండి 4 రెట్లు అదనపు లాభాలను ఎలా సాధించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 50 లేదా 75% నెట్ హౌస్ను ఉత్తరాంధ్ర ఎండలకు అనువుగా ఉంటుంది. దీనిలోని ఆకుకూరలు లేదా నారు పెంచుకోవడానికి మనం వాడుకోవచ్చు. షేడ్ నెట్ నిర్మాణానికి పెట్టుబడి ఎక్కువ అవుతుంది కాబట్టి సాధారణంగా మార్కెట్లో దొరికే కూరగాయలు కాకుండా ఎక్కువ ధర పలికే పంటలను ఎంచుకోవాలి. అందులో ఆఫ్ సీజన్ టమాటా ఒకటి. వేసవి కాలంలో బయట టమాటో పూత ఎండకు రాలిపోతుంది, కానీ షేడ్ నెట్ లోపల ఉష్ణోగ్రత 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా ఉండటం వల్ల మే జూన్ నెలల్లో కూడా అద్భుతమైన దిగుబడి వస్తుంది. ఆ సమయంలో మార్కెట్లో టమాటో ధరలు ఎక్కువగా ఉంటాయి. 2వది క్యాప్సికం. క్యాప్సికం గ్రీన్, రెడ్, ఎల్లో క్యాప్సికంలు విశాఖపట్నం వంటి నగరాల్లో సూపర్ మార్కెట్లలోనూ హోటల్లోనూ భారీగా డిమాండ్ ఉంటుంది. వీటిని షేడ్ నెట్లలో చాలా సులభంగా పండించుకోవచ్చు. షేడ్ నెట్ లోపల మనం అనుసరించాల్సిన సాగు పద్ధతుల గురించి తెలుసుకుందాం. షేడ్ నెట్లో సాగు చేసేటప్పుడు భూమిని బాగా దున్నుకొని ఎత్తైన బెడ్లుగా వేసుకోవాలి. లోపల నేలను 3 అడుగులు వెడల్పు మరియు 1 అడుగు ఎత్తులో ఎత్తైన బెడ్లుగా చేయాలి. వీటిపైన ప్లాస్టిక్ షీట్ వేయడం వల్ల కలుపు రాదు మరియు నీరు కూడా ఆవిరి కాకుండా ఉపయోగపడుతుంది. ఈ పద్ధతిను ప్లాస్టిక్ మల్చింగ్ అంటాం. ఈ బెడ్లు వేసుకున్న తర్వాత వాటిపైన డ్రిప్ లైన్లు అమర్చుకోవాలి. దాని ద్వారా నీటిని మరియు ఎరువులను కూడా ఫర్టిగేషన్ పద్ధతిలో అందించడం జరుగుతుంది. తర్వాత టమాటో, క్యాప్సికం, దోస లాంటి మొక్కలను తీగజాతివి కాబట్టి వీటిని నిలువుగా, వెర్టికల్ ట్రైనింగ్ అంటాం దీనిని, నిలువు పద్ధతిలో పెంచుకోవాలి. దీనికోసం జనపనార తాడు లేదా నైలాన్ దారాలను పైకి కట్టాలి. దీనివల్ల ప్రతి మొక్కకు గాలి వెలుతురు బాగా తగిలి తెగుళ్లు రాకుండా కాయలు నాణ్యంగా ఉంటాయి. తెగుళ్లు మరియు పురుగుల

0: యాజమాన్యం. షేడ్ నెట్ లోపల తేమ శాతం ఎక్కువ ఉంటుంది, కాబట్టి రసం పీల్చే పురుగులు, థ్రిప్స్, వైట్ ఫ్లైస్ మరియు వేరు కుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికోసం నెట్ లోపలికి ప్రవేశించే ముందు కాళ్లను శుభ్రంగా కడుక్కోవాలి. పొటాషియం పర్మాంగినేట్ అనే ద్రావణం కలిపిన నీటిని ఏర్పాటు చేసుకున్నట్లయితే నెట్ లోపలికి వెళ్లే ముందు ఏ తెగుళ్లు రాకుండా అరికట్టవచ్చు. లోపల అక్కడక్కడ పసుపు మరియు నీలిరంగు జిగురు అట్టలు పెట్టుకున్నట్లయితే పురుగుల తాకిడి ముందుగానే పసికట్టి వాటి నియంత్రణ ఏర్పాట్లు చేసుకోవచ్చు. రసాయనాల కంటే జీవ శిలీంద్ర నాశినులైన ట్రైకోడెర్మా విరిడి, సుడోమోనాస్ లాంటివి బెడ్లుపై తడుపుకోవాలి. ఈ షేడ్ నెట్లు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి 50% రాయితీతో డిపార్ట్మెంట్ వాళ్ళు రైతులకు రాయితీలను అందిస్తున్నారు. మీ పరిధిలో ఉన్న రైతు భరోసా కేంద్రంలో ఉన్న హార్టికల్చర్ అసిస్టెంట్ కానీ అగ్రికల్చర్ అసిస్టెంట్ని కానీ సంప్రదించినట్లయితే ఈ సబ్సిడీ వివరాలు మీకు పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా హైడ్రోఫోనిక్స్ అనే పద్ధతి మట్టి లేకుండా నీటిలో పోషకాలను కలిపి మొక్కలను పెంచే పద్ధతి ద్వారా కూడా ఆధునికంగా కూరగాయలు పెంచుతున్నారు. దీనివల్ల తక్కువ స్థలంలో ఎక్కువగా సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నీటి వినియోగం కూడా చాలా తగ్గుతుంది. మొక్కలు కూడా చాలా చక్కగా వేగంగా పెరుగుతాయి. పట్టణ ప్రాంతాల్లో హైడ్రోఫోనిక్స్ సాగుకు ఎక్కువగా మగ్గు చూపుతున్నారు. ఈ విధానానికి కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి రాయితీలు ఉన్నాయి. అదేవిధంగా మల్చింగ్ పద్ధతికి కూడా మొక్కలు చుట్టూ ప్లాస్టిక్ షీట్ లేదా సేంద్రియ పదార్థాలను పరచుకోవడానికి డిపార్ట్మెంట్ వారి నుంచి 50% రాయితీ అందిస్తున్నారు. మల్చింగ్ వేసుకోవడం వల్ల ఉపయోగాలు: నేలల్లో తేమ ఎక్కువగా నిల్వ ఉంటుంది, కలుపు మొక్కలు బాగా తగ్గే అవకాశం ఉంటుంది, దాంతోపాటు దిగుబడి కూడా పెరుగుతుంది. సమగ్ర పురుగులు మరియు తెగుళ్ల నిర్వహణ: పురుగు మందులపై మాత్రమే ఆధారపడకుండా జీవ నియంత్రణ పద్ధతులను కూడా ఉపయోగించే పద్ధతిని సమగ్ర యాజమాన్యం అంటాం. ఇందులో ఉదాహరణకు ఫెరమోన్ ట్రాప్స్, పసుపు స్టిక్కీ ట్రాప్స్ మరియు జీవ కీటక నాశనాలు వాడడం ఇందులో భాగంగా ఉంటుంది. దీనివల్ల పంట ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుంది. ఆధునిక వ్యవసాయంలో యంత్రాల వినియోగం కూడా ఉపయోగించడం వల్ల మనకు శ్రమ తగ్గుతుంది మరియు సమయం కూడా ఆదా అవుతుంది. సెన్సార్ మరియు IoT టెక్నాలజీ: నేల, తేమ, ఉష్ణోగ్రత, గాలి, తేమ వంటి వివరాలను సెన్సార్ ద్వారా తెలుసుకుని అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. వీటి వల్ల ఖచ్చితమైన నీటి నిర్వహణ మరియు ఖర్చులు తగ్గి అధిక ఉత్పాదకత పెరుగుతుంది. ఈ రోజుల్లో డ్రోన్ వినియోగం అనేది సర్వసాధారణంగా పెరిగింది. డ్రోన్లు వినియోగించడం ద్వారా పంట పరిశీలన మరియు పురుగు మందులు పిచికారీ చేయడం, ఎరువుల పంపిణీ నిర్వహించడం కూడా చేయవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది మరియు శ్రమ తగ్గి ఖచ్చితమైన పిచికారీ చేయడం జరుగుతుంది. మరికొన్ని మేలైన పద్ధతుల గురించి తెలుసుకుందాం. కూరగాయలు పండించడంలో సక్కరింగ్ అంటే మొక్క నుంచి క్రిందగా పెరిగే గుబురుగా ఉండే కొమ్మలను తీసివేయాలి. కాండం సులువుగా పెరిగేలాగా చూసుకోవాలి మరియు మొక్కకు ఊతనివ్వుట. మొక్కలు నాటిన తరువాత ట్వైన్ దారం లేదా సన్నని ప్లాస్టిక్ వైర్తో గానీ ఊతం ఇవ్వాలి. భూమి నుంచి కనీసం 3 మీటర్లు ఎత్తు సమాంతరంగా వైర్లను కట్టుకొని ఊతంగా వాడిన వైర్లను దాని కట్టుకోవాలి. మరియు ఇంకొన్ని పద్ధతుల గురించి తెలుసుకుందాం. డీ లీఫింగ్: ఆకులు ఎక్కువగా భూమిని తాకినప్పుడు రకరకాల ఫంగస్ వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది, కాబట్టి ఎక్కువగా ఆకులు ఉన్నప్పుడు తీసివేయడం ద్వారా చక్కని సూర్యరశ్మి, గాలితో పాటు ఫంగస్ వ్యాధులు రాకుండా అరికట్టుకోవచ్చు. ఫ్రూట్ ప్రూనింగ్: చిన్నగా ఉండి పూర్తిగా ఎదగని కాయలను తీసివేయడం ద్వారా మిగిలిన పెద్దగా ఉన్న కాయలు నాణ్యంగా పెరిగి దిగుబడి ఎక్కువగా పొందవచ్చు. కూరగాయల ఉత్పత్తిలో నూతన సాంకేతికతను వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నాయి. పాలీహౌస్, షేడ్ నెట్ హౌస్, డ్రిప్ ఇరిగేషన్, హైడ్రోఫోనిక్, వర్టికల్ ఫార్మింగ్, డ్రోన్లు ఉపయోగించడం మరియు IoT వంటి సాంకేతికతలను రైతులు అధిక దిగుబడితో పాటు మెరుగైన ఆదాయాన్ని పొందేలాగా ఉపయోగపడుతున్నాయి. భవిష్యత్తులో ఈ సాంకేతికతలను మరింత విస్తృతంగా అమలు చేయడం ద్వారా వ్యవసాయ రంగం సుస్థిరమైన అభివృద్ధిని సాధించగలదు. వీటికి సంబంధించిన రాయితీ వివరాలను మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రంలో వివరాలు పూర్తిగా తెలుసుకుని రాయితీలను పొందే అవకాశం ఉంటుంది.
1: మరింతవరకు ఆధునిక పద్ధతుల్లో కూరగాయల సాగు అధిక లాభాలతో రైతుకు బాగు. ఈ అంశంపై పార్వతీపురం కురుపాం ఉద్యానవన అధికారిని CH గిరిజా కుమారి గారి ప్రసంగం విన్నారు. ఇదంతా యాప్లో వింటున్నారు మీరు. ఇప్పుడు జానపద గీతం.

0: జానపద గీతాలు విన్నారు కదా. వ్యవసాయ సమాచారం. ఇప్పుడు కాకినాడ జిల్లా రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు.
1: రైతు సోదర సోదరిమణులకి నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చింతపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గ్రామీణ వ్యవసాయ వాతావరణ సేవా పథకంలో భాగంగా కాకినాడ జిల్లా రైతులకి అందిస్తున్న కొన్ని సాధారణ సలహాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుత వెచ్చని వాతావరణ పరిస్థితులు ఇంకా తేలికపాటి వర్ష సూచనల వల్ల పంటలు సాధారణ అభివృద్ధికి చాలా అనుకూలంగా ఉంటాయి. అయితే ఆశించిన తేలికపాటి వర్షాలు నేలలో తేమని నిలుపుకోవడంలో ఇవి బాగా సహాయపడతాయి. అయినప్పటికీ రైతులు పొలం పరిస్థితులని ఎప్పటికప్పుడు గమనిస్తూ పొడి వాతావరణం ఎక్కువ రోజులు ఉంటే అవసరానికి అనుగుణంగా తేలికపాటి నీటి తడుల్ని అందిస్తూ ఉండాలి. ఒక మోస్తరు తేమ ఇంకా అడపాదడపా మేఘావృతమై ఉండడం వల్ల తెగుళ్ళు ఇంకా వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి రైతులు క్రమం తప్పకుండా పొలాన్ని పరిశీలించి వాతావరణం స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే, అంటే ముఖ్యంగా ఉదయం వేళల్లో లేదంటే సాయంత్రం సమయాల్లో మాత్రమే మొక్కల సంరక్షణని చేపట్టుకోవాలి. వర్షం లేని సమయాల్లో అంతర్కృషి ఇంకా కలుపు నివారణ ఇటువంటి పనుల్ని కొనసాగించుకోవచ్చు. నేలలో తేమని నిలుపుకోవడానికి ఇంకా నేల ఉష్ణోగ్రతని నియంత్రించడానికి మల్చింగ్ ఇటువంటి పద్ధతుల్ని అనుసరిస్తే చాలా మంచిది. వర్షాల సమయంలో నీరు నిల్వ ఉండకుండా పొలాల్లో సరైన నీటి కాల్వల్ని ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. పశువులకి శుభ్రమైన తాగునీరు ఇంకా వేడి అలాగే వర్షం నుండి రక్షణ కల్పిస్తూ తగిన ఆశ్రయాల్ని కల్పిస్తూ ఉండాలని రైతులకి శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇప్పుడు కొబ్బరి యాజమాన్యం చేపడుతున్న రైతు సోదరుల కోసం కొన్ని సలహాలు. నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు చెట్లకి 25 నుండి 50 కిలోల చొప్పున పశువుల ఎరువు లేదంటే కంపోస్ట్ ఇంకా 5 కిలోల చొప్పున వేపపిండిని వేసుకోవాలి. కొమ్ము పురుగు ఇంకా ఎర్రముక్కు పురుగు ఉధృతి గనక గమనించినట్టయితే వీటి నివారణ కోసం హెక్టార్కి 1 రైంకోఫోరల్, దీన్నే ట్రాప్ అని అంటాం, పురుగు బుట్టని ఏర్పాటు చేసుకోవాలి. పురుగుల తాకిడిని తగ్గించడానికి చెట్టు మొదళ్ళలో 1 నుండి 2 కిలోల చొప్పున వేపపిండిని వేసుకోవాలి. అలాగే వరి సాగు చేస్తున్న రైతు సోదరులు నారుమడి తయారీకి ఇంకా సిఫార్సు చేసిన వరి వంగడాలని విత్తుకోవడానికి అందుబాటులో ఉన్న నేలలోని తేమని సద్వినియోగం చేసుకోవాలి. నారుమడిలో నీరు నిల్వ ఉండకుండా అదనపు నీరు బయట

పోయేలా సరైన పారుదల సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి. విత్తనాల ద్వారా వచ్చే తెగుళ్ళ నుండి రక్షించడానికి విత్తే ముందు విత్తనాల్ని 1 కిలోకి కార్బన్ డిజమ్ 2 గ్రాముల చొప్పున లేదంటే ట్రైకోడెర్మా విరిడి 10 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎకరం నారుమడి ప్రాంతానికి డిఏపి 20 కిలోల చొప్పున వేసుకోవాలి. ఇంకా తేమతో కూడిన వాతావరణంలో అయితే అగ్గి తెగులు సోకిందో లేదో గమనిస్తూ ఉండాలి. ఒకవేళ లక్షణాలు గనక కనిపించినట్టయితే లీటర్ నీటికి ట్రైసైక్లోజాల్ 75 WP 0.6 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు మామిడి సాగు చేస్తున్న రైతు సోదరుల కోసం కొన్ని సలహాలు. విరామాలతో కూడిన వర్షాల సమయంలో కాయకుళ్ళు ఇంకా తెగుళ్ళు వ్యాపించకుండా ఉండడానికి తోటలో నీరు నిల్వ ఉండకుండా సరైన పారుదల సౌకర్యం కల్పిస్తూ ఉండాలి. అలాగే రాలిన పండ్లని ఏరివేసి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. బాగా పండిన అంటే కోతకి వచ్చిన పండ్లని వర్షం లేని సమయాల్లో కోసుకోవాలి. అలాగే కోసిన పండ్లు నిల్వ కాలాన్ని పెంచడానికి ఇంకా కోత అనంతరం నష్టాల్ని తగ్గించడానికి వాటిని నీడలో అలాగే గాలి తగిలే ప్రదేశంలో మాత్రమే నిల్వ చేసుకోవాలి. ఇంకా పండు ఈగ, మచ్చ తెగులు, ఇంకా మామిడి తేనెమంచి పురుగు, దీపపు పురుగు ధృతిని గమనిస్తూ ఉండాలి. ఒకవేళ వీటి తాకిడి గనక కనిపించినట్టయితే వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు లీటర్ నీటికి పండు ఈగ నివారణ కోసమైతే స్పినోసాడ్ 45 SC 0.3 మిల్లీలీటర్ల చొప్పున లేదంటే ఆంథ్రాక్నోస్ తెగుళ్ళకైతే కార్బన్ డిజమ్ 1 గ్రామ్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు అరటి సాగు చేస్తున్న రైతు సోదరుల కోసం కొన్ని సలహాలు. నీరు నిల్వ ఉండకుండా వేరు వ్యవస్థకి ఆక్సిజన్ అందకపోవడాన్ని నివారించడానికి సరైన నీటిపారుదల సౌకర్యం కల్పిస్తూ ఉండాలి. ఈదురు గాలుల వల్ల చెట్లు పడిపోకుండా ఇంకా కాండం విరగకుండా ఉండడానికి గెలలు ఉన్న చెట్లకి కర్రల సహాయంతో మద్దతుని ఇస్తూ ఉండాలి. మొక్కల శాఖీయ ఎదుగుదలకి ఇంకా గెలల అభివృద్ధికి తోడ్పడడానికి నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు చెట్టుకి 1 నుండి 2 కిలోల చొప్పున వేపపిండిని ఇంకా సిఫార్సు చేసిన ఎరువుల్ని విడతల వారీగా వేసుకోవాలి. తేమతో కూడిన వాతావరణంలో సిగటోక, ఆకుమచ్చ తెగులు, దుంప ఇంకా కాండం తొలుచు ముక్కు పురుగు అలాగే పేనుబంక ఇంకా తామర పురుగుల ఉధృతిని గమనిస్తూ ఉండాలి. సిగటోక నివారణ కోసం లీటర్ నీటికి ప్రొపికోనజాల్ 1 మిల్లీలీటర్ లేదంటే హెక్సాకోనజాల్ 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. పేనుబంక లేదంటే తామర పురుగుల తాకిడి తీవ్రంగా ఉన్నట్టయితే వర్షం లేని సమయంలో లీటర్ నీటికి ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL 0.3 మిల్లీలీటర్లు లేదా థయామెథాక్సామ్ 25 WG 0.25 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు చెరకు యాజమాన్యం చేపడుతున్న రైతు సోదరులు నీరు నిల్వ ఉండకుండా నివారించడానికి వేర్లకి తగినంత గాలి ఆడేలా చూడడానికి పొలంలో సరైన నీటిపారుదల సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. వేర్లు భూమిలో బలంగా నాటుకోవడానికి ఇంకా మొక్కలు పడిపోకుండా ఉండడానికి మట్టిని మొదళ్ళకి ఎగదోయడం ఇటువంటి పనులు చేస్తూ ఉండాలి. నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరానికి 55 కిలోల చొప్పున యూరియాని సిఫార్సు చేసిన విధంగా విడతల వారీగా వేసుకోవాలి. అలాగే నత్రజని వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి ఎరువు వేసిన తర్వాత మట్టిలో కలిసేలా చూడాలి. వేడి ఇంకా తేమతో కూడిన వాతావరణంలో పెరిగే తోకపురుగు ఉధృతిని గమనిస్తూ ఉండాలి. ఒకవేళ వీటి తాకిడి గనక కనిపించినట్టయితే వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు లీటర్ నీటికి ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL 0.3 మిల్లీలీటర్లు లేదంటే థయామెథాక్సామ్ 25 WG 0.25 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి.

పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు వికసిత్ భారత్ కార్యక్రమంలో పేదరిక నిర్మూలన, సాంఘిక సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి, ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి శ్రీ అడప ఉదయభాస్కర్, విశాఖపట్నం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ

0: మరియు సాధికార శాఖ ఉప సంచాలకులు శ్రీ కంచరాన రామారావు గారు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: పేదరిక నిర్మూలన, సాంఘిక సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆహార పంపిణీ శాఖాధికారి శ్రీ అడప ఉదయ భాస్కర్ గారు, విశాఖపట్నం జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార శాఖ ఉప సంచాలకులు శ్రీ కంచరాన రామారావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: సమానత్వమే సమాజ శ్రేయస్సుకు మూల స్తంభం. భారతదేశం సాధిస్తున్న ఆర్థిక వృద్ధి రేటు నేడు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. భరతమాత గర్భంలో పుట్టిన ప్రతి బిడ్డకు సమాన అవకాశాలు, గౌరవప్రదమైన జీవనం అందాలన్నదే భారత ప్రభుత్వ లక్ష్యం. అందుకే అంత్యోదయ అంటే దేశంలోని చిట్ట చివరి వ్యక్తి అభ్యున్నతిని ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ప్రగతి పథంలోకి దేశ ప్రజల్ని నడిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారిత పరిపాలన పేదరిక నిర్మూలనలో ఇప్పుడు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. దళారీల వ్యవస్థను రూపుమాపుతూ జన్ధన్, ఆధార్, మొబైల్, జామ్ అనే వ్యవస్థ ద్వారా సబ్సిడీలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేయడం వల్ల అవినీతికి అడ్డుకట్టపడుతోంది. పేదరికంపై సమూలమైన దాడి చేస్తూ ప్రతి పౌరుణ్ణి స్వయం సమృద్ధినిగా మలచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బృహత్తర వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సహాయం అందిస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదలకు పక్కా గృహాలను నిర్మించి ఇస్తూ వారి ఆత్మగౌరవాన్ని పెంచుతున్నారు. ముద్రా యోజన ద్వారా ఎలాంటి గ్యారంటీ లేకుండా చిన్న వ్యాపారాలకు రుణాలను అందిస్తూ పేదలను స్వయం సమృద్ధులుగా మారుస్తున్నారు. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్, ఉజ్వల మిషన్ ద్వారా పేద మహిళల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచడం జరుగుతోంది. ఆకలి లేని సమాజమే ఆరోగ్యకరమైన దేశానికి మూల స్తంభం. అందుకే వీటన్నింటితో పాటు దేశంలోని 80 కోట్లకు పైగా జనాభాకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచిత రేషన్ అందిస్తూ వారికి ఆహార భద్రతను కల్పిస్తున్నారు. ఆ వివరాలను మనకు అందిస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆహార పంపిణీ శాఖాధికారి శ్రీ అడప ఉదయ భాస్కర్ గారు. విందామా.
3: భారత కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంగా భారతదేశ సమూల మార్పుకి, సమగ్రమైన సంక్షేమానికి వికసిత్ భారత్ని సంకల్పించారు. ఈ వికసిత భారత్ కార్యక్రమంలో ఒక ముఖ్య అంశం ఏమిటంటే ప్రజలకు ఆహార భద్రత కలగజేయడం, ఆకలి రహిత సమాజాన్ని నిర్మించడం. దీనికోసం కేంద్ర ప్రభుత్వం వారు నిర్ధారించిన ఒక అత్యున్నతమైనటువంటి కార్యక్రమం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ఇది దేనికోసం సంకల్పించారంటే ఎవరికైనా సరే ఆహార భద్రత ఉండాలి, ముఖ్యంగా పేదవారికి. ఎవరైతే చాలా అణచివేయబడి ఉంటారో వారికి ఈ సౌకర్యం అందజేయబడాలి. ఇటువంటి కుటుంబాల మీద ఆర్థిక భారం తగ్గించాలి. అదేవిధంగా జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలి. తర్వాత మనకి ఆహారం ఏదైతే ఉందో అది అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా చూడాలి. ఈ కార్యక్రమానికి ప్రేరణ ఏమిటంటే కోవిడ్ సంక్షోభ సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న వృత్తులు చేసుకునేవాళ్ళు, అసంఘటిత కార్మికులు, ఇటువంటి వారంతా కూడా పని లేక ఇబ్బంది పడే సమయంలో వారికి ఆహార భద్రత ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా తలకి 5 కిలోల బియ్యం ఇవ్వటం మొదలుపెట్టారు. అదే ఈ మహత్తరమైన కార్యక్రమానికి అంకురార్పణ చేయడం జరిగింది. తదుపరి ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే అద్భుతమైన

0: నామధేయం పెట్టడం కూడా జరిగింది. ఇక ఈ కార్యక్రమాన్ని 2024 జనవరి 1 నుంచి 5 సంవత్సరాల పాటు నిరవధికంగా కొనసాగించడానికి, అంటే 31 డిసెంబర్ 2028 వరకు కూడా ఈ కార్యక్రమం అమలులో ఉంటుంది. దీనికోసం 81,35,00,000 లబ్ధిదారులకి ఈ లబ్ధి చేకూరుతుంది. మొత్తం మన గ్లోబ్ ఏదైతే ఉందో, మన ప్రపంచ చిత్రపటం ఏదైతే ఉందో, అందులో ఎక్కడా కూడా ఏ దేశంలో కూడా ఇంత సార్వజనికంగా ఇంతమందికి ఒక సంక్షేమ పథకం అందడం ఇదే మొదటిసారి. ఇటువంటి పథకానికి వేరే సాటి ఏది కూడా లేదు. ఈ పథకంలో ముఖ్యంగా అంత్యోదయ అన్న యోజన అని, అంటే పేదవారిలో మరింత పేదవారు, రిక్షా కార్మికులు, పాములు పట్టుకునేవాళ్ళు, గిరిజనులు, వీరందరికీ కూడా మనం బియ్యం, కుటుంబంలో ఎంతమంది ఉన్నారు నిమిత్తం లేకుండా ఇచ్చేదే అంత్యోదయ అన్న యోజన కార్యక్రమం. దాన్ని కూడా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన చట్టం కిందకి తీసుకురావడం జరిగింది. అదే కాకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లో వారు తమ రాష్ట్రంలో పేదలను గుర్తించి వారికి సబ్సిడీపై రేషన్ ఇచ్చే రేషన్ కార్డులు లేదా రైస్ కార్డులు ఇచ్చి ఉన్నారు. అటువంటి కార్డుదారులకి కూడా ఈ పథకం ద్వారా కేంద్రం ఉచితంగా ఇచ్చే విధంగా కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికీ కూడా తలకి 5 కిలోల లెక్కన బియ్యం ఉచితంగా అందజేయబడతాయి. కాబట్టి ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి మన ప్రజానీకంలో చాలా ఎక్కువ భాగానికి ఇది చేరుతుందన్నమాట. దీనికోసం 2.13 లక్షల కోట్లు సబ్సిడీగా భరించాల్సి వస్తున్నప్పటికీ దీనిని 5 సంవత్సరాలకి పెంచడం వల్ల 11.8 లక్షల కోట్లు భారం భరించాల్సి వచ్చినప్పటికీ కూడా ప్రజలందరికీ ఆహారం అందాలి, ఉచితంగా అందాలి అని ఈ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా 1 నేషన్ 1 రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారులు వేర్వేరు రాష్ట్రాల్లో పనుల కోసం వెళ్ళినా అక్కడ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా బలవర్ధక పదార్థాలు కలిపిన ఫార్టిఫైడ్ రైస్ కూడా ఈ పథకంలో అందజేయటం జరుగుతుంది. ప్రజలందరి కోసం పేదల్లోకెల్లా పేదలకు అందజేయడానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేది ఒక మహత్తర కార్యక్రమం అని అందరూ గుర్తించాలని ప్రార్థిస్తున్నాను.
1: అంతర్జాతీయ సంస్థలు, భారత ప్రభుత్వ నీతి ఆయోగ్ నివేదికల ప్రకారం దేశంలో పేదరికం వేగంగా తగ్గుతోందని స్పష్టమవుతోంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, UNDP, గ్లోబల్ MPI మరియు వరల్డ్ బ్యాంక్ పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్ నివేదికల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అత్యధిక సంఖ్యలో ప్రజలను పేదరిక కోరల నుండి రక్షిస్తున్న దేశంగా భారతదేశం అగ్రస్థానంలో నిలుస్తోంది. భారతదేశం సాధిస్తున్న ఈ విజయాలకు కారణం మన దేశంలో పేదరిక నిర్మూలన అనేది తక్షణ రక్షణ మరియు శాశ్వత ఎదుగుదల అనే 2 కీలక అంశాలపై సాగడమే. జిల్లా స్థాయిలో పౌర సరఫరాల శాఖ మరియు సాంఘిక సంక్షేమ శాఖ 2 ముఖ్యమైన ఇంజన్లుగా పనిచేస్తూ పేదరిక నిర్మూలన పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్తున్నాయి. పౌర సరఫరాల శాఖ పేద కుటుంబం ఆకలితో బాధపడకుండా కాపాడితే, సాంఘిక సంక్షేమ శాఖ ఆ కుటుంబం పేదరికం నుంచి శాశ్వతంగా బయటపడడానికి అవసరమైన విద్య, ఉద్యోగ అవకాశాలను వారికి అందిస్తుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. విశాఖపట్నం జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార శాఖ ఉప సంచాలకులు శ్రీ కంచరాన రామారావు గారి ద్వారా.
2: అందరికీ నమస్కారం. నేను సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశాఖపట్నం జిల్లా K. రామారావు. సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర స్థాయిలోనూ కేంద్ర స్థాయిలోనూ షెడ్యూల్డ్ కులాల ప్రజల అభివృద్ధి కోసం అనేక పథకాలను చేపడుతుంది. కేంద్రంలో కేంద్ర సామాజిక సంక్షేమం మరియు సాధికార మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్రంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమం సాధికార

0: మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాల ప్రజల అభివృద్ధి కోసం ముఖ్యంగా మూడు అంశాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో మొదటిది విద్యా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం. ఇందులో విద్యార్థులను వసతి గృహాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్లో చేర్చించి వారి తాలూకు నాణ్యమైన విద్యకు అవసరమైన చర్యలు తీసుకొని వారిని ఉన్నత విద్యావంతులుగా చేర్చడం, విద్యావంతులైనటువంటి వారు సెమీ విద్యావంతులందరికీ కూడాను అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా వారు స్వయం ఉపాధి పథకాలు చేపట్టడానికి, జీవితంలో ఆదాయార్జనకు అవసరమైనటువంటి ఉపాధి మార్గాలు చేపట్టడానికి అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది. రెండవ అంశమైనటువంటి ఉపాధి అవకాశాల కల్పనలో విధంగా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ వారు మరియు బ్యాంకుల సౌజన్యంతో వారికి సబ్సిడీతో కూడినటువంటి వివిధ లోన్లను మంజూరు చేసి శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసి నైపుణ్యాలు అభివృద్ధి చేసి స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆదాయ ఆర్జన కోసం అవసరమైనటువంటి చర్యలు చేపడుతుంది. మూడో అంశం సామాజిక న్యాయం. ఆత్మన్యూనత కలిగించే అంశాలకు సంబంధించినటువంటి ఏవైనా చర్యలు చేపట్టినప్పుడు అటువంటి చర్యలు చేసినటువంటి వారు చట్టబద్ధంగా శిక్షార్హులు. అలా వాటిని శిక్షించడం పాటు షెడ్యూల్ కులాల ప్రజలకు ప్రభుత్వం కూడాను ఆర్థికంగా చేయూతనివ్వడం, వారి ఉపాధి అవకాశాలకు అవకాశం ఉన్నంత వరకు కూడా సహాయం చేసి వారిని సమాజంలో అందరితో సమానంగా ఆత్మగౌరవంతో బతకడానికి అవసరమైనటువంటి చర్యలనే చేపట్టడం జరుగుతుంది. ఈ పథకాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని షెడ్యూల్డ్ కులాల ప్రజలు అభివృద్ధి చెందాలని, వారి పిల్లల్ని అధికంగా ఉన్నత విద్య వరకు కూడా వారి విద్యావంతులు చేయటం, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను ఉపయోగించుకుంటూ వారు పిల్లల్ని చదివించాలని, అలాగే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వారి జీవితంలో మంచి ఆదాయాలు సంపాదించే ఉపాధి పనులు చేపట్టవచ్చని సందర్భంగా తెలియజేస్తూ ఈ సదుపాయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ కూడాను అందుబాటులో తీసుకొచ్చాయి కాబట్టి వాటిని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. నమస్కారం.
1: దేశ ప్రజల అభివృద్ధికి, జీవన ప్రమాణ స్థాయిని పెంచడానికి, పేదరిక నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల ద్వారా నేడు భారతదేశం పేదరిక నిర్మూలనలో చారిత్రాత్మక విజయాలను సాధిస్తోంది. ప్రజలకు ఉపాధిని కల్పించడం, ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరచడం, సంక్షేమ సాధికారత కార్యక్రమాలకు నాంది పలకడం, మహిళల్ని స్వావలంబన దిశగా నడిపించడంతో పాటు అందరికీ సమానంగా విద్య, వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో ఆత్మనిర్భర్ భారతాన్ని ఆవిష్కరించే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది నేటి భారతం. అయితే పేదరిక నిర్మూలన, సాంఘిక సంక్షేమం అనేవి కేవలం ప్రభుత్వ కర్తవ్యం మాత్రమే కాదు, అది మనందరి బాధ్యత కూడా. ప్రభుత్వ సంకల్పానికి ప్రజల భాగస్వామ్యం తోడైనప్పుడే నవభారత నిర్మాణానికి జరుగుతున్న ఈ పవిత్ర సామాజిక యజ్ఞం పరిపూర్ణమవుతుంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు పేదరిక నిర్మూలన, సాంఘిక సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆహార పంపిణీ శాఖాధికారి శ్రీ అడప ఉదయ భాస్కర్ గారు, విశాఖపట్నం జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార శాఖ ఉప సంచాలకులు శ్రీ కంచరాన రామారావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: వికసిత్ భారత్ విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. స్వరమాలిక, తెలుగు సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా పెదరాయుడు ఈ సినిమా కోసం కోటి సంగీత సారథ్యంలో భువనచంద్ర సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడగా వింటారు.

0: किस्त निशा नशालम।
1: इपड़ घराना मोगुडू ఈ సినిమా కోసం ఎంఎం కెరవాణి సంగీత సారథ్యంలో భువనచంద్ర సాహిత్యాన్ని మనో చిత్ర పాడగా వింటారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: స్వాతి చినుకులు. ఈ సినిమా కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడగా వింటారు.

వినబోయే పాట మట్టిలో మాణిక్యం. ఈ సినిమా కోసం సత్యం సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడగ వింటారు.

చదువుకున్న అమ్మాయిలు. ఈ సినిమా కోసం ఆరుద్ర సాహిత్యాన్ని సాలూరాజేశ్వరరావు సంగీత సారథ్యంలో ఘంటసాల పి. సుశీల పాడగ వింటారు.

భోగభాగ్యాలు. ఈ సినిమా కోసం చక్రవర్తి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల బృందం పాడిన పాట వింటారు.

కార్యక్రమంలో చివరిగా చిల్లర కొట్టు చిట్టమ్మ సినిమా కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన దశం గోపాలకృష్ణ సాహిత్యం సంగీతం రమేష్ నాయుడు.

0: సార్, మాలికి తెలుగు సినిమా పాటలు విన్నారు, కాసేపట్లో జాతీయ వార్తలు తెలుగులో వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం యువత కీలక పాత్ర పోషించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రక్షణ తయారీలో స్వావలంబన దిశగా దేశం వేగవంతమైన పురోగతిని సాధిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ భవిష్యత్తుని నిర్దేశించే బాధ్యతాయుతమైన పాత్ర విద్యార్థులదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ న్యూఢిల్లీలో ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. వార్తల వివరాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం యువత కీలక పాత్ర పోషించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ, విద్యావంతులైన యువత ద్వారానే దేశ నిర్మాణం సాధ్యపడుతుందన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించే క్రమంలో సమాజంలో వెనుకబడి ఉన్న అట్టడుగు వర్గాలను మరవకూడదని హితవు పలికారు. సమాజంలో ఎందరో పేదలు, అట్టడుగు వర్గాల వారు ఉన్నారని, వారిని ముందుకు తీసుకుని రావడంలో యువత సహకారం అవసరమని రాష్ట్రపతి పేర్కొంటూ,
2: ఉల్లాస్ కా సంచార్ కర్ రహా హై ఇస్ విశ్వవిద్యాలయ సే అప్నే జో అనుభవ్ ఔర్ కుశలతా పాయే ఉస్కే బల్ పర్ ఆప్ అప్నా భవిష్య సంభాల్నే కే లియే ఆగే బఢేంగే అప్నీ బెహతరీ కే సాథ్ హీ అప్నే సమాజ్ ఔర్ దేశ్ కే లియే భీ ఆప్కో సక్రియ యోగదాన్ కర్నా హై యే భావ్ ఆప్కే దిల్ దిమాగ్ సే కభీ ఓఝోల్ నహీ హోనా చాహియే ఆప్కో ఏసే భారత్ కా నిర్మాణ్ మే సహాయతా కర్నీ హై జహాన్ వికాస్ సమతా పూర్వక్ హై ఔర్ కోయీ భీ పీచే నా చూ.
1: రహదారి భద్రత విషయంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలని

0: కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. రహదారి భద్రతపై న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సరైన సూచికలు, లేన్ గుర్తులు, అండర్ పాస్లతో సహా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారి వ్యవస్థ రూపకల్పన కోసం ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అతివేగాన్ని నివారించాలని, హెల్మెట్లు, సీట్ బెల్టులు ధరించాలని కేంద్ర మంత్రి కోరారు. అదేవిధంగా లేన్ క్రమశిక్షణను పాటించాలని, వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండాలని నితిన్ గడ్కరీ సూచించారు. రక్షణ ఉత్పత్తుల తయారీలో స్వావలంబన దిశగా దేశం వేగవంతమైన పురోగతిని సాధిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 2014లో సుమారు 46,000 కోట్ల రూపాయలుగా ఉన్న దేశీయ రక్షణ ఉత్పత్తి ప్రస్తుతం 1.78 లక్షల కోట్ల రూపాయలకు పెరిగిందన్నారు. వడోదరలో ఈరోజు నిర్వహించిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. దృఢమైన ఆర్థిక వ్యవస్థ బలమైన రక్షణ సామర్థ్యాలకు పునాది అని స్పష్టం చేశారు. గుజరాత్ త్వరలో రక్షణ తయారీకి గ్లోబల్ హబ్గా అవతరించనుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అదేవిధంగా వడోదర ఇప్పుడు భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగం సైనిక విమానాల తయారీ కేంద్రానికి నిలయంగా ఉందని రాజ్నాథ్ సింగ్ గుర్తు చేస్తూ,
1: आज हमारा भारत आत्मनिर्भरता के रथ पर सवार होकर वैश्विक कुरुक्षेत्र में हुंकार भर रहा है और मुझे विश्वास है कि इसमें गुजरात भारत के डिफेंस मैन्युफैक्चरिंग और इनोवेशन इकोसिस्टम का एक महत्वपूर्ण स्तंभ बनकर खड़ा होगा और जिस तरह से गुजरात अपनी रिमार्केबल ग्रोथ जर्नी को आगे बढ़ा रहा है मुझे पूरा विश्वास है कि यह राज्य भारत की डिफेंस मैन्युफैक्चरिंग कैपेबिलिटीज और టెక్నాలజికల్ ఎక్సలెన్స్ కు ఆగే బఢానే మే ఏక్ లీడింగ్ రోల్ ప్లే కరేగా.
0: గ్రీస్ నుండి భారతదేశానికి యూపీఐ ఆధారిత నగదు చెల్లింపు సేవలను యూరో బ్యాంక్ ఈరోజు ప్రారంభించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్తో బ్యాంక్ సహకారంలో యూరో బ్యాంక్ ఈ సేవలను అందిస్తోంది. దేశ సరిహద్దులు దాటి డబ్బు బదిలీ చేయడానికి యూరో బ్యాంక్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే క్రమంలో ఇది ముఖ్యమైన మైలురాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారతదేశ భవిష్యత్తును నిర్దేశించే బాధ్యతాయుతమైన పాత్ర విద్యార్థులదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. విశాఖలో జరిగిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశ్వవిద్యాలయం నుంచి అభ్యసించిన విద్యను వర్తమాన సమాజ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్కు దేశంలో చారిత్రక గుర్తింపు ఉందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. తీర ప్రాంతం నుంచి నాగరికత వివిధ దేశాలకు విస్తరించిందని చెప్పారు. విశాఖ ప్రాంతం నుంచి వచ్చిన అల్లూరి సీతారామరాజు బ్రిటిషర్లతో పోరాడారని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులు 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించే క్రమంలో తమ వంతు పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి కోరుతూ,
2: Who will take lead of that benefit? Who will be the captain of that social change, economic change? Certainly, our university students. In the area of biotechnology, in the area of human psychology, in the area of behavioral practice, in the area of public health system, more research is expected. More human solutions are expected. I am confident this young university will take responsibility to fulfill the target of Viksit Bharat 2047, to fulfill the dream of this countrymen.
0: భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాయుధ దళాలలో 40 ఏళ్లకు పైగా సేవలందించి ఇవాళ పదవీ విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఖడక్ వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన జనరల్ ధీరజ్ సేత్ 1986 డిసెంబర్లో ఆర్మర్డ్ కోర్లో చేరారు. 31వ సైన్యాధిపతి కావడానికి ముందు ఉప సైన్యాధిపతిగా సేవలందించారు. ఇదిలా ఉండగా పదవీ విరమణ చేసిన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ, జాతీయ భద్రతకు సంబంధించిన అన్ని విషయాలలో భారత సైన్యం స్పష్టమైన లక్ష్యాలు, క్రమశిక్షణ, బాధ్యతాయుత స్ఫూర్తితో తన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ వస్తోందని పేర్కొన్నారు. సైన్యం, నౌకాదళం, వైమానిక దళం మధ్య సమన్వయం, ఒక ఉమ్మడి అవగాహన, పరస్పర విశ్వాసం ఉన్నాయి.

0: ఆయన తెలిపారు. అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడం అన్ని దేశాల సమిష్టి బాధ్యతని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, భారతదేశం 26 పైగా దేశాలతో 28 మొబిలిటీ భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని తెలిపారు. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయన్నారు. సురక్షితమైన, క్రమబద్దమైన, చట్టబద్దమైన వలసలను నిర్ధారించడంలో ద్వైపాక్షిక సహకారం అవసరాన్ని కూడా భారతదేశం గుర్తిస్తుందని జయశంకర్ చెప్పారు. ఆలోచనలను పంచుకోవడానికి, అనుభవాల నుండి నేర్చుకోవడానికి, మొబిలిటీకి సంబంధించి కొత్త విధానాలను అన్వేషించడానికి ఈ ఫోరం అవకాశాలను అందిస్తోందన్నారు. విశ్వసనీయమైన రవాణా మార్గాలు బలమైన ఆర్థిక వ్యవస్థలకు, మరింత పటిష్టమైన సమాజాలకు, లోతైన అంతర్జాతీయ సహకారానికి దోహదపడతాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ అమ్మకాలు, పంపిణీని నియంత్రించే తాత్కాలిక నిబంధనలను రేపటి నుంచి ఎత్తివేస్తున్నట్టు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభం వల్ల తలెత్తిన పరిణామాల నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను స్థిరంగా ఉంచడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన తాత్కాలిక నిబంధనలను ప్రవేశపెట్టినట్టు ఆ శాఖ వెల్లడించింది. ఈ నిబంధనల ప్రకారం రిటైల్ అవుట్లెట్లో ప్రతి వినియోగదారుడు లేదా వాహనానికి రోజుకు 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్పై తాత్కాలిక పరిమితిని విధించారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితిని సమీక్షించిన అనంతరం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తాత్కాలిక నియంత్రణ చర్యలు ఇకపై అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిందని మంత్రిత్వ శాఖ వివరించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం యువత కీలక పాత్ర పోషించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రక్షణ తయారీలో స్వావలంబన దిశగా దేశం వేగవంతమైన పురోగతిని సాధిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ భవిష్యత్తును నిర్దేశించే బాధ్యతాయుతమైన పాత్ర విద్యార్థులదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ న్యూఢిల్లీలో ఈరోజు పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తెలుగు సినిమా పాట.
2: ఏయ్ రేఖ, ఓ శశిరేఖ, కోపమా

0: మీరు విన్న ఆ పాట మనుషుల్లో దేవుడు. ఈ సినిమా కోసం టీవీ రాజు స్వరకల్పనలో డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటగా విన్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ ప్రసారంలో 9:15 ఆకాశవాణి రేడియోలో ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్ ఓవల్ గ్రౌండ్స్ లండన్లో ఆస్ట్రేలియా వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్పై హిందీలోనూ ఆంగ్లంలోనూ వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ఆట ముగిసే వరకు రిలే ఉంటుంది. ఆకాశవాణి యాప్లో స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి 9:15 స్వర్మాలిక సినిమా పాటలు 9:30 హరికథ భక్త సిరియాల హరికథ బి యతిరాజు భాగవత గారిచే రాత్రి 10:00 ఆకాశవాణి యాప్లో వినొచ్చు. ప్రకటన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో వార్తలు ప్రసారమవుతాయి. హిందీ వార్తలు అనంతరం ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాత్ మే ప్రియాంక అరోడా. मुख्य समाचार. विकसित भारत रोजगार गारंटी और आजीविका मिशन ग्रामीण अधिनियम 2025 कल से लागू होगा. राष्ट्रपति द्रौपदी मुर्मू ने कहा, विद्यार्थियों को कमजोर वर्गों के उत्थान और राष्ट्र निर्माण में योगदान देना चाहिए. रेलवे ने संचार और परिचालन प्रणाली में सुधार के लिए 1100 करोड़ रुपये से अधिक की 3 परियोजनाओं को मंजूरी दी. गृह मंत्री अमित शाह ने नागरिक सेवाओं में सुधार के लिए विदेशी अंशदान विनियमन अधिनियम 2.0 पोर्टल और इलेक्ट्रॉनिक प्रवासी भारतीय नागरिक कार्ड का शुभारंभ किया. दिल्ली, झारखंड, मेघालय, कर्नाटक और महाराष्ट्र में मतदाता सूचियों की विशेष गहन पुनरीक्षण प्रक्रिया शुरू. मानसून के अगले 2 से 3 दिनों में दिल्ली, हरियाणा, चंडीगढ़ और पंजाब की ओर बढ़ने की संभावना. और फीफा फुटबॉल विश्व कप में आज रात टेक्सस में आइवरी कोस्ट का मुकाबला नॉर्वे से. अब समाचार विस्तार से. विकसित भारत रोजगार गारंटी और आजीविका मिशन ग्रामीण VBG रामजी अधिनियम 2025 कल से पूरे ग्रामीण भारत में लागू हो जाएगा. इसके राष्ट्रव्यापी कार्यान्वयन की पूर्व संध्या पर केंद्रीय ग्रामीण विकास मंत्री शिवराज सिंह चौहान ने कहा कि कोई भी पात्र ग्रामीण श्रमिक एक दिन भी बेरोजगार नहीं रहना चाहिए. उन्होंने कहा कि पर्याप्त वित्तीय संसाधन उपलब्ध करा दिए गए हैं, कार्यान्वयन प्रणालियां पूरी तरह से तैयार हैं और चल रहे कार्य बिना किसी रुकावट के जारी रहेंगे. श्री चौहान ने कहा कि 125 दिनों के वेतन भोगी रोजगार की बढ़ी हुई गारंटी से ग्रामीण आजीविका मजबूत होगी. ये अधिनियम प्रत्येक पात्र ग्रामीण परिवार के लिए वैधानिक वेतन भोगी रोजगार गारंटी को 100 दिनों से बढ़ाकर 125 दिन करता है. राष्ट्रपति द्रौपदी मुर्मू ने विद्यार्थियों से शिक्षा के माध्यम से

మీరు విన్న ఆ పాట దొంగోడు. ఈ సినిమా కోసం హరిహరన్ సుజాత మోహన్ పాడింది. సాహిత్యం శ్రీ వెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం విద్యాసాగర్. వినబోయే పాట వైశాలి. ఈ సినిమా కోసం ఎస్ తమన్ సంగీత సారథ్యంలో కృష్ణ చైతన్య సాహిత్యాన్ని చిత్ర తమన్ పాటగా వింటారు.

వినబోయే పాట వసంత కోకిల. ఈ సినిమా కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో గోపి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటగా వింటారు.

వినబోయే పాట కెప్టెన్ కృష్ణ. ఈ సినిమా కోసం స్వీయ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వరకల్పన చేసి పి సుశీలతో కలిపి పాడిన వేటూరి సుందరరామూర్తి సాహిత్యం వింటారు.

మంచి కుటుంబం ఈ సినిమా కోసం ఘంటసాల పిసుసిలో పడిన ఆరుద్ర సాహిత్యం ఉంటారు, సంగీతం ఎస్పి కోదండపాణి.

కార్యక్రమంలో చివరికి వినబోయే పాట గులాబీ. ఈ సినిమా కోసం శశిప్రీతం స్వీయ సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని పాడగ వింటారు.

సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక సినిమా పాటల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కాసేపట్లో

0: మరికొద్ది క్షణాల్లో భక్త సిరియాళ హరికథ కథకులు శ్రీ బి యతిరాజు భాగవతారు గారు.
1: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం.

సకల సన్మంగళాన్ని ప్రసాదించేది శం. శం కరోతి ఇది శంకర అని కదా, సర్వసుఖాలను సర్వశుభాలను కలిగించేవాడు గనకనే శంకరుడు అని పేరొచ్చింది అతనికి. ఆయన బోడా శంకరుడు. ఒక్క మారేడు దళం, ఒక్క నీటి కణం వేస్తే చాలు, కోరినవన్నీ ఇచ్చే కోమల హృదయుడు, భక్త సులభుడు. ఆ కైలాస వాసం లీలా విలాసాలు అనంతమైనవి. అభిషేకప్రియుడైన ఆ గంగాధరుని నమ్మి సేవించి తపించి తరించిన భక్తులు ఈ పుణ్యభూమిలో కోకొల్లలో ఉన్నారు. ఆ కాంచీక్షేత్రంలో, దక్షిణ భారతదేశంలోని కామాక్షి అమ్మవారు నెలకొన్న కాంచీక్షేత్రంలో పావన వైశ్య కుటుంబంలో జన్మిస్తాడు ఈ తుంబురుడు.

ఆ పరమశివుని కరుణామృత రసప్రవాహంలో తృప్తిగా తానమాడి తరించిన భక్త శ్రీయాళుడు త్యాగమయ దివ్య చరిత్రను ఈరోజు గానం చేసుకుందాం. యథాశక్తి శ్రద్ధాభక్తులతో ఆలకించి ఆశీర్వదించగలరని ప్రార్థన. పరమ తపోధన నిలయమై వెలయుబ

అది హిమాలయ పర్వతాలకు దక్షిణాన వెలిసిన బద్రీవనం. పరమ పవిత్రమైన పుణ్యభూమి, సెలయేళ్లతో, పచ్చని వాతావరణంతో ఎంత బాగుండేదో. మునిజన నివాస యోగ్యమై తపస్సిద్ధికరమైన చోటని ప్రసిద్ధి కాంచింది. అతి ప్రశాంతమైన ఆ సుందర వనంలో కోపానికి మారురూపమైన దూర్వాసో మునీంద్రుడు తన సహజమైన కోప ప్రవృత్తిని తగ్గించుకుని ఒక పర్ణశాల ఏర్పాటు చేసుకుని ప్రశాంత చిత్తంతో జీవితం గడుపుతూ ఉన్నాడు. అది మాధ్యానిక సంధ్య. ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ సంధ్య వార్చుకున్న మునిరాజు దేవతార్చనము, పితృతర్పణము, దేవతార్చనం అన్ని ముగించుకుని నిత్యకర్మలని ఆచరించి పన్నశాలలో కూర్చుని హవిశేషమైన భగవన్ నివేదనమైన ఆ నివ్వెరవడ్ల పాయసం, మధురమైన పాయసం ఉన్నదే, దాన్ని అతను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న రెండు లేడి కూనలకు తినిపిస్తున్నాడు. పెద్ద పెద్ద కళ్ళేసుకుని అమాయకంగా మునిమన సాకట్టుకుంటూ ఆ మధురమైన పాయసాన్ని చప్పరిస్తూ ఆనందిస్తున్నాయి ఆ లేడి కూనలు. వాటిని చూస్తూ ముని కూడా ప్రశాంతంగా ఉన్నాడు. అదే సమయంలో తుంబురుడనే ఒక ప్రమదుడు భార్యతో హేమకూటంలో శివార్చన ముగించుకుని గోకర్ణక్షేత్రం వెళదామని విమానంలో వెళుతూ ఈ బదరీవనంపై నుంచి వెళుతున్నది.

దిగువై దృశ్యం చూశాడు. దేవి ఇలాలా, దూర్వాసోమనుడేమిటి, ఇంత ప్రశాంతంగా ఉండడం ఏంటి, ఇదే నా కళ్ళకు నేను నమ్మలేకపోతున్నానే, ఇదేదో సుదినంలా ఉన్నదే అని తన ఆనందానికి గుర్తుగా చిటిక వేశాడు. ఆ చిటిక శబ్ద మాత్రానికే ఆ లేడి పిల్లలు బెదరి అదరి పాయసపు గిన్నెను కాలుతో తన్ని దిక్కులకు పారిపోయినాయి. అసలే దూర్వాసుడు, ఈ దురాగతమంతా ఆయన చెవిన పడింది. ఒక్కసారి చూస్తే పైన విమానంలో కనిపించాడు ఆ తుంబురుడు. ఇరా దుర్మార్గుడా, గంధర్వుడు నని గర్భమా, ఆలి వెంట ఉన్నదని మదమా, ఓరి దురాత్మా ఓరి దురాత్మ పాపమతి నోగిరముంది జింకకూనలన్ క్రూరత చేత చిట్టమిడి కూటికి దూరమర్తువే అహంకారము నెత్తికెక్కెనే వికారపు చేష్ట సహింతునే దురాచార ఫలము గొమ్ము నర జన్మము నందెదుగాత మేదిని. దుర్మార్గుడా, పాయసాన్నం తినే పసికూరులకి పూట తిండి లేకుండా చేసావు కదరా, అమాయక జీవుల్ని ఏం పాపం చేశాయిరా, ఏ తల పొగరెక్కిందా, నా వంటి వానితో నన్ను చెలగాటం చేసిన దుష్కర్మకు తగిన ఫలం అనుభవించవలసింది, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మం శుభాశుభం, కాబట్టి ఇదే నా శాపం విను, నీ గంధర్వ శక్తులన్నీ ఉడిగిపోయి ఒక సామాన్య మానవునిగా భూలోకంలో జన్మింతువుగాక హో అని శాపజలాన్ని విడిపించాడు. అశనిపాతం లాంటి శాపవాక్కు విన్న ఆ తుమ్మురుడు నిలువెల్ల కంపించిపోయి విమానం దిగి వచ్చి మునిరాజు కాళ్ల మీద పడి, గురుదేవ మీ యొక్క ఈ భూతదయాపరతకు నేను తట్టుకోలేక నా ఆనందానికి గుర్తుగా చిటిక వేశాను, ఆ నా చిన్న పాపమే లోపమై తన నోట శాపమై ఈ విధంగా బాధిస్తున్నది. మన్నింపుడు చేసి

స్వామి మన్నించండి, నే చేసిన పాపం చాలా చిన్నది, మీరు నాకు విధించిన శాపం అనల్పమైనది. మునునాథ, కరుణాసనాథ, అవశ్యం అవభోక్తవ్యం తప్పదు కదా. మీ శాపవచనానుసారం భూలోకంలో జన్మించిన నాకేం బాధ లేదు. కానీ నిరంతర శివార్చనా ధురంధరుడైన పరమభక్తుల ఇంట్లో నాకు జన్మనివ్వండి అని ప్రార్థించాడు. అప్పటికే ముని మనస్సు మెత్తబడింది. ఉత్తమస్య క్షణస్య కోపమని మంచివారి కోపం కొద్దిసేపు ఉంటుంది. నాయనా, తుంబుర, ఏదైనా మన చేతిలో లేదు, శివానుగ్రహం. నేను విధించిన శాపాన్ని నిద్ర మేల్కాంచి వచ్చినట్టుగా అనుభవించిరా. నీ ఇల్లాలు నా ఆశ్రమంలో ఉంటూ తన సేవలు చేసుకుంటూ తరిస్తుంది, వెళ్ళిరా, అంతా నీకు శుభం జరుగుతుంది అని ఆశీర్వదించి పంపించారు. మౌని అమోఘ శాప మహిమ, మౌని అమోఘ శాప మహిమ, జనించ మహీతలానా మౌని అమోఘ శాప మహిమన్ జనించ మహీతలాన తామానవుడవు చుతుంబురుడు ఉమావరపాద గభీర భక్తి పాదో నిధిరత్నమట్లు చిరుతండడు వైశ్యకులము నందు కాంచీ నగరాది దేవత అచించపురాకృత పుణ్యరూపమయ్యే. అడ్డులేని దూర్వాసుని యొక్క శాప కారణంగా తుంబురుడు

భూలోకంలో దక్షిణ భారతదేశంలో ఒక పావన వైశ్య కుటుంబంలో కాంచి క్షేత్రంలో జన్మించాడు చిరుతొండడు అన్న పేరుతో. ద్రవిడ సంప్రదాయంలో చిరుతొండ నంబియార్ అని కూడా అంటారు. మోక్షదాయకములైన ఏడు మోక్ష క్షేత్రాల్లో కంచి కూడా ఒకటి. గజేంద్రుడు రక్షించిన వరదరాజస్వామి విష్ణు కంచి, అలాగే ఏకామ్రనాథ స్వామి పేరుతో శివుడు శివకంచిలో ఉంటారు. అలాంటి శివకేశ్వరులకు అభేదం అని చెప్పే గొప్ప పుణ్యక్షేత్రం. ఆ క్షేత్రంలో కంపానదీ తీరంలో వెలసింది ఆ కాంచీపట్టణం. వీరశైవ వ్రతాచారులైన మహాభక్తులు అనేక మంది ఆ కాంచీ క్షేత్రంలో కులువై ఉండేవారు ఆ కాలంలో. సకల వైభవాలకు లక్ష్మీ నివాస యోగ్యమై పాడి పంటలతో అలరారేది ఆ ఏడు వాడల వైశ్య కుటుంబాలు కూడా వ్యాపార వృత్తి చేస్తూ ఉండేవారు. అంటే అది పెద్ద వ్యాపార కేంద్రంగా కూడా ఉండేది. శ్రీలలరు వైశ్యవరుల కాపురము చిరకాల నివాసం. శ్రీలలరు వైశ్య

అక్కడ అప్పుడు ఆ క్షేత్రంలో 1000 వైశ్య కుటుంబాల వారు ఉండేవారట. వాళ్ళంతా సంపన్నులు, ఐశ్వర్యంలో కుబేరులు, ఇక దానంలో కర్ణుని మించిన వాళ్ళు, సదాచార పరాయణలు, జంగమ దేవరాలను సాక్షాత్ లింగని మారురూపులుగా భావించే పరమభక్తులు. అట్టి షట్కాల శివార్చనా దురంధరుడైన ఒక వైశ్య శివభక్తుని ఇంట దూర్వాసుని చేప కారణంగా తుంబురుడు చిరుతొండ నంబి అన్న పేరుతో జన్మించాడు. పెరిగి పెద్దవాడై విద్యాబుద్ధులు నేర్చుకుని వంశానుగతమైన వ్యాపారాన్ని చేపట్టాడు. ధర్మబద్ధంగా నిర్వహిస్తూ యుక్త వయస్సు వచ్చింది. తగిన వయస్సులో తల్లిదండ్రులు అతనికి ఉత్తమ సాధ్వీయమణి చేత వివాహం కూడా చేశారు. ఆమె పేరు తిరువేంగనాంచి. భర్తకు అన్ని విధాలా అనుకూలవతి, శీలవతి, సాటి లేని ఉత్తమ సతి.

చిరుతొండని సతీమణి త్రివేంగనాంచి మగని మనసరిగిన మానినీమణి పాతివ్రత్యానికి మారుపేరు. శివభక్తురాలు కనుక నిత్యము శివునకు ఆవు పేలతో ఆవు పాలతో అభిషేకం చేసి అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు, స్తోత్ర ప్రియో భాను అని చెప్తారు కదా, అలాంటి అభిషేక ప్రియుడైన శివుడికి చక్కని ఆవు పాలతో అభిషేకం చేసి మహాదేవునికి ప్రీతికరమైన తుమ్మి పువ్వులు అని ఉంటాయి, చిన్నగా ఉంటాయి, అవి మాలలు కట్టి స్వామిని అలంకరించి ఆనందిస్తూ అమ్మవారిని కూడా ప్రార్థించేది.

శ్రీయాళుడు అని పేరు పెట్టారు. కారణం కూడా ఉన్నది. ఆ గారాల బిడ్డ ముద్దులు మూట కడుతూ శుక్లపక్ష చంద్రునిలా దినదినాభివృద్ధి పొందుతూ ఉన్నాడు. శివభక్తులు ఒక తల్లిదండ్రులు ఉండడం వల్ల ఆ భక్తి సంక్రమించింది. మంచి సంస్కారం, భక్తి ఆ పశుపాలనలో వికసిస్తూ ఉన్నాయి. చిన్నతనంలోనే గంగాధరుని గుణగణాలు పాడుతూ ఆడుతూ ఆధర్మ భక్తుడైనాడు. ఇక చిరుతొండ నంబి షట్కాల శివార్చనా పరుడు కంచిలోని ఏకాంబరనాథస్వామిని అర్చిస్తూ గొప్ప వీరశైవ వ్రతం గడించాడు. ఇంటికొచ్చిన అతిథి ఏం కోరినా లేదనకుండా ఇవ్వడం అతని తిరుగులేని వ్రతం. భగవదాజ్ఞగా భావిస్తూ మాట తప్పక మధుర జీవితం గావిస్తున్నాడు. ఒకనాడు అతని ఇంటికి ఒక జంగదేమర వచ్చాడు శివనామం చేసుకుంటూ.

ఆ దంపతులిరువురు ధర్మబద్ధమైన జీవిత గృహస్థాశ్రమాన్ని పాటిస్తూ చక్కగా సంసార యాత్ర సాగుతున్నది. వారి అన్యోన్య దాంపత్య వృక్షం పుష్పించి ఫలించింది. ముద్దుల మూటగడుతూ పాలబుగ్గల చిన్నవాడు ఒకడు ఉదయించాడు. అతనికి

ఆ ఏకాంబ్రనాథుడి సేవలో తరిస్తున్నాడు. ఆ వచ్చిన జంగమై ఇలా పాడుకుంటూ వచ్చు, కక్షమునందు జోలే ముదికావిదుకూలము మేనా నాల్క పంచాక్షరి పాండిసీమ నగజార్చిత లింగము కంఠమందు రుద్రాక్షసరాల్ విభూతిమై దాల్చి గర్వమతిన్ శివార్చనా దీక్షితుడు ఒక్క జంగమరుదించే వడిన్.

0: సంఖ్యలో జోలే కాషాయ వస్త్రాలు కప్పుకుని నాలుగుపై పవిత్ర పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ మెడలో రుద్రాక్షాలు వేసుకుని అరచేతిలో పార్థివలింగాన్ని ధరించి శరీరమంత విభూతి ధరించిన ఒక జంగమ శివయోగి సగర్వంతో చిరుతొండనింటికి వస్తున్నాడు. సిట్టి ఆ జంగమయ్యను చూసి భక్తితో సత్కరించి సేవలు చేశాడు. ఆ శివయోగి అంతా శివుని కృప అని దీవించి ఆ శెట్టి వినయంగా పాదాల వైపు పడ్డాడు. ఆనాడు తన ఇంట విందు ఆరగించిన ఆతిథ్యం అందుకొని కృతార్థులు చేయమని ప్రార్థించాడు వినయంగా. నాయనా, సరే సంతోషం, నాకు ఒక నియమం ఉన్నది విను.
1: వినవయ్యా మామక నిత్యం వ్రత విశేష

0: శెట్టి గారు, విన్నావా? సనాతనంగా మా ఇంట్లో ఒక వ్రతం ఉన్నది. ప్రతిరోజు ఈ పార్థివలింగానికి, మా ఇంట్లో తరతరాలుగా వస్తున్న ఈ పార్థివలింగానికి తూమెడు చెరుకు రసం కావాలి. అది నువ్వు సిద్ధపరచగలిగితే తప్పకుండా నీ ఇంట విందారగిస్తాను. ఇది నా గురుదేవుల ఆజ్ఞ, ఆగమశాస్త్ర విధానం. శివప్రీతికై నియమంగా ఈ వ్రతం చేస్తున్నాను. నువ్వు ఏర్పాటు చేయగలుగుతావా నాయనా?
1: సంతోషం స్వామి.
0: తప్పకుండా. తమరు పూజామందిరంలో ఏర్పాట్లు చేసుకోండి. తమరు

కోరినా ఆ చెరుకురసాన్ని అనతకాలంలో సిద్ధపరుస్తాను అని, తాను న్యాయంగా సంపాదించిన వ్యాపారంలో న్యాయంగా సంపాదించిన ధనాన్ని కొంత తీసుకుని పరుగు పరుగున ఆ కంపానదీ జలంతో పెరిగిన ఒక చెరుకు తోట దగ్గరికి వెళ్ళాడు. ఆ రైతుతో సంప్రదించి తూమిడి చెరుకు రసానికి ఎన్ని గడలు కావాలని, శెట్టిగారు 100 గడలు తీసుకోండి అన్నారు. ఆనాటి కొలత ప్రమాణం అది. 100 చెరుకు గడలు పిండితే వచ్చే రసం తూమెడు. కొసరక బేరమాడక ధనాన్ని ఇచ్చాడు. రసభరి దక్షుకండముల రజ్జువులను బిగించి, రసభరి దిక్షుకండముల రజ్జువులను బిగించి మోపుతా పైనెత్తుకున్న వ్రేగయ్యి బోరగిలను పడిందరు పసచడియున్న బేరిగని బాసటయ్యి ఇలు చేర్చే వేదయారసనిధి రాజమౌళి మీ గ్రమ్మగ చెమ్మట లేగే అత్తరి. నూరు గడల మోపు కట్టి ఎత్తుకోవడానికి ప్రయత్నం చేశాడు. బరువెక్కువై బోర్లా పడ్డాడు. పడుతూ కూడా సర్వకాల సర్వావస్థల్లో ఆ నాలుకకు శివనామాన్ని అలవాటు చేశాడుగా, శివా అంటూ పడిపోయాడు బరువు ఎత్తుకోలేక. అక్కడ దగ్గరలోనే పరమ కరుణారసమూర్తి, నమ్మిన వారి పాలిట ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఆ స్వామి ఒక కూలి బరువులు మోసేవానిగా దూరంలో కనిపించాడు. అయ్యా, తమకు శక్తి కానిది, శక్తికి మించి ఎందుకు చేసుకుంటారు, ఇల్లు ఇవ్వండి అని ఆ 100 గడల చెరుకు మోపును తాను ఎత్తుకొని అవలిగలాగా అనతి కాలంలో ఇంటికి చేర్చి వెళ్ళిపోయినాడు. అతని ఇల్లు ఆలోచింది, నాయన ఎవరయ్యా నీవు, కాస్త ఎండని పడవచ్చు, కాస్త మంచిళ్ళు తీసుకోమంటే, అమ్మా ఇంకా నేను చాలా బరువులు ఎత్తాలి, వీలున్నప్పుడు తీసుకుంటాలే అని వెళ్ళిపోయాడు. అక్కడ కాసేపటి శెట్టిగారి ఇంటికి చేరాడు. ఏమే వచ్చాడా? వచ్చాడు, ఇచ్చాడు, తర్వాత పనులు చూడండి అన్నారు. వెంటనే చేగాను గాడించి ఆ చెరుకు రసాన్ని సిద్ధపరచి పూజామందిరంలో ఉన్న జంగమయ్యకు సమర్పిస్తే ఆయన మహానంద తృప్తిపడ్డాడు. శివానుగ్రహ ప్రతిరాస్తున్నాయన, మహాభక్తుల ఇంట్లో ఇవాళ నాకు ప్రసాదం దొరికింది అని చూస్తూ అభిషేక ప్రియుడైన శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేశాడు. ఒక్కొక్క పదార్థానికి ఒక్క ఫలితం చెప్పారు. విభూతి అభిషేకం చేస్తే మోక్షమని, మంచినీటితో అభిషేకం చేస్తే జ్ఞానమని ఇలాగ రకరకాలుగా చెప్పారుగా. ఆనాడు ఆ పార్థివలింగానికి తన ఇంటి నియమం ప్రకారం చెరుకు రసంతో అభిషేకం చేశాడు. ఇది జరిగింది సంఘటన. అది అలా ఉంచితే ఒక్కసారి అందరం కైలాసం వెళదాం. అక్కడ పరమశివుడు తపోనిష్టలో ఉన్నాడు. అమ్మ పార్వతీమాత పక్కన కొలువు ఉన్నది. నంది భృంగి ప్రమదగడమంతా ఉన్నారు. అప్సరభామి నాట్య విలాసం జరుగుతున్నది. స్వామి చూస్తున్నారనుకుంటున్న మంత్రలీనంగా ఆయన దృష్టి వేరు కదా, యోగి కదా. స్వామివారికి చెమట పట్టింది. అక్కడ వచ్చింది చిక్కు. అమ్మవారు చూసింది. ఎంతైనా ఆమె కూడా స్త్రీయే కదా, అనుమానం మొదలైంది. స్వామి, ఈ చెమటలేమిటి అని అనుమానించింది పార్వతి నిండు సభలో. దేవి, అమరల తాంగినాట్యము మహానట, అమరల తాంగినాట్యము మహానట, మెయ్యి మరిపించెనో ఇటుల్ చెమరచితి వంచు గౌరి తన చేత సరోజము చేత మొత్తే ఆ సుమశర వైరి నేత్రముల సోన మరందర జాలు చింద. దేవి, నాలో సగమైన నీవే ఇలా నన్ను అపార్థం చేసుకుని నిండు సభలో విమర్శిస్తే ఇక దేవేంద్రుడు విష్ణు వీళ్ళంత ఎంత? అసలు జరిగిందేమిటో విను. భూలోకంలో నా ప్రియభక్తుడైన చిరుతొండ నంబి ఇంటికి వచ్చిన జంగమయ్య కోరిక మేరకు చెరుగ్గడల మోపు తీసుకెళ్దామని ప్రయత్నిస్తూ మోసుకోలేక నన్ను తలుచుకున్నాడు. వెళ్ళి సేవ చేసి వచ్చాను అన్నది. అవునా, మీ భక్తుడు అంత గొప్పవాడా? అతని భక్తి పటం అంత గొప్పదా? ఒక్కసారి చూడాలని ఉంది స్వామి. ప్రియతమా, అలాగే తప్పకుండా వెళదాం అని అతని యొక్క భక్తి పరీక్షకై అమ్మగారు అయ్యవారు మొత్తం భూలోకాన్ని బయలుదేరుతున్నారు. భూలోకంలో కాంచీక్షేత్రంలో నా ప్రియభక్తుడైన ఈ చిరుతొండ నంబి యొక్క భక్తి పటిమ చూస్తూ ఉండి ఎలా ఉంటుందో అని పరమశివుడు ఒక్కసారి ఇంద్రుణ్ణి కోరాడు. మఘవ శాపింపుడా దేవేంద్ర, వరుణదేవుణ్ణి పిలిచి ఈ దగ్గర ఉన్న ఆ పుష్కల ఆవర్తిని అనే మేఘాల తాలూకు కట్లు విప్పి కాంచీక్షేత్రం చుట్టూ 3 యోజనాల దూరంలో 3 వారాల పాటు 21 రోజు ఏనుగుతుండం పాటి లావుధారలతో వాన కురిపించు, వెళ్ళు అని శివుడు ఆజ్ఞాపించాడు. చిత్తం అని దేవేంద్రుడు శివుని ఆజ్ఞ తీసుకుని, శివుని ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదంటారు కదా. వెంటనే దేవేంద్రుడు వెళ్ళాడు.

వరుణదేవుడితో సంప్రదించి పుష్కలావర్తనాది మేఘాల యొక్క కట్టు తెంచారు. అవి పరుగు పరుగున కాంక్షి క్షేత్రం చుట్టూ అలమకున్నాయి. అది మిట్ట మధ్యాహ్నం. నగరమంతా మంచి అలజడిగా ఉన్నది. ఒక్కసారి నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. నింగిని నీలి మేఘములనేకము ఏకము గాగనయ్యే, నింగిని నీలిమేకములు అనేకములేకము గాగనయ్యే, వేభంగుల ఇంద్రజాపము అభస్థలి వన్నెలు చిన్నెలునే, తిన్నుంగనరాక కంచిపురజనులు ఇడుమలబడి. ఒక్కసారి ఆకాశంలో చిన్న చిన్న మబ్బు తునుకలన్నీ కలిసి పెద్ద వానగా మారి ఇక అందాల హరివిల్లు సప్తవర్ణాల మాలిక చేరింది ఇంద్రధనస్సు. కంచి నగరమంత గాఢాంధకారం. మోకాళ్ళ లోతులు దాటి పీకరోతుల దాకా నిండిపోతున్నది. వాన ఉధృతమైంది. ప్రజలంతా హడలిపోయినారు. ఆపాటి ఈపాటి కొంపాగోడు వరదలో కొట్టుకుపోతున్నాయి. ఏం చేయలేని దిక్కులేని పరిస్థితుల్లో పెద్ద ఎత్తుగా ఉన్న ఏకాంబరనాథ స్వామి గుడిలో కొంతమంది, కామాక్షి గుడిలో కొంతమంది తలదాచుకోవడానికి అందరూ వెళ్ళిపోయినారు. వలిగాలి ఇలుగూలి వరద పాలై కంచి వరదరాజస్వామి పదములిల్చే, వలిగాలి ఇలుగూలి వరద పాలై కంచి వరదరాజస్వామి పదములిల్చే, రక్షించుమమ్మ మా ప్రత్యక్ష జనని కామాక్షేయంచు మహార్తిగాంచి, యతకుముల కంచిపురజనములు ఇడుమలబడిరి, ప్రకృతి భీకర తాండవ ప్రచలితులై దీనులై భక్తి ముక్కోటి దేవతలను ప్రార్థించిరటుల రాత్రి దివము. అమ్మా, తెరపులేని ఆ హోరుగానికి కొంపాగోడు కోల్పోయిన ఆ సామాన్య జనమంతా వరదరాజస్వామి దగ్గర చేరారు. అమ్మా, కామాక్షి జనని భార్యాపిల్లలేమయ్యారు, మా ఇల్లేమైందో అందరూ చేరారు అక్కడికి. ఎడపు తెరపులేని ఉరుముల మెరుపులతో అలా భయంకరమైన ఉత్పాతం ఒక్కసారి చూడగా, ప్రకృతి భీకర తాండవ ప్రచలితులై అని గొప్ప మాట వేశారు కవిగారు ఇక్కడ. ప్రకృతి గనక కన్నీర చేస్తే ఈ మానవ మేధస్సు ఇదేమీ పనికిరాదు కదా. హడలిపోయినారు ప్రజలంతా. అలా అడిగిపోయి ఎన్ని ఉన్నా ఆకలి అన్నది ఒకటి పెట్టాడు భగవంతుడు. ఆ ఒక్క ఆకలి కోసమే ఒకడు దొంగ అవుతాడు, ఒకడు దొరవుతాడు. అందరూ ఉన్నంతలో పెట్టారు. అయ్యా, మీకేమి ఇబ్బంది లేకపోతే మా పిల్ల పాపలకి ఇబ్బందిగా ఉంది, మీకు అభ్యంతరం లేకపోతే కాస్త అవతల వీధికి వెళితే ఎత్తుగడపలతో ఇల్లు ఉంటుంది శ్రీమంతమై. చిరుతొండ నంబి అతను సాధ్వీమణి ఆ తిరువెంగనాచ్చి. ఎంతమంది అతిథులు వచ్చినా తృప్తిగా ఆనందంగా భోజనం పెడతారు. అందుకే ఇప్పించంగల ఇయ్యంగల ఇప్పించంగల అయ్యలకే గాని మీసములు, అన్యులకేల రొయ్యకు లేదా బారుడు మీసమని కుక్కో కవ్వినట్టు ఇప్పించే ఇళ్ళైనా చూపించాలి. మొత్తానికి ప్రజలంతా అక్కడ వెళితే ఆ శెట్టి దంపతులు పొంగిపోయినారు. దేవి, ఒక్క అతిథి కోసం ఇంత ప్రయత్నం చేసేవాళ్ళం, కోరకండానే పరమశివుడు ఇన్ని రూపాల్లో వచ్చాడా అని. ఆ కష్టకాలంలో 21వ రోజు మరుష్టాన్న భోజనాలు పెట్టి తృప్తిపరిచారు. ఎవరెవరికి ఏం కావాలో లేదు అన్న మాట అక్కడ లేకుండా తృప్తిగా భోజనం పెట్టారు. శివుని యొక్క పరీక్షాకాలం చివరికి వచ్చిందేమో, 3 వారాల ముసురు తగ్గింది. 21 రోజులు గడిచింది. 22వ రోజు తెల్లవారింది. ఈ ఉన్నవాళ్ళంతే వర్షం ఎప్పుడైతే తగ్గిందో ఎవరి తావుల ఒక వారు పారిపోయారు. 22వ రోజు ఉదయాన్నే లేచాడు. ఉదయాన్నే ప్రాతర సంధ్య వార్చుకున్నాడు.

ప్రభాత అవశిష్టాన్ని ముగించుకున్నాడు. కార్యక్రమాలన్నీ ముగించుకొని తన నిత్య నైమిత్తికమైన వ్యాపారం కోసం వెళుతూ ఇల్లాలా అతిథులు ఎవరైనా వస్తే వారిని మర్యాదగా తీసుకొచ్చి

ఉంచు, నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు. తన వ్యాపారమంతా చూసుకొని మధ్యాహ్నానికి 2 గంటలే ముందు వచ్చి మళ్ళీ స్నానం చేసి మడిగట్టుకుని పూజ చేసుకోవాలి గనక ముందుగా వచ్చాడు. ఒక్క అతిథి కూడా ఇంట్లో లేడు. అపరాహ్నం కావస్తున్నది. దేవి, కోరకుండానే అతిథులు మన గుమ్మలను గుమ్ముగూడేవారే. ఇవాడు ఆశ్చర్యంగా ఉన్నది. ఒక్క అతిథి కూడా వీధి మొత్తం చూస్తున్న కనబడడం లేదే. ఇదేదో మనకు పరీక్షలా ఉన్నది. పరీక్ష నిజమైన బంగారానికే ఉంటుంది. నిజమైన భక్తుడికే పరీక్షలు ఉంటాయి. లభింపడొకడే.

0: దేవి, ఇది నిజంగా పరీక్షలాగే ఉన్నది. నాకు ఆశ్చర్యం వేస్తున్నది. సరే, నీ ఏర్పాట్లలో నీ ఉండు, పొరుగురు వెళ్ళైనా ఒక అతిథిని తీసుకొస్తా అని చెప్పి ఇల్లాలకు జాగ్రత్తలు చెప్పి ఇల్లువదిలి బయలుదేరాడు. పెద్ద పెద్ద వీధులు, ఊరు ఊరంతా తిరిగాడు. అతిథి కోసమై ఎంత ప్రయత్నం చేశాడంటే, వ్యాపారం జరిగే ప్రాంతాలు, జ్యోతిషులుండే వేదివి, పానశాలలు, చివరకు వేశ్య వాటికలు కూడా వెళ్ళాడు. శివుని యొక్క పరీక్ష కదా, ఒక్క అతిథి కూడా దొరకలేదు. సందులో గొంతులు కష్టమనక తిరిగాడు, కనిపించలేదు. పురుష ప్రయత్నం చేయాలి కదా. షడ్భాగం మనుషయత్నానం సప్తమంచ దైవ చింత ఎత్తు. చేశాడు చేశాడు, విసిగిపోయాడు. ఆ పరమేశ్వరుడు మీద భారం వేసి ఊరు దాటి వెళుతున్నాడు. అది పెద్ద మామిడి తోట. ఆ మామిడి తోటలో దూరంగా పాడుబడ్డ శివాలయం. దేవాలయం ఎంత పాతదైతే అంత మహిమాన్వితమైనదంటారు. అలాంటి పాడుపడ్డ దేవాలయంలో దూరంగా చూస్తే రెండు మానవ ఆకారాలు కనబడతాయి మెదులుతూ. పరుగు పరుగున వెళ్ళాడు. తీరా చూస్తే ఒక 90 ఏళ్ళు పైనే ఉంటాయి ఆ ముసలాయనకి. బాగా తాగున్నాడు, కుష్ఠరోగి, వాగుతున్నాడు. ఆ ఇల్లాలో విసుక్కోకుండా భర్తగారి యొక్క పాద సేవ చేస్తున్నది. తల ముగ్గుబుట్టల్లాగా అయిపోయినాయి. అలా ఉన్నది. దగ్గరకు వెళ్ళి చూశాడు. పండిపోయిన తెల్లని జడలు, ముఖాన భస్మరేఖలు, మెడలో రుద్రాక్షసరాలు. పరమశివుని నిష్ఠగా అర్చించేవాడని తెలుస్తున్నది. కాషాయం కట్టుకుని పులి చర్మం మీద పడుకుని ఉన్నాడు ఆ ముసలి. ఆ జంగమ యోగిని భర్తకు సేవ చేస్తూ ఉన్నది. సంతోషం వెళ్ళిపోయాడు. జంగమ దేవరన్ గలసి సాగిలి మ్రొక్కుచో సర్వమంగళ అర్ధాంగ సుమంగళాకృతులు రండిక మద్గృహ సీమ పావనంబుసేయగల్ సదాశివ పాదయుగార్చనా విధి భంగముగా కయుండ మేము భక్తి భజించేద. అయ్యా నమస్కారం. ఈరోజు మా ఇంటి విందారగించడానికి దయచేసి నన్ను కృతార్థనలు చేయండి అని సాగిలపడి సాష్టాంగ దండ ప్రణామాలు గావించి తన అభిప్రాయం చెప్పాడు. ఏయ్ ఇలారా, నా మాట విని ఒకసారి. నీ వివరాలు కాస్త చెప్పు.
1: నీ వంశం మేది నామమేయది భవానీ జాని సద్భక్తులన్ సేవి.

సర్వమంచుమది యాదాద్యము గుర్తింతువే. ఓయి, నీ కులమేది, నీ పేరేమిటి, శివభక్తులను అర్చించే ఆ తగు సంపద ఉన్నదా, అసలు అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే ఆ దానగుణం ఉన్నదా, ప్రపంచమంతా శివాధీనమంచే నంపే ఆస్తికుడవేనా, చెప్పు, నీ ఇల్లాలు నీకు అనుకూలవతేనా అని ప్రశ్న వర్షం కురిపించాడు. కొంతమంది ప్రశ్నలు వేయడమే తప్ప సమాధానం చూడరు కదా. అలా ప్రశ్నల వర్షం

కురిపించాడు. ఇక మీ ఇంటికి ఆతిథ్యానికి రమ్మంటున్నావు, అంతే కదా? సరే విను, నాకు ఒక వ్రతం ఉన్నది. నరమాంసపు కావాలి. దీన్ని పాశుపత వ్రతమని నేను పెట్టుకున్నాను. నరమాంసం ఇవ్వలేని వారంతా కాదంటే నిరాహారంగా గత సంవత్సరం రోజులుగా ఉన్నాను. ఇప్పుడొచ్చి నువ్వు పిలుస్తున్నావు. ఒక మాట విను, ఆ నరమాంసంతో నా శివునకు ఆరాధన నివేదన జరగాలి. నరబలి కావాలి, అది కూడా బాలుడు, సుందరుడు, ఆరోగ్యవంతుడై ఉండాలి. తల్లిదండ్రులు అతన్ని ఉపనయనం చేసి చంపి వడ్డించి వారు కూడా నా సహపంక్తిలో భోంచేయాలి. ఆ తర్వాత ఆ తండ్రి కుమారు నా పంక్తిలో కూర్చుని భోంచేస్తే అప్పుడు చేస్తాను. ఇది నా వ్రతం. బాగా ఆలోచించుకో, బుద్ధున్నవాడు ఎవడి ఒప్పుకోడు. ఆలోచించుకో ఒకసారి. చిరుతొండడు ఏమీ ఆలోచించకుండానే, అయ్యా మీ షరతులన్నిటికీ సంతోషంగా అంగీకరిస్తున్నాను, అపరాహనం కాబోతున్నది, సో వెంటనే దయచేయండి అన్నారు. ఒరి ఒరి ఒరి, నేను చెప్పింది నీకు అర్థమైందా? మగవాడో మానో అన్నారు. కన్నతల్లి యొక్క మనసు వేరు కదా, 9 మాసాలు కన్నతల్లి మాట వేరు. ఇల్లాలని కనుక్కునిరా అని చెప్పంటే పరుగు పరుగున ఇంటికి వచ్చాడు. భార్యతో విషయం చెప్పాడు. దేవి ఆమె ఆతృతగా అడిగింది, ఏమండి అతిథి దొరికాడా? అతిథి దొరికాడా? దొరికాడు దేవి. కాకపోతే బాలుని మాంసం కావాలట. ఆమె ఎంత త్యాగమయ్యే చూడండి. అతిథి నియమజల నాపానల వ్రతులు మీరు, అతిథి జన నియమ పాలన వ్రతులు మీరు కొమరు మా

0: ఎంత లాలిత్యంగా చెప్పిందో.
1: ఈ మాత్రపు దానికి నా అనుమతి కోసమని విలువైన సమయాన్ని వృధా చేసుకుని నా అనుమతి కోసం వచ్చారా? ఎంత పని చేశారు. ఆయన కోరిది అబ్బాయి మాంసమే కాదండి, మీరు నేను కూడా బలైపోదాం. వెళ్ళండి, వెంటనే తోడుకుని రండి అంటున్న ఇల్లాలు మాటలు విని కదిలిపోయినాడు. ఇంతటి ఉత్తమరాజు భార్య కాదంటే ఎన్ని జన్మల్లో పుణ్యం చేసుకోవాలి కదా. కన్నీళ్లు జలజల వర్షించాయి ఆమె యొక్క త్యాగ నిరతికై. వెళ్ళండి, త్వరగా తోడుకుని రండి అని చెప్తుంటే ఆ భార్యని కళ్ళతోనే కృతజ్ఞతగా చూస్తూ పరుగు పరుగున మళ్ళీ ఆ శివాలయం దగ్గరకు వెళ్ళాడు. అయ్యా, నా మాటలకు మా ఇల్లాలు అంగీకరించింది, తమరు దయచేసి వెంటనే దయచేయవలసింది అన్నాడు. ఒరే, ఇప్పుడు కూడా చెబుతున్నా విను, చేత కాకపోతే వదిలే, తరువాత నా శాపానికి గురవుతావు సుమా, అవేమి రాకుండా చూసుకుంటాను స్వామి, తమరు దయచేయండి స్వామి అంటూ పిలుస్తుంటే మాట కాదనలేక ఆయన భుజాన వెక్కించుకున్నాడు. ఆ ముసలవ కర్రబోతగా తీసుకొస్తూ పరమశివుడు ప్రార్థిస్తూ వెళుతున్నాడు.
2: మనసున నిల్నే మరువక తల్.

మీ ఇద్దరు మా అదృష్టం కొద్దీ దొరికారు. మీ పుణ్య దంపతులు మా అదృష్టం కొద్దీ ఈరోజు మా ఇంటి విందాగరించడానికి వచ్చారా. దయచేయండి ఆ శెట్టి దంపతులు పాదార్చన చేసి పూలు చందనంతో అర్చన చేసి పూజామందిరం చూపించారు. స్వామి, ఈ పూజామందిరంలో మీరు మీకు కావలసిన పూజా సంభారాలను సిద్ధంగా ఉన్నాయి, ఏర్పాటు చేసాం, చేసుకోండి. తమరు కోరిన ఆ బాలుడి మాంసం అతి త్వరగా ఏర్పాటు చేస్తాం అని చెప్పి వీళ్ళు ఏర్పాట్లో ఉంటే ఈ కపట యోగి వెంటనే వేషం మార్చుకొని వీళ్ళ కుమారుడు ఉన్నాడే శ్రీయాళుడు, వీళ్ళ ముద్దులు మూటగట్టి వాడికి శ్రీయాళుడికి కామాక్షి అమ్మవారు ప్రతిరూపంగా భావిస్తారు. ఎందుకంటే ఎడమ పక్క తేనె రంగు పుట్టుమచ్చ అమ్మవారికి ఉంటుందట. సాధారణంగా కంచి వెళ్ళిన వాళ్ళకి తెలుసు, ఆది శంకరాచార్యుల వారు ఆ అమ్మవారిని స్తుతిస్తేనే సౌందర్య లహర చేస్తారు. ఆ ఎడమ బొగ్గ మీద ఉన్న తేనె రంగు పుట్టుమచ్చ ఈ అబ్బాయికి కూడా ఉన్నది, అందుకు అమ్మవారు ప్రతిరూపంగా భావిస్తుండేవారు. వాడు పాఠశాలలో ఉన్నాడు, అది విరామ సమయం. పిల్లలంతా కోతి కొమ్మచ్చి ఆడుకుంటూ బయట ఉంటే ఇప్పుడు నిశ్చలంగా నీలకంఠ స్తవం చేస్తున్నాడు బ్రహ్మ.

నాయనా ఆపు ఆగు. ఏం నాయనా, విభూతి పుండ్రాలు చూశాడు పెద్దవాళ్ళలా ఉన్నాడు కదా, పెద్దవాళ్ళని గౌరవించే సంస్కారం ఉన్నది కదా, అక్కడి నుంచి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. ఈ నమస్కారం సరేరా నాయనా? నిన్ను చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఏమైంది

అబ్బా ఒరే, ఎక్కడైనా విన్నామా, ఎక్కడైనా చూసామా, పాపిష్టి కాలం, పాపిష్టి కాలం. ఇప్పుడు మీ అమ్మ నాన్న అనుకుంటున్నావే వారు పరమ కిరాతకులరా, రాక్షసులు కంటే అధములరా. స్వామి, పెద్ద పెద్ద విభూతి పుండ్రాలు పెట్టుకొని ఇలాంటి నీచమైన మాట్లాడుతారా? మా అమ్మ నాన్న నాకు దేవతలు, వారికంటే ప్రపంచంలో నాకెవరు ఎక్కువ కాదు. అలాంటి మా అమ్మ నాన్న తక్కువగా మాట్లాడుకుని ఊరుకునేది లేదు. ఒరే నాయన, మాతాపితృభక్తి చాలా గొప్పదే, నీవనుకుంటే సరిపోదు, బిడ్డ మీద వారికి ప్రేమ ఉండాలి కదూ. అసలు ఇప్పుడు ఏమొచ్చింది స్వామి, ఏమొచ్చిందా? ఎవడో మీ ఇంటికి తాగుబోతు వచ్చాడు కుష్ఠరోగి, వాడు తాగి వాగుతున్నాడు. సరే, ఇవాళకి బుద్ధి ఉండద్దు, ఇప్పుడు నిన్ను వెళితే నిన్ను చంపి మాంసంగా ఉండి వాడు దిక్కుమాల వ్రతం కోసం నైవేద్యంగా పెడతారట. ఎక్కడైనా విన్నామా, ఎక్కడైనా కన్నామా పిదపకాలం అని? ఏమండి, పెద్ద పెద్ద విభూతి పుండ్రాలు పెట్టుకొని కాషాయ వస్త్రాలు ధరించి ఇలాంటి దురుపదేశాలు చేస్తారా? ప్రాణం దక్కించుకోమని పిక్కబలం కొద్దీ పారిపోమన్నారు, చెప్పండి. ప్రాణం దక్కించుకో, ప్రాణం పోకుండా ఉండడానికి ఏదైనా చోటు ఉంటే చెప్పండి. ఎందుకండి అశాశ్వతమైన ఈ శరీరం కోసమని? శాశ్వతమైన కీర్తి చరిత్రలో రాబోతుంటే దాన్ని అడ్డుకోవడానికి దుర్మార్గంగా మీరు వచ్చారు. పోనీ మీరు అన్నట్టు శరీరం ఆపుకుందామంటే ఏమంత మంచిది? ఇది అమేధ్యపూర్ణం క్రిమిజంతు సంకులం, స్వభావ దుర్గంధం అసౌచమద్రువం, కళేబరే మూత్రపురీష భాజనే రమంతి మూఢాః నరమంతి పండితా. మూఢులు తప్ప జ్ఞానులు ఎవరి శరీరం కోసం ఆలోచించరు. అశాశ్వతమైన దంధనమైన ఈ శరీరం కోసమని శాశ్వతమైన కీర్తిని వదులుకోమంటారా? విడిపోండి, ఇలాంటి దుర్బోధలు ఎక్కడా చేయొద్దు. ఈ భవము భవార్పణం అవుతున్నది. ఈ శరీరం ఇచ్చింది శివుడు. ఈ శరీరం శివుడికే అర్పణం కావాలంటే

0: అదృష్టం కావాలండి అని వీడు మాట్లాడుతుంటే, ఈ పసివాడి మాటలకి ఆనందపడాలా, వీడిని పరీక్షిద్దామని వచ్చిన వాడిని ఏమవ్వాలా అర్థం కాకుండా ఆ కపటయోగి వెళ్ళిపోయినాడు. సరే, ఈ లోపల ఈ వార్త పొక్కింది. మేనమామలు, తాత, అమ్మమ్మ వాళ్ళంతా కూడా చేరారు తినుబండారాలు తీసుకొచ్చి. మరి కాసేపట్లో బిడ్డలను కోస్తారన్న ఆలోచనతో గంభీర వాతావరణం ఉన్నది ఇంట్లో. ఆయన పూజామందిరంలో గంట ఊపుతున్నాడు సిద్ధం కానివ్వండి అని. అలాగే స్వామన్నారు. తిన్నగా ఈ లోపల శెట్టిగారు పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉన్న ఉపాధ్యాయుల వారి అనుమతితో బిడ్డను తీసుకున్నాడు. ముద్దులాడాడు. తన ఆత్మ భార్యల గర్భంలో ప్రవేశించి పుత్రుడుగా వస్తుందంటారే, పుత్ర పరిష్వంగంలో కోటి గంధర్లే ప్రసౌఖ్యమన్నారే, అలాంటి పుత్ర పరిష్వంగ ఈ సుఖం మళ్ళీ లేకుండా పోతుంది అని బిడ్డను తృప్తిగా కౌగిలించుకున్నాడు. కళ్ళు తుడుచుకున్నాడు. ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ పుస్తకాల సంచ పక్కన దివ్వేడి అమ్మమ్మ, తాతయ్య, మామయ్య అని ముద్దు ముద్దు మాటలతో మాట్లాడుతుంటే వారి కన్నీళ్లు కారుస్తున్నారు. నేను చచ్చిపోతాను ఏడుస్తున్నారా, మీరు మాత్రం ఉండిపోతారా? జీవిత ప్రయాణంలో ఆఖరి వరకు కొందరు ఉంటారు, ముందే దిగిపోతారు కొంతమంది. మీకంటే ఆలస్యంగా వచ్చాను, మీకంటే ముందు వెళ్ళిపోతున్నాను, అంత తప్ప ఏదో ఒక రోజు వెళ్ళిపోవలసిందే. ఇలాంటి వీరాలాప ధర్మమైన వాక్కులు పాటలాడుతున్న పసివాడి అలా వడేసుకున్నారు. ఈ లోపల మళ్ళీ గంట ఊపాడు స్వామి, స్వామి, స్వామి, సిద్ధం స్వామి అని. ఆ ఇంట్లో ఈ పిల్లవాడిని తల్లి అయితే కన్నది కానీ కృష్ణ ప్రేమలో, యశోద ప్రేమ కంటే ఆ పెంచిన ప్రేమ గొప్పది. దాది చందనిక ఆమె దుఃఖాన్ని ఎవరు ఆపలేకపోయారు. ఆమె బాధపడుతుంది, ఏడుస్తున్నారు. ఈ లోపల ఈ ముసలమ్మ కూడా ఏం చేసింది, పెరట్లోంచి వచ్చి తలుపు కొట్టి, అమ్మా ఎవరమ్మా అనేసరికి పుత్రుడు మాకు కాసేపల్లో చంపేస్తామన్న బాధలో ఉన్న తిరువేంగన నుంచి తలుపు తీసింది. అంత కుంకుమ బొట్టు పెట్టుకున్న ఆమెను చూసి నమస్కారం పెట్టింది. ఎవరమ్మా, నేనెవరో సగతల ఉంచు.
1: ఊరంతా కోడి అయి కూసే కుమారు జంప పాడియే నీకిట్టు.

ఏమమ్మా పిల్లవాళ్ళంతా నీకు బరువయ్యారా? పిల్లలకన్నా హృదయం చాలా గొప్పదంటారే. లేక లేక పుట్టిన నా ముద్దులు మూట కడుతున్న కొడుకు నీకు బరువయ్యాడా? చెట్టు కాయ బరువు అవుతుందా? భూమికి చెట్టు బరువు అవుతుందా? ఎందుకు ఒకసారి వీధిలోంచి రా, వీధిలోకి రా, కోడై కూస్తున్నది నీ దుర్మార్గానికి. లేక లేకన పుట్టిన బిడ్డని ఇలాగ చంపి మాంసం వండుతావట? ఆ మాట తట్టుకోలేక నీలాంటి దాన్ని ముఖం చూసిన పాపమే. అమ్మా అమ్మా, బాలింతగా వచ్చావు, పసివాడికి పాలు కావాలన్నావు, కావలసినంత పోసుకో ఇప్పుడొచ్చినా సరే. ఇప్పటికీ అధికం మాట్లాడావు, నీతో చర్చ చేసేంత అవకాశం కూడా మాకు లేదు అనుకుంటే ఆమె ప్రయత్నం కూడా సాగల. ఒక కార్యక్రమానికి ఉద్యుక్తులైన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చుకున్న తట్టుకున్న వాళ్ళే జ్ఞానులు. సరే, ఈ లోపల ఏర్పాట్లు చేశారు. ఆ తండ్రి కత్తి నూరుతూ ఎలా తెగుతుందో పరీక్షిద్దామని ఒక్కసారి కంఠం మీద వేస్తే పళ్ళున రక్తం వచ్చింది. అది చూసి తట్టుకోలేక స్పృహ కోల్పోయారు, ముఖం మీద నీళ్లు చల్లారు. అలా జరుగుతున్నది ఆ తల్లి బాధ ఒక పక్క కాళ్ళు చాపి ఏడుస్తున్నది. పిల్లవాడిని స్నానం చేశారు, ఉపవీతుని చేశాడు. అలా తల్లి యొక్క ఒడల్లో పడుకోబెట్టి ఎన్నో మాటలు చెప్పారు. నాయన, కుమార, సిరియాల, భవభక్తుడు నరించు పాశుపతమను భద్రవతాచార పర్యవసానమున నిన్ను చంపి పరిలాద్యాహారమునర్థం ఇప్పుడు తండ్రి సిరియాల నాన్న, నీకేమైనా బాధగా ఉందా? నీ మనసులో ఎలాంటి శంక లేదు కదా? అంటే అమ్మా, ఈ శరీరం మీరిచ్చారు తల్లి, సర్వాధికారాలు మీకున్నాయి, దీన్ని ఏమి చేసుకునే అధికారం మీకున్నది, నా అనుమతి కావాలా తల్లి? మోక్షకాంతతో పరిణయం చేస్తున్న ఈ శుభతరుణంలో దుఃఖం ఎందుకమ్మా? మీ విద్యుక్తాన్ని నిర్వహించండి అని తల్లిదండ్రులకు బాసటగా నిలిచిన కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు ఏమనలేకపోయారు. ఆ ఎక్కడ గిలగిల తన్నేసుకుంటాడో అని ఆ చందనకు రెండు కాళ్ళు పట్టుకున్నది. తండ్రి కత్తి పైకెత్తాడు. పరమశివ, ఏ తండ్రికి తమ పుత్రుణ్ణి చంపుకునే ఈ దుర్మార్గపు శిక్ష వేయొద్దు ప్రభు. ఏ జన్మలో ఏం చేశాము, మాకు శిక్ష విధించావు, ఇది ఈశ్వరార్పణం ఏదైనా అని చెప్పి మమతాబంధము త్రెంచుమయ్యా ఇక ఈ

మాతృత్వ పితృత్వముల్ భ్రమయల్చున్మది నమ్ముమయ్య పరమతంబార పరమర్ బ్రహ్మార్థ సంసిద్ధి నీకమరు నిశ్చయమయ్య మాకులపు బంగారయ త్యాగాలయ సిరియాలయ అంటూ ఆ తండ్రి ఒక్క వేటును వేశాడు. తల తెగిపోయింది. ఓం నమశివాయ్ ఓం నమశివాయ్ జపించుకుంటూ వెళ్ళిపోయింది. జీవకళ ఉట్టిపడుతున్నది. అందరి వైపు చిట్ట చుపురు చూసింది. మొండెం కాసేపు కొట్టుకున్నది. దాన్ని ముక్కలుగా వండి సిద్ధపరిచి అపూపాలతో ఆ శివయోగి దగ్గర పెట్టారు. చూశాడు తీక్షణంగా. ఆగండి, మళ్ళీ ఏమొచ్చిందండి? ఏమయ్యా, అంత పుత్రుడి మీద మమకారం ఉంటే కాదని చెప్పాలి. సర్వస్య గాత్రస్య శిరప్రదానం, తలకాయ మాంసం లేని నీరసపు మాంసం పెట్టి నా వ్రతాన్ని నాశనం చేయాలనుకున్నారా? ఇంత అవినయమా, ఇంత సూత మమకారమా అంటూ కలిసి, అయ్యయ్యా ఆ చంద్రిక వచ్చింది బిడ్డ, పిల్లవాడిని పెంచిన ప్రేమతో నేనే చేసిన పని, వండి తెచ్చిపెట్టింది. ఆ చేసి పిల్లవాడు లేని ఇంట్లో భోజనం చేయను, అబ్బాయిని పిలవండి అన్నారు. అయ్యా, వాడు ఆడుకోవడానికో ఎక్కడికో వెళ్ళాడు, ఆలస్యం అవుతున్నది, పదార్థాలు చలబడిపోతాయి, తమరు కానివ్వండి అన్నాడు. ఒక్కసారి వీధి గుమ్మలకి వెళ్ళి పిలవండి, రాకపోతే చూద్దామంటే ఏమీ చేయలేని అసహాయ స్థితిలో ఆ తల్లి వీధి గుమ్మంలోకి వెళుతూ

అలా పిలుస్తుంటే శూన్యంలో బిడ్డ వచ్చాడు. ఇది ఏమీ వింత అని పరిగెత్తి చూస్తే పూజామందిరంలో ఆ దంపతులు లేరు. కోటి సూర్య ప్రభామాంసుడై ఆ చంద్రమౌళి దర్శనమిచ్చాడు. జటాట వీగల జ్వల ప్రవాహ పాలిత స్థలి గలేవలం జలంభితం భుజంగ తుంగమాలికం. నాయనా, దూర్వాసుల శాపం తీరింది. నీవి గంధర్వుడివి. శివభక్తిని లోకాన్ని ప్రకటించడానికి నా చిన్న కొడుకైన కుమారస్వామిని పంపించాను. నా పుత్రుడు షణ్ముగుడే ఈ సిరియాలుడు అని చెబుతూ, సంతా శుభం జరుగుతుంది, మీ తప్పకుండా కట్టెతో కైలాస భాగ్యాన్ని ఇస్తున్నానగానే ఆయన వెంటనే అక్కడి నుంచి వెళ్ళాడు. ఆ శివుడు వెంటనే అనుగ్రహించి అప్పుడు ఒక మాట అన్నాడు. స్వామి, ఈ కాంచీ క్షేత్రంలో ఉన్న 1000 వైశ్య కుటుంబాల వారు మా అందరికి కూడా ఆ కట్టెతో కైలాస భాగ్యం అనుగుంచండి. ఇది శ్రీనాథుని యొక్క హరవిలాసంలో ఉన్న కథను యథాతథంగా గురుదేవులు రచించారు. రాజశేఖర లక్ష్మీపతి భాగవతులు గనక దీన్ని చెప్పుకుంటున్నాం. అలాగేనని శివుడు అనుగ్రహించగా అక్కడి నుంచి కోటి సూర్య ప్రభామానుసుడైన చంద్రశేఖరుడు, సాంబుడు అమ్మతో కలిసి ఆశీర్వదించి ఆ శాప విభూతి జరిగింది ఆ గంధర్వుడికి. అప్పుడు ఆ పరమశివుడికి ఈ విధంగా మంగళహారతి పాడుతున్నారు.

మీరింతవరకు భక్త సిరియాల హరికథ విన్నారు. కథకులు శ్రీ బి యతిరాజు భాగవతారు గారు.

0: relay-based interlocking with electronic interlocking at 27th station or cabin on the high-density network and highly utilized network route of Asansol Division of Eastern Railway. The special intensive revision of electoral rolls has begun in Delhi, Jharkhand, Meghalaya, Karnataka and Maharashtra today. As part of the exercise in Delhi, over 13,000 booth level officers will visit every household till the 29th of next month to distribute a pre-printed enumeration form in duplicate to all existing electors for verification and updation of the electoral rolls. The U.S. Supreme Court has struck down President Donald Trump's executive order aimed at ending birthright citizenship, reaffirming the long-standing interpretation that nearly everyone born in the United States is automatically granted U.S. citizenship. In the FIFA World Cup 2026, the match began Ivory Coast and Norway in underway in Texas, United States. And that's the end of the news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరు ఇంతవరకు 323.6 మీటర్లు అనగా 920 కిలోహెర్ట్జ్పై ప్రసారాలు విన్నారు. నెలలోని సమయం 11:10:15 అయింది. రేపటి ప్రసారంలోని ముఖ్య అంశాలు: రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, ఎంత చక్కని తల్లివే బృందగానం, రచన కాటూరి వెంకటేశ్వరరావు, సంగీతం తిరుపతి రామానుజసూరి. 6:10 భక్తి రంజని. రేపటి కార్యక్రమంలో ముకుందమాల దమ్మపదం వింటారు. 6:10 చింతన. రేపటి కార్యక్రమంలో బౌద్ధ సూక్తులు, శ్రీ దొమ్మేటి సుధాకర్ గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 పొలం పనులు, వ్యవసాయుల కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో కాంప్లెక్స్ ఎరువుల వాడకంలో జాగ్రత్తలు ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సమాచారం వింటారు. ప్రసార విశేషాలు 7:00 to 7:15 ఈ మాసం పాటు హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. 7:20 ఉదయ సమీరాలు. రేపటి నేటి మాటలో ఇంటూరు వెంకటేశ్వరరావు, స్వాతంత్ర సమరయోధులు, వారి జయంతి. రచయిత కొవ్వలి లక్ష్మీ నరసింహరావు గారి జయంతి అంశం. జీవన విధానానికి 5 యోగా సూత్రాలు. ప్రసంగ ధారావాహిక 4వ భాగం. ప్రసంగకర్త శ్రీ పి వేదభాస్కరం. తర్వాత పుష్పాంజలి భక్తి గీతాలు, సమాచారవాణి వింటారు. 8:30 శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ శ్రీ ఎస్ జోగినాయుడు గారి చెవింటారు. 8:35 కర్ణాటక సంగీతం. రేపటి కార్యక్రమంలో శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గారి గానం ఉంటుంది. యవటూరు విజయేశ్వరరావు గారి వైలిన్, వంకాయల నరసింహ గారి మృదంగ సహకారం. 10:00 దేశవ్యాప్తంగా వీవీజీ రామ్జీ పథకం అమలుపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారు. పరిచయకర్త గిరీష్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి జీవడి కేంద్రం నుంచి రీడ్ అవుతుంది. 10:25 పాటల పల్లకి. 11:00 మధ్యమ తెలుగు సినిమా పాటలు. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. 12:40 కార్మికుల కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో క్యాన్సర్ పై అవగాహన. క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎం జయచంద్రారెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ. 1:10 తెలుగు సినిమా పాటలు. 1:30 వాణిజ్య ప్రకటనలు. 1:30 మహిళా వాణి మహిళల కార్యక్రమంలో రేపు హలో బాగున్నారా ఫోన్ లైవ్ కార్యక్రమం. 2:30 వాతావరణ వివరాలు. 2:31 ఏకచిత్ర గానం వింటారు. రేపటి సాయంకాలం ప్రసారంలో 5:00 యువని యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 5:55 ఉద్యోగ సమాచారంలో శ్రీమతి జి పద్మ అందించే ఉద్యోగ వివరాలు. 6:00 సమాచారవాణి వాతావరణ వివరాలు తెలుసుకుంటారు. 6:10 ప్రాంతీయ వార్తలు. తిరిగి రాత్రి 8:00 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వెలువడతాయి. 6:30 సాయం సమీరం. రేపటి కార్యక్రమంలో ఫిట్నెస్ వికాసంలో నషముక్త్ భారత్, ప్రేరణ, వ్యక్తిత్వ తదితర అంశాల గురించి తెలుసుకుంటారు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 పల్లెసీమలు, వ్యవసాయదారుల కార్యక్రమం. రేపటి కార్యక్రమాలు ఏజెన్సీ ప్రాంత రైతులకు సేంద్రియ వ్యవసాయ అనుకూలతలు, సేంద్రియ వ్యవసాయ ప్రాముఖ్యత అంశంపై చింతపల్లి. ఏఎన్జీ శాస్త్రవేత్త డాక్టర్ పి జోగరావు గారి ప్రసంగం.

జానపద గేయం, వ్యవసాయ సూచనలు. రేపటి కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం కమలారాణి గారు చెబుతారు. వికసిత భారత్ 7:45, స్వరమాలిక సినిమా పాటలు 8:00, 9:15 స్పాట్ లైట్, 9:15 స్పాట్ లైట్, రాత్రి 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో కుమారికి గాయత్రి విభావరి వ్యాకరణం వైలిన్ వింటారు. మృదంగం శ్రీ మావుడూరు వర్ సూర్యప్రసాదరావు గారు. రాత్రి 10:45 ఆపాత మధురాలు ప్రసార విశేషాలు విన్నారు.

రాత్రి 10 గంటలకు కర్ణాటక సంగీత సభ కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో కుమారికి గాయత్రి విభావరి వ్యాకరణం వైలిన్ వింటారు. మృదంగం శ్రీ మావుడోరు వర్ సూర్యప్రసాదరావు గారు. రాత్రి 10 గంటల 45 నిమిషాలకు ఆపాద మధురాలు ప్రసార విశేషాలు విన్నారు. వాతావరణం. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు అందించిన వివరాల మేరకు వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి. ఆకాశం ప్రధానంగా మేఘావృతమై ఉండి 1-2 చోట్ల కొద్దిపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లు కురిసే సూచన ఉంది. వాల్తేరులో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 32.1 డిగ్రీ సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, నమోదైన వర్షపాతం 12.9 మిల్లీమీటర్లు. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 35.2 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 28.8 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 1 మిల్లీమీటర్గా నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల ఆనంద తీర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరు ఇంతవరకు 323.6 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ పై ప్రసారాలు విన్నారు. నెలలోని సమయం 11:15:50 అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 ఉదయం ప్రసారం ప్రారంభమవుతుంది. అప్పుడు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.